సలారా, హౌ ఆర్ యూ? హ్యాపీ థర్స్డే. నేను వచ్చేసిన మీ ఆర్జే అనుని. ఇప్పుడు దాకా గిరిగారితో ముచ్చట పెడుతుండే కదా, సడన్లీ మళ్ళీ నేను స్పోర్ట్స్ మోడ్ లోకి వెళ్ళిపోయినా అని చెప్తుండే, బట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇవాళ మనం మన ధూమ్ ధమాకా ప్రెజెంటెడ్ బై స్వదేశీ సెగ్మెంట్ స్టార్ట్ చేయకంటే ముందు ఐ వాంటెడ్ టు సే హ్యాపీ థర్స్డే టు ఎవ్రీబడి. వెరీ గుడ్ టు బి బ్యాక్. ఇవాళ కూడా మనం మన గేమ్ ఆడతాము. వర్డ్ వచ్చేసి ఏంటి తెలుసా? అప్పడం. ఐ నో ఇది ఏడీడికి పట్టుకొస్తుంటుంది రా భయ్ అనుకుంటున్నారు కదా. పాటలు స్టార్ట్ అయినాక మీరేనవుతారు. అండ్ అగైన్ టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లక్కీ వినర్స్. బట్ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఈ వినర్స్ అందరినీ తీసుకొని మేము ఏం చేస్తాము నెక్స్ట్ వీక్ అన్నది అన్ని డీటెయిల్స్ చెప్తా ఓపిక పట్టండి. బట్ లిజన్ టు అవర్ షో. మీరు వింటున్నారు రేడియో సురభి. వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ నైస్ సాంగ్. లెట్స్ గో.

Welcome, welcome, welcome back. How is everybody? ఈ వారం మనము మన గేమ్ లోకి వెళ్ళిపోయే ముందు నేను మళ్ళీ ఒకసారి రూల్స్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే ట్యూన్ అవుతుంటారు కదా కొంతమంది, సో ఫస్ట్ టైం వినేట వాళ్ళు ఉంటారు. వీ హ్యావ్ ఎవ్రీబడి కదా, సో ఒక రిఫ్రెషర్ లెక్క. ఏం లేదు, మనకి జాతర వస్తుంది, అది ఎవ్రీబడి ఈజ్ ఆల్రెడీ అవేర్. బట్ మళ్ళీ ఒకసారి చెప్తా, జూన్ 7th కి మనం చేస్తున్నాము రేడియో సురభి జాతర. ఏడ మన ఫ్రిస్కో ఫ్లైర్ ఇక్కడ మనకి ఒక సూపర్ బంపర్ విన్నర్ ఉంటాడు అనమాట. సో ఆ విన్నర్ కోసము మనం అసలు 3-4 weeks నుంచి వీఆర్ బిల్డింగ్ అప్ దిస్ హోల్ సెటప్ ఫర్ ఇట్. ఎవ్రీ వీక్ నేను గేమ్ ఆడిపిస్తా అండ్ ఐ విల్ పిక్ 3-4 విన్నర్స్. ఓకే, ఈ విన్నర్స్ అందరూ ఆర్ గోయింగ్ టు స్వదేశీ. మేము అది నీకు డీటెయిల్స్ అన్ని మళ్ళీ లైక్ ఇన్ డీటెయిల్ గా చెప్తా, బట్ టుడే ఇస్ ద లాస్ట్ డే. Okay, we need to pick winners to add them and they will actually be in Swadeshi playing for the bumper prize also. Okay, so ippudaka vinnai nolu are magi inga thellodu em aitundandra, don't worry, we have you covered. We are going to have lot of fun, you are going to have lot of fun, you are going to continue another game, and then this game you will play at a very big scale and you will win big anamata. So giveaways untayi, bumper mega prize untadi, and there will be lot more fun things. Igani cheppese ippude em fun untadi chepparri, andukani meeru em cheyali ante you need to play this game today. So rule number 2 endante, already gelchina vallu they will not have chance to play again. Ante meeru time pass ki phone chesi paata vaadadamu enjoyment undi ante that's okay, all the more fun, but manaki matram kotta winners kavali. So today is your chance, maybe last time kalavaledemo, ee sar call cheyachu. We have 2 hours today kabatti call me 972-636-1966. మీరు కాల్ చేస్తే నేను మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఒక చిన్న 2 lines ఆర్ ఈవెన్ మేబీ 1 liner కూడా ఉండొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అ లాంగ్ లైన్ ఒకటి ఇస్తా, అండ్ వర్డ్ వచ్చేసి అప్పడం. అది నేను మీకు ఎట్లా దాన్ని రిపీట్ చేయాలన్నది మీరు కాల్ చేసినప్పుడు చెప్తా. ఓకే, దాట్ ఈస్ అవర్ గేమ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ ట్రస్ట్ మీ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్. నేను లాస్ట్ టైం ఆన్ ఎయిర్ తీసుకున్నప్పుడు అయితే నవ్వి నవ్వి పాట పాడుతున్నప్పుడు అవుతున్నారు, పాట అయిపోయినాక కూడా అవుతున్నారు. సో పాట పాడాలన్నా అబ్బా అనుకోకండి, యూ కెన్ ఈవెన్ రిపీట్ ద లైన్, ఇట్ విల్ బి ఫన్. ఓకే, మరి మన ధూమ్ ధమాక చేయకపోతే ఏం ఫన్ ఉంటుంది చెప్పండి. అది దాట్ ఈస్ అవర్ గేమ్ ఫర్ టుడే. ఓకే, విచ్ ఈస్ ద సేమ్ గేమ్ వి బీన్ ప్లేయింగ్ బట్ లిటిల్ బిట్ డిఫరెంట్, వర్డ్ ఈస్ డిఫరెంట్. మనము ఇవాళ అప్పడం ఫెయిల్ అవుతాం, అంటే రాయత ఫెయిల్ అవుతా అంట కదా, అట్లా అప్పడం వేసేద్దాం మనం. ఆ అప్పడంలో ఏమేం వెరైటీలు ఉంటాయి అన్నది మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి 972-636-1966. అంత లోపల వెళ్ళి ఒక మస్తు పాట వినేసిరండి. అండ్ ఇవాళ పాట, ఈ పాట డెడికేషన్ గోస్ టు మన సన్ రైజర్స్. అసలు ఏమన్నా ఆడుతున్నారా అబ్బాయి, నిజంగా వాళ్ళ కోసం అయితే ఈ పాట పక్క పక్క. ఓకే, లెట్స్ గో.

0: హలో హలో హలో, మనకి ఒక కాలర్ కాల్ చేసేసి గేమ్ ఆడడానికి రెడీ ఉన్నారు. సో లెట్ అస్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్ అండ్ దెన్ నేను ఈ పాట మళ్ళీ ప్లే చేస్తా. ఓకే, అప్పటి లోపల లెట్ అస్ ట్రై టు గెట్ హిమ్ ఆన్ అవర్ కాల్. వన్ సెకండ్. హలో, వినిపిస్తుందా అండి?
1: వినిపిస్తుందండి.
0: ఓకే, ఒక్కసారి మీ ఇంట్రో ఇచ్చేసారా?
1: నా పేరు శ్రీహరి.
0: హాయ్ శ్రీహరి గారు, వెల్కమ్ టు రేడియో సౌడి. రెడీయా నాతో గేమ్ ఆడతారా?
1: యా,
0: లెట్స్ గో. ఇవాళ వర్డ్ వచ్చేసి అప్పడం. ఓకే,

0: నేను మీకు లైన్ ఇస్తా, టూ టైమ్స్ రిపీట్ చేయండి అండ్ యూజ్ ద వర్డ్ అప్పడం ఇన్ ద మిడిల్. ఓకే, సాంగ్ వచ్చేసి ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, టిడిం టిడిం టిడిం, అది ఒక టూ టైమ్స్ వాడేశారు నా కోసం, బట్ ఊ అంటావా దగ్గర అప్పడం పెట్టి వాడండి. లెట్స్ గో.
1: ఊ అంటావా మామ అప్పడం అంటావా మామ, ఊ అంటావా మామ అప్పడం అంటావా మామ.
0: There you go, my first winner of the day is registered. Super andi super. I will take you off air and take your details. Chusina enta easy undo, today's winner is already registered. So nenu Shreyar gar details iskuntanu. Shreyar garu, how are you today? Meeku emana song request unda? Would you like to listen to any specific song today?
1: Any old songs or any new songs?
0: Mee ishtamiga జాతర మందే, సో వాట్ ఎవర్ సాంగ్ యూ వాంట్. అను ఇస్ ఇన్ మూడ్ టు టేక్ రిక్వెస్ట్ డే, చెప్పండి.
1: అంతం సినిమాలో నిక్క తీసి అడుగు ఈ సిగ్గులేని సమాజం అనే సాంగ్.
0: అమ్మా ఏంటి ఇంత సీరియస్ గా పెట్టి. ష్యూర్ ష్యూర్ వేస్తా. ఐ విల్ ప్లే దట్ బట్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, కీప్ లిస్నింగ్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అది అన్నమాట చూసినా ఎంత సింపుల్ గా ఫస్ట్ విన్నర్ వచ్చేసిండ్రో. సో ఇఫ్ యూ వాంట్ టు బి వన్ ఆఫ్ అవర్ విన్నర్స్, యూ నీడ్ టు కాల్ అస్ 9726361966. ఏం టెన్షన్ పడకండి, నేను సేమ్ పాట ఇయ్యా మీకు వేరే పాట ఇస్తా. సో యూ విల్ ఆల్సో హ్యావ్ ఫన్ బట్ యూ డోంట్ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, నా మన షేర్ అయ్యే పాట మధ్యలో ఆగిపోయింది కాబట్టి జరసేపు ఆ పాట మొత్తం వినేసి రండి. ఓకే, లెట్స్ గో.

ఫస్ట్ టైం యు విల్ సీ నాని ఇన్ రెండు జెల్లు, లాంగ్ జెల్లు, ప్రాపర్ సిక్స్ ప్యాక్ అండ్ అసలు పుషప్ చేస్తుంటాడు, మా సూపర్ లైక్ ఫిట్ ఉన్నాడు. అండ్ ఈ పాట చూసి అసలు ఓ ఇట్స్ గన్న బి ఫుల్ లైక్ మొత్తం ఫైటింగ్ సినిమా అని అనిపిస్తుంది. బట్ చూడాలి అంటే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ వైబ్ టు హౌ వీ హ్యావ్ సీన్ నాని సో ఫార్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. కానీ పాటకి వేసిన దానికి రీజన్ ఏంది అంటే అసలు మన సన్ రైజర్స్ సింపేస్తున్నారు. ఇప్పటి దాకా నేను గిరిగారితో అదే మాట్లాడుతుండే కదా, ఇవాళ నాకు అదే అనిపించింది. అరే ఇవాళ నేను ఆర్సీబీ మ్యాచ్ చూస్తున్నప్పుడు అయితే ఓడిపోవాలి. ఎందుకు అంటే మరి మన ఊళ్ళో టాప్ లో ఉండాలి భయ, ఒక వారం రోజుగా ఉండాలి, మంచిగా గెలవాలి అంటుండే. నిన్న గేమ్ చూసిన అసలు సూపర్ ఉండే. మన ఊళ్ళు అంత 235 కొట్టినా కూడా పంజాబ్ లో ఒట్టేసారు అనుకున్న వాటి స్టార్టింగ్ అట్లా స్టార్ట్ చేసిన వాళ్ళు. కానీ థ్యాంక్ గాడ్ మనోళ్ళు ఒక 30 ఎక్స్ట్రా రన్స్ లాస్ట్ గుట్టి పెట్టారు కాబట్టి గెలిచేసారు. సో పంజాబ్ టాప్ లో ఉండే, ఇప్పుడు మనం టాప్ గెలిపోయినాం. సో దాట్ వాజ్ ఆసమ్. అండ్ ఇవాళ ఆర్సీబీ మ్యాచ్ ఉండే విత్ లక్నోతో. అసలు స్టార్టింగ్ బానే చేసిన, మధ్యలో వికెట్లు పడ్డాయి, అరే ఇక గెలిచేస్తారా బాయ్ ఆర్సీబీ అనిపించింది. కానీ లాస్ట్ కి ఏమన్నా కంట్రోల్ చేసిన లాస్ట్ 2 ఓవర్స్ లా, లాస్ట్ 2 ఓవర్స్ ముందైతే అరే కొట్టేస్తారా బాయ్ ఈజీగా అనిపించింది. బట్ ఆ లాస్ట్ ఓవర్ కూడా అనిపించింది, ఆల్మోస్ట్ ఫస్ట్ బాల్ 6 అయ్యింది అయితే అయిపోయింది అనుకుంటుండే నేను. బట్ ఏం కంట్రోల్ చేసిండ్రంటే లిటరలీ 1 బాల్ 11 రన్స్ కి వచ్చే వరకు మయా అనిపించింది నాకు. సో అట్లా అట్లాంటి గేమ్ జర మంచిగా అనిపిస్తాయి. ఐ నో కొంతమంది ఐపీఎల్ చూస్తారు, కొంతమంది చూడరు. బట్ కొంతమంది అంటారు ఏ దిస్ ఇస్ ఆల్ మనీ మేకింగ్ థింగ్ అంటారు, కొంతమంది ఏ క్రికెట్ చూసేటే చాలా ఎక్కువ అంటారు. బట్ నాలో అంటారు ఏంటంటే గేమ్ మంచిగా ఉందా, ఎంజాయ్ చేసిండ్రా, ఆ 20 నిమిషాలు మంచిగా రిలాక్స్ అయినరా, దాట్స్ మోర్ ఇంపార్టెంట్ రైట్. సో ఇప్పుడు అన్నట్టు ఎవాల్యుయేషన్స్ కూడా వెళ్ళిపోయినాయి. సో ఈ అదిగిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంటే అసలు పెట్టిన వాళ్ళని మెచ్చుకోవాలి. దట్ దే హావ్ బికమ్ యునో $1 billion ఇన్వెస్ట్మెంట్ అయిపోయినాయి ఫర్ ఈచ్ టీమ్. సో దాట్స్ నైస్. దట్ వాజ్ అనర్ ఐపీఎల్ లిటిల్ అప్డేట్ అనమాట. సో నేనైతే ఈ వీక్ హైలో ఉన్నా బికాస్ మన వాళ్ళు ఈ వీక్ కి లీడ్ అయిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఏమైనా కొట్టుకోరు ఒక వారం రోజుల దాకా. నాకైతే హై సన్ రైజర్స్ టాప్ ఉన్నారు బై. సో వీ షుడ్ గివ్ దెమ్ దట్ యునో అరే టాప్ లో ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. వీ షుడ్ డూ దాట్. ఎందుకు చేయదు? అదే దాంట్లో ఒక పార్టీ నేసేద్దాం. ఐ నో మీరు చిక్రీ అనుకుంటారు కానీ కాదు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చేసింది కదా, సో వీ హ్యావ్ టు లిసన్ టు ద నెక్స్ట్ సాంగ్. ఈ సాంగ్ లో నాకు లిరిక్స్ అయితే సూపర్ నచ్చేసింది. ఐ ఆల్రెడీ హ్యావ్ మై 1 winner. సో నెక్స్ట్ విన్నర్ కావాలంటే యు ఆర్ దట్ విన్నర్. యూ హ్యావ్ టు కాల్ మీ 9726361966. లెట్స్ గో.

Welcome back, listeners. That song, Rai Rai Rara, was from the movie Peddi. మన ఏఆర్ఏమన్ పాడిండు ఆ పాట ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో మంచిగా అనిపిస్తుంది కదా లిరిక్స్. బట్ నాకైతే లిరిక్స్ మీనింగ్ కూడా సూపర్ నచ్చేసింది. ఎవరైనా ఈనకపోతే మళ్ళా పోయినండి, సూపర్ చెప్పిండు అసలు. ఎస్పెషల్లీ ఆ లైన్ ఉంటుంది కదా, నీ అయ్యా వడ్డీ, అది అంటే తిడతలేను బట్ ఒకసారి వినండి, అది ఎంత కరెక్ట్ చెప్పిండో అసలు. సో ఏఆర్ రెహమాన్ యూజువలీ ఆల్ ద క్లాసికల్ నెంబర్ ఇచ్చేది, ఇట్లా ఫుల్ పాట పాడితే మంచిగా అనిపించింది. సో దాట్ ఈజ్ ఫ్రమ్ పెద్ది. ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ. కొంచెం క్రికెట్ కూడా కనిపిస్తుంది, కొంచెం రూరల్ టచ్ కూడా ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ గన్ బి ఎ ఫన్ మూవీ టు వాచ్. ఇక మన రామ్ చరణ్ ఉన్నాడు, జాన్వి ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ ఇట్స్ గన్ బి ఎ ఫన్ వన్. మ్యూజిక్ మ్యూజిక్ ఇస్ ఆసమ్ ఆల్రెడీ. మన చిక్రి సాంగ్ హిట్ అయిపోయింది, రై రై రార హిట్ అయిపోయింది, ఇక నెక్స్ట్ సాంగ్ ఏదో చూడాలి. బట్ ఓవరాల్ I think I am looking forward. A movie eppudu seppudu chudalanundi. Chaala muchaklu unnai. We have lot of fun activities to do today. Inga nen question aragadam kuda start chestha. But meer call cheyalse number 9726361966. Meer intunaru Swadesi Presents Doom the Maka. Again, ivala Doom the Maka la naku already winner vachesindu. So I am waiting for 3 more winners. After that, I will reveal what is going to happen to the next level. Next level, they are going to have a nice meetup in Swadesi and they are going to play for a bumper prize. Avanni details nen tarvata cheptha, but andakante mundu aadale kabatti you have to call me and I will pick my winner for the day. Sarena andu lopala poi oka manchi party nishrandi edugu vallu anukuntunra poi sancharam chesrandi addam ayipoyind anukunte ee paata vettunadu. So let us go and ee paata ee madhya manchiga hit aitundi. Amma kuda chaala different undi, baby lo undi. So I think ఈ మూవీ కూడా కుడ్ బి ఫన్. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ లోంచి సంచారమే సాంగ్ ఫర్ యూ గైస్.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా చూడ రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: Tatra khalu imani ashtau aahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-021.
2: Radio Surabhi Revisit.
6: Building a school anukoni em laavam?
7: Anduke Value Financial Services undi kada.
8: Specializing in core Java and DS Inc.
9: Fresh quality kooralu, groceries with a simple online order, myhomegrocers.com.
2: Thank you for being in our journey.
10: Welcome back, listeners. Meer into the news with Desi Presents Doom Dhamaka with me, Maspila, me, RJ Anutoni. Ivala manamu, as usual, mana game lo kelipoyinam kada, word vachesi appadam. ఏంది అప్పుడు అనుకోకండి, వీ వేర్ హ్యావింగ్ ఫన్ అని ఊ అంటావా మామ, అప్పుడు అంటావా మామ అని ఎంత మంచి వాడిరు. సో హీ వాజ్ ఆర్ విన్నర్. థ్యాంక్ యూ శ్రేయర్ గారు. హీ వాంటెడ్ ఎ సాంగ్ ఫ్రమ్ అంతం కదా, ఐ విల్ ప్లే టు యూ ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ సాంగ్. బట్ ఏదో ఏ సాంగ్ అన్నారు ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు, ఐమ్ సారీ. బట్ నాకు అంతం అయితే గుర్తుంది నేమ్. సో అంతంలోంచి ఒక సాంగ్ ఇస్తా ఏమనుకోకండి. బట్ ఇఫ్ యూ వాంట్ అనదర్ సాంగ్ యూ కెన్ ఆల్వేస్ లెట్ మీ నో. వీ నీడ్ ఫ్యూ మోర్ విన్నర్స్ కాబట్టి we will still be playing the game all the way till 9 o'clock. So meer call cheyalsina number 9726361966. But antakante mundu ee week full news lo unna topic cheppakante mundu ee paata play chestha. Chesinaaga chustha, will anybody call me to tell me why did I play this song? Okay, chinna quiz. Ee paata ni anu enduku play chesindi ani meer aalochinchi call cheyandi. కాల్ చేసిన నంబర్ 972-636-1966. ఓకే,

అది ఇంకా కూడా గెజ్ కొట్టలేదు అంటే చాలా అసలు మీరు పాలిటిక్స్ అసలు ఏమి వింటలేరు అన్నట్టు. ఈ వీక్ మన ఇండియన్ పాలిటిక్స్ అంటే స్టేట్ పాలిటిక్స్ అసలు ఒక రెండైతే ఇట్లా మైండ్ బాగ్లింగ్ అనిపించింది నాకు. అండ్ ద రీజన్ ఈజ్ లైక్ వెల్ ఫస్ట్ రీజన్ ఈజ్ దిస్ గాయ్ మన తలపతి విజయ్ పెట్టిండు టీవీకే అన్న పార్టీ తమిళగా పెట్టి వెట్రీ కజ్ వెల్ మై తమిళ్ ఇస్ నాట్ వెరీ గుడ్ బట్ ఈయన ఎంట్రీ పాలిటిక్స్ కి 2 ఇయర్స్ ముందే పెట్టిండు బట్ క్లీన్ స్వీప్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. సో ఎవరైతే ఫాలో కాలేదో వాళ్ళ కోసం చెప్తున్నా నేను దట్ యూ నీడ్ అట్లీస్ట్ లైక్ మెజార్టీ రావాలంటే ఒక 118 సీట్స్ రావాలి 234 మెంబర్స్ అనుకుంటా అసెంబ్లీలో. హిస్ పార్టీ గాట్ అరౌండ్ 107 to 109 సీట్స్. హౌ కూల్ ఇస్ దట్? అంటే ఇక అది మనము ఫ్యాన్ క్రేజ్ అనుకోవచ్చా లేకపోతే మన తమిళనాడులో లిటరలీ ఇంకొక ఛాన్స్ ఇద్దామా అన్నట్టు. ఎందుకంటే ఎవరైనా తమిళనాడు ఫాలో అయిన వాళ్ళకి ఐడియా ఉంటది, రెండే పార్టీలు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూసినా డిఎంకే ఏఐఏడిఎంకే మన కరుణానిధి ఉంటుండే లేకపోతే మన జయలలిత జయలలిత పార్టీ ఉంటుండే. ఈ రెండు పార్టీలే కొట్టుకుంటుండే, వీళ్ళు వస్తుండే వాళ్ళు వస్తుండే. బట్ దేర్ ఇస్ అ థర్డ్ పార్టీ దట్ కేమ్ అప్ అండ్ పెట్టడమే కాదు హీ యాక్చువల్లీ వన్ మోస్ట్ ఆఫ్ ద సీట్స్ బట్ అన్ఫార్చునేట్లీ మెజారిటీ రాలేదు. So he is going to have to tie up. Already I think Congress came and said, hey Memmiku, vala kuda oka 5-6 seats ochinatunni, we will support with you, but I think he needs few more. I think there is somehow he will make sure that he will become CM aye chance unnadu. అండ్ ఆ ఫస్ట్ సాంగ్ అప్పటి పొడి ఎందుకు ఇష్టం అంటే బట్ యూనో కాంట్రవర్సీలు నడుస్తూనే ఉంటాయి. బై త్రిష బర్త్డే రోజు May 4th వాజ్ హర్ బర్త్డే రైట్, ఆమె తిరుపతికి పోయింది, ఆ రోజు రిజల్ట్స్ అనౌన్స్ అయినాయి. అండ్ నేనైతే ఎన్ని రిలీజ్ తెలుసా, అండ్ అది ఏమి మీ మొగల్ని ఒక చిన్న నెక్లెస్ ఇవ్వమంటున్నారు, ఒక చీర కొనిమంటున్నారు, డైమండ్ నెక్లెస్ కొనిమంటున్నారు, అడిగితే స్టేట్ అడగండి బై స్టేటే ఇచ్చేసింది ఆమెకి అని. అంటే I am not taking sides, but we don't know. So, adi kata that he was gifted the state on her birthday. So, double celebration ani mana manchakkane tweet chesindi kabatti. Well, we can say it, but we don't know yet, you know. Nothing is proven, but why not? స్టేట్ రాసిస్తా అంటే కిస్కొనే చెయ్యబ్బాయి బోలో బోలో బోలో. బట్ ఆన్ సీరియస్ నోట్ హిస్ కీ పొజిషన్ ఈజ్ ఆన్ యాంటీ కరప్షన్, యునో యూత్ ఎంపవర్మెంట్, సో పాలిటిక్స్ హ్యాస్ టు బి సెక్యులర్. సో అజెండా అయితే మంచినే ఉంది, బట్ ఈయన వచ్చినాక ఏం చేస్తాడు అన్నది మనం చూడాలి. బట్ గెలోనైతే గెలిచిండు. ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఏంటంటే హీ వన్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ సమ్ ప్లేసెస్ వేర్ లైక్ చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఉన్న ప్లేస్ దగ్గరికి వాళ్ళ క్యాండిడేట్ గెలిచిండు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాక్స్ ఆఫ్ దట్ ఎలక్షన్ అనిపించింది నాకు. అండ్ నేను స్పోర్ట్సే కాదు ఎలక్షన్స్ కూడా ఫాలో అవుతాను, నాకు ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ కరెంట్. సో హంగ్ అసెంబ్లీ అవుతుంది కానీ ఎవరు గెలుస్తారో తెలియదు. బట్ న్యూ చేంజ్ ఇస్ ఆల్వేస్ గుడ్. దాట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ ప్లేడ్ దోస్ టూ సాంగ్స్. పాలిటిక్స్ అన్నప్పుడు దేర్ వాజ్ అనదర్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మన ఇండియాలో, విచ్ వాజ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. ఎంత మంది చూసిరో నాకు తెలియదు, బట్ వెస్ట్ బెంగాల్ అనగానే అందరి మైండ్ లోకి వచ్చేది మమతా బెనర్జీ దీది రైట్. ఫస్ట్ టైం ఇన్ సో మెనీ ఇయర్స్ దట్ బీజేపీ భారతీయ జనతా పార్టీ యాక్చువల్లీ వన్ క్రేజీ, you know, 200 plus seats ochishni almost, and literally they took a clean sweep. So and she's not agreeing enemy upon enna city upon antunnam, but iga ame digals ostadi gaddi digale because the crowd, the people have spoken. Ame rule end ainattu సూచనలు, బట్ వీ విల్ సీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ అబౌట్ యునో అలెజ్డ్ ఓటర్ మ్యానిపులేషన్ అయింది, ఇదైంది అదైంది అని. బట్ ఇక యూనో అందరిని ద్రాక్ష పూలు అని అంటారు కదా, యూనో సార్ గ్రేప్స్ అన్నట్టు, వీ డోంట్ నో. బట్ రిజల్ట్స్ ఆర్ రిజల్ట్స్, బీజేపీ టుక్ ఎ క్లీన్ స్వీప్. సో దీస్ వేర్ ద టూ ఇంపార్టెంట్ హైలైట్స్ దట్ ఐ వాంటెడ్ టు కవర్ బికాస్ మేబీ ఇండియా ఇస్ చేంజింగ్. పీపుల్ యూత్ ఆర్ వాంటింగ్ ఎ చేంజ్, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్ రైట్. అయితే మన దగ్గర ఏమైతుందా అన్నది మనం ఇంకా చూసుకుంటూ కూర్చోవాలి, బికాస్ అవర్ లీడర్స్ ఆర్ గుడ్, బట్ హూ నోస్ ఇఫ్ సంబడి కమ్స్ ఇన్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ చేంజ్, మేబీ వీ విల్ సీ ఇన్ ఫ్యూచర్.
On that note, let us go listen to the song that Riyansh requested. Then inka mashpoli dantam song yes tha. But anta gante mundu poi party ne chusam. Hey bidda, idi naadda. Yeah, radio sir, be naadda ne ankuta. Okay, let's go.

ముక్కా నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పు నగలెట్టే నిప్పు

అసలు పుష్ప కొంతమందికి నచ్చలేదు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద జనాలకు నచ్చింది. అంటే వాయిలెన్స్ అంటారు కానీ బట్ యాక్టింగ్ మ్యాన్ అసలు మన అల్లు అర్జున్ తీరు రాసిండు. హిస్ కెరియర్ అనిపిస్తుంది నాకు, లైక్ బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప అన్నట్టు. ఏమన్నా అంటే డైరెక్టర్స్ యాక్టర్ అని కూడా అనొచ్చు ఈ మూవీలో, బికాస్ తీయడం అట్లా తీసిండు. బట్ ఇక పుష్ప 3 ఎప్పుడు వస్తుందో వెయిటింగ్. పుష్ప 2 అంటే పుష్ప 1 అంత బాగనిపించకపోయినా పుల్ చేసిండు అనిపిస్తుంది. యూనో సెకండ్ పార్ట్స్ ఆర్ ఆల్వేస్ హార్డ్ బట్ యు నెవర్ నో రైట్. ఎనీవే దట్ వాజ్ అ రిక్వెస్ట్ దట్ వీ హ్యాడ్ రిసీవ్డ్. సో దాట్ వాజ్ పుష్ప ఫర్ యూ ఫ్రమ్ అవర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ పుష్ప. ఏ బిడ్డ ఇది నా రైట్. ఓకే వి విల్ కమ్ బ్యాక్ టు అవర్ ధూమ్ ధమాకా స్వదేశీ సెగ్మెంట్. ఇవాళ మనకి ఇంకొక 2 విన్నర్స్ కి ఛాన్స్ ఉంది అండ్ వీ హావ్ 1 మోర్ అవర్. సో ఫీల్ ఫ్రీ టు కాల్ మీ 9726361966. ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది సాంగ్ ది కాబట్టి లెట్ అస్ గో ప్లే దాట్ సాంగ్ అండ్ దెన్ వీ విల్ కమ్ బ్యాక్ ఫర్ మోర్ ముచ్చట్లు. ఓకే.

0: Welcome back, listeners. That was Antam movie lone song, one of the nicest songs. Nenu pigjeledu nenanta slow song pigjelevala, but we had a request kabatti we are playing the song. We have one more request while we were listening to the song. Adi mana commercial ainanka ochinanka play chesa, because we are entering into a commercial in less than a minute. Paatu start cheyangal malle endeputtu, and he didn't want you to miss that song, but that's one of my favorite songs too. ఇక లాస్ట్ ఒక వన్ మినిట్ లోపల మనము గేమ్ కూడా ఆడలేము కాబట్టి, బట్ నేను నీకు చెప్తున్నా, యూ హ్యావ్ టూ మోర్ విన్నర్స్ అండ్ ఇట్స్ గన్ బి అ వెరీ ఈజీ వాక్ ఇన్ ద పార్క్. సో కాల్ మీ 9726361966. మీరు ఇంటిండ్రు రేడియో సురభి ధూమ్ ద మాకా ఓన్లీ ఆన్ 107.9 FM, HD3 డాలస్ లో కాదు, వరల్డ్ లో కాదు, అమెరికా లో కాదు, ఆల్ ఓవర్ మీ నంబర్ వన్ రేడియో స్టేషన్, రైట్? Of course, anunde meeku cheppakapothetla, correct, but it is true. So commercial koi jera sepatlo cheyandi, we will continue our muchita for the next hour. Okay, let's go.
1: Tick tick, radio Surabhi time check, studio lo time 8 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam. Public places lo manam vesina chetta alage vadilesi veldadam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. 469-269-6476.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: Welcome back, listeners. Meer Intinaru, Doom the Maka, presented by Swadesi. And today we are here from 7 to 9 and you are listening to me, RJ Anutoni. Me ma Hyderabad pila, me mass pila. So, mass partal unte, class partal unte, anni variety partal unte. ఇక ముచ్చట్లు అంటారా, ముచ్చట్లు అయితే నడుస్తూనే ఉంటాయి. మనము మన పాలిటిక్స్ కవర్ చేసేస్తాం. సో మల్లమల్ల చెప్పబ్బాయి, మీరు వినకపోతే మీరే ముందే ట్యూనింగ్ చేసుకోవాలి. అరే మల్లమల్ల చెప్పండి, ఇంక మాకు చాలా ముచ్చట్లు ఉంటాయి, మళ్ళీ మర్చిపోతే చేసేపోతే. సో ఒక గంట ముందు ఇరవై వాళ్ళు ఇప్పుడే ట్యూనింగ్ అవుతున్న వాళ్ళకి వెల్కమ్. వీఆర్ స్టిల్ ప్లేయింగ్ అవర్ గేమ్ విచ్ ఇస్ అవర్ జాతరా గేమ్. ఇవాళ వర్డ్ వచ్చేసి అప్పడం. సో నేను మీకు ఒక లైన్ ఇస్తా, ఇక్కడ అప్పడం పెట్టాలన్నది కూడా చెప్తా, మీరు దాన్ని రిపీట్ చేస్తే యూ కుడ్ బి ద లక్కీ విన్నర్. లక్కీ విన్నర్స్ హ్యావ్ గివ్ అవేస్, బట్ నాట్ జస్ట్ దాట్, యూ విల్ బి పార్ట్ ఆఫ్ అ బిగర్ సెలబ్రేషన్ అండ్ ఆల్సో యూ విల్ బి అట్ స్వదేశీ ప్లేయింగ్ ఫార్ ద బిగ్ బంపర్ ప్రైజ్. అదేంది అన్నది నేను చెప్పా, బికాస్ అందరూ అందరికీ కాదు, ఇది ఓన్లీ ఫర్ దోస్ స్పెషల్ సెలెక్టెడ్ విన్నర్స్. ఇఫ్ యూ వాంట్ టు బి వన్ ఆఫ్ ద సెలెక్టెడ్ విన్నర్ దెన్ యూ హ్యావ్ టు కాల్ 9726361966. సో అది మన గేమ్ ముచ్చట్లు. ఇక రెగ్యులర్ ముచ్చట్లకు వస్తారా మనకి, నేను యాక్చువల్లీ పాట ఇనిషిస్తాం, ఈ పాట ఇన్నాక మేరే ముచ్చట్లు చెప్తా. ఓకే, లెట్స్ గో లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఇది కూడా రిక్వెస్ట్ వచ్చింది, సో ఆన్ రిక్వెస్ట్ ప్లే చేస్తాం.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ధూమ్ ధమాకా. అరే ధూమ్ ధమాకా చేసాం పాటలు అంటే నాకు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్లు వస్తున్నాయి, బట్ ఆస్కింగ్ ద సాఫ్ట్ సాంగ్స్. ఇక అను అంటే ఇక రిక్వెస్ట్ తీసుకోకపోతే ఇక ఏమంటారు చెప్పండి. సో అఫ్ కోర్స్ ఐఎమ్ గోన్ ప్లే, ఐ హావ్ వన్ మోర్ రిక్వెస్ట్, బట్ అది కూడా స్లో సాంగ్ ఏ, బట్ మధ్యలో ప్లే చేస్తా, అంత లోపల చేయాలి, అంత ముచ్చట పెట్టుకుందాం మనం. సో వేర్ వేర్ వి, ఓ ఇవాళ నేను ఒక ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ విన్నా. ఐ డోంట్ నో ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరైనా విన్నారో లేదో తెలియదు నాకు, బట్ స్టోన్ బ్రయర్, మనకు స్టోన్ బ్రయర్ మాల్ ఉంది కదా ఇక్కడనే మన ఫ్రిస్కోలో, స్టోన్ బ్రయర్ సెంటర్ ఒక కొత్త రూల్ స్టార్ట్ చేసింది, ఎస్పెషలీ కర్ఫ్యూ ఫర్ మైనర్స్ ఆన్ సాటర్డే ఈవినింగ్స్. ఈ సాటర్డే నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రమ్ 3 PM ఎనీ గెస్ట్ అండర్ 18 ఇయర్స్ దే షుడ్ హ్యావ్ అన్ అడల్ట్ సూపర్వైజర్ దట్ ఈస్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 21. నన్ను అడిగితే దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్ అంటే నాకు అంత పెద్ద పిల్లలు లేరు, బట్ దిస్ ఈస్ గుడ్ బికాస్ ప్రాబ్లం ఏదైతుంది అంటే పేరెంటల్ గైడెన్స్ లేకపోతే యూత్ చాలా డిస్రప్టివ్ అయిపోయి, అంటే అందరూ అట్లా ఉంటారని కాదు బట్ లాంగ్ అవర్స్ ఉండు, ఇదంతా నడుస్తుంది కదా. సో అందుకని వాళ్ళు ఈ కొత్త రూల్ పట్టుకొచ్చారు, సేఫ్టీ ఆఫీసర్స్ విల్ బి అట్ ద మాల్. సో ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయింది, మన హై స్కూల్ పిల్లలు గానీ 16 ఇయర్స్ ఓల్డ్ గానీ నన్ను మాల్లో దింపేసి మమ్మీ మేము జస్ట్ మా దోస్తులతో తిరుగుతాము, దాని తర్వాత ఒక 2 అవర్స్ అయినాక పికప్, బట్ ఇట్ క్యాన్ బి డేంజరస్ అట్ టైమ్స్ బికాస్ నువ్వు మంచిగా నడుస్తుండొచ్చు, యునో యూ జస్ట్ డోంట్ నో వేర్ యునో వేర్ వాట్ కమ్స్ ఫ్రమ్ ఎనీమోర్ రైట్. భయపెట్టిస్తలేను, బట్ ఐ థింక్ దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్, సేఫ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మాల్ ఫర్ యంగ్ అడల్ట్స్, బికాస్ అండర్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక అడల్ట్ లేకపోతే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అని మన ఫ్రిస్కో పోలీస్ రియలైజ్ అయింది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ సాటర్డే నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా అయినటోళ్ళు మీ కిడ్స్ గానీ ఆర్ బిలో ద అండర్ ఏజ్ ఆఫ్ 18 అన్సే మమ్మల్ని మాల్లో దించేసేయండి అని అంటే మాత్రం యూ కెనాట్ డూ దట్ ఎనీమోర్. Adults can have like, you know, దానికి కూడా లిమిట్ ఉందంట, దే మే అకంపనీ అప్ టు 4 minors between the age of 10 to 17, బట్ దే నీడ్ టు రిమైన్ విత్ దెమ్ ఆల్ ద టైమ్. ఇది మాల్ కొత్త పాలసీ, ఓకే గుర్తుపెట్టుకోండి. సో మాల్ కి మీ పిల్లలను తీసుకుపోయేది ఉంటే మీరు ఉండాల్సి వస్తుంది, లేకపోతే మీ పిల్లలని బయట పంపించేస్తారు. ఓకే అది కరెంట్ గా నేను నిన్నది, అండ్ ఇట్ ఈస్ న్యూస్, ఇట్స్ నాట్ జస్ట్ లైక్ పుకారు కాదు, పీపుల్ యాక్చువల్లీ హ్యావ్ పాస్ ద రూల్. సో ఈ సాటర్డే నుంచి దట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ది ఏమంటారు స్టార్ట్ అనమాట. ఓకే స్టోన్ డ్రైవర్ మాల్ లో స్టార్ట్ అయింది, వేరే మాల్ గురించి నాకు తెలియదు, బట్ మనకి దగ్గర స్టోన్ డ్రైవర్ మాల్ ఉంటుంది కాబట్టి ఫ్రిస్కోలో దిస్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్. ఓకే ఇన్ మీన్ వైల్ ఇఫ్ యూ వాంట్ ఎ సాంగ్ రిక్వెస్ట్ ఆర్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టాక్ టు మీ ఆర్ ఇఫ్ యూ వాంట్ ప్లే ద గేమ్, కాల్ మీ అట్ 9 7 2 6 3 6 1 9 6 6. అంత లోపల ఒక మంచి పార్టీని చూద్దాం, దాని తర్వాత నేను ఆ రిక్వెస్ట్ సాంగ్ ప్లే చేస్తాం. ఓకే కొంచెం ఫన్ సాంగ్, బట్ స్టిల్ ఇట్స్ ఇట్స్ ఎ లిటిల్ స్లో సాంగ్, ఓకే బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్.

కరెక్టే కదా, 20ల చేయ నల్లరి 60ల చేసి ఏం లాభం. నాకైతే ఆ సినిమాలో చేసినట్టు గానీ మన చిక్బుక్ చిక్రైలో చేసినట్టు మళ్ళా ప్రభుదేవా ఆ లెవెల్ డాన్స్ ఇంకా రాలే అనిపిస్తుంది. ఐ థింక్ దట్ వాజ్ దేర్ లైక్ పీక్ డాన్స్ కదా. డూ యూ అగ్రీ? మేబీ. లేదు, నో, దేర్ ఇస్ ఎ బెటర్ వన్ అంటే కాల్ మీ 9726361966, గుర్తుపెట్టుకోండి నంబర్, అండ్ టెల్ మీ ఏం నడుస్తుంది అంటారా. మీరే చెప్పాలి హౌ ఇస్ యువర్ వీక్ గోయింగ్ ఆన్. మై వీక్ హ్యాస్ బీన్ సూపర్ ఎక్సైటింగ్ యాక్చువల్లీ. ఏదో నేను ఇయర్స్ బీటెక్ అయిపోయినాక దూసరాన్ని కలలేదు కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి లిటరలీ బ్యాక్ టు బ్యాక్ ఐ మెట్ 5 ఆఫ్ మై ఫ్రెండ్స్ వేరే ఊర్లో కలిసిన. నిన్న అయితే లిటరలీ దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద థర్డ్ వెడ్డింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు. ఇప్పుడు నేను ఇందాక గేరి గారితో అదే మాట్లాడుతుండే. ఇప్పుడు ఇక మనకి హెచ్వన్ఎస్ఆర్లు టెన్షన్లు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇండియా తీరికపోతున్నారు అన్నందుకు పెళ్లిళ్ళు చాలా మటుకు ఈనే అవుతున్నాయి, ఎస్పెషల్లీ డాలస్ లో అవుతున్నాయి. సో అట్లా నిన్న నాకు ఒక పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది, నేను పెళ్లికి పోయినా. టర్న్స్ అవుట్ ఆ పెళ్లి ఈజ్ మై బీటెక్ ఫ్రెండ్ వాళ్ళ ఆయన మరదల్ది, యూనో. ఆడికి పోయినాక తెలిసింది పెళ్లి కొడుకోలు కూడా తెలుసు నాకు. సో వాట్ ఎ స్మాల్ వరల్డ్ కదా. బట్ ఆఫ్టర్ సో లాంగ్ నాకు నా ఫ్రెండ్ కలవడమే కాకుండా ఇక లిటరలీ షీ కేమ్ స్టేడ్ అండ్ దెన్ రాత్రంతా కూర్చొని ముచ్చట్లో పెట్టుకుంటా, యూనో, ఇట్ వాజ్ నైస్. ఇక పెళ్లిలు అంటారా ఒడిబియము అప్పగింతలు అన్ని చూసి వచ్చిన, యూనో, అది మంచి అనిపిస్తుంది మనకి. మన పెళ్లి గుర్తుండదు కానీ, బట్ ఇక ఇండియాలో పోతే లొల్లి లొల్లి ఉంటుంది కదా. సో ఇక్కడ కొంచెం రిలాక్స్ గా ఇక పేరెంట్స్ వచ్చిండ్రు అంటే దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ బీన్ నోటీసింగ్, లైక్ దిస్ మోర్ వెడ్డింగ్స్ హ్యాపెనింగ్ హియర్ విచ్ ఐ లైక్ బికాస్ మనకు ఒక రీజన్ దొరుకుతుంది చీరలు కట్టుకోనికి, సొమ్ములు వేసుకోనికి, వై నాట్, రైట్? బట్ ఎనీవే దాట్ ఈస్ వాట్ ఐ డిడ్ అండ్ దిస్ ఇస్ లైక్ అ షౌట్ అవుట్ టు మై ఫ్రెండ్ లావణ్య. ఐ మెట్ హర్ ఆఫ్టర్ సో లాంగ్, ఆఫ్టర్ 2 decades. ఓకే, ఎక్సైట్ అయిపోతున్నా. బట్ దాట్ వాజ్ సో మచ్ ఫన్. అందుకే అనిపిస్తుంది ఎన్నో ఏళ్ళు ప్లాన్ చేసారు కాదు, ఇట్లా సడన్ గా ఒక ప్లాన్ అయ్యి యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్, 20ల చెయ్యండి ఏం చేస్తారు. అది యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది దట్ ఇఫ్ యూ మెట్ యువర్ యంగర్ సెల్ఫ్, కాలేజ్ గ్రాడ్యుయేట్ కానీ లేకపోతే ఇంటర్ గ్రాడ్యుయేట్ కానీ, ఆ వర్షన్ కి మీరు ఒక్కటి లైక్ ఏ బై లైక్ దిస్ కో, యునో, దిస్ ఇస్ గోన్ హ్యాపెన్, ఆర్ ఒక హితబోధ చేయాలనుకుంటే వాట్ వుడ్ యూ డూ? ఐ వాంట్ టు నో. యూ కెన్ ఈవెన్ సే ఇట్ ఆన్ ఎయిర్, యునో, ఐ విల్ టేక్ యూ ఇఫ్ యూ వాంట్ టు. బట్ ఇఫ్ యూ వాంట్ షేర్ సంథింగ్ దట్ యూ వుడ్ టెల్ యువర్ యంగర్ సెల్ఫ్, మీ సెల్ఫ్, మీ 18 ఇయర్స్ మీ 21 ఇయర్స్ వాళ్ళు మీ ముందు ఉంటే ఇప్పుడు మీ వర్షన్, అరే దీనికాన్ని టెన్షన్ వడ్డాని ఏం హితబోధ చేస్తారు? దట్ వన్ థింగ్ దట్ యుడ్ లైక్ టు టెల్ యువర్ యంగర్ సెల్ఫ్. ఐ వాంట్ టు నో. కాల్ మీ 9726361966. అంత లోపల వెళ్ళి ఒక మస్త్ సాంగ్ ఇది రండి. ఇక ఆ పాట పెట్టే వరకు నాకు అన్ని అట్లాంటి పాటలే పెట్టాలనిపిస్తుంది. సో ఇంకొక ఫన్ సాంగ్ పెడతాం. ఓకే, లెట్స్ గో.

0: నెలలో ఇచ్చేసి.
1: అది నాకు కావాలి. అది ఒక్క ఖజానికి తాళం చెప్పినది. అది దక్కివండి, మీకు లక్ష లక్షలు డబ్బిస్తాను.
0: లక్ష లక్ష ఇక పండగే.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా ప్రెజెంటెడ్ బై స్వదేశీ ఓన్లీ ఆన్ రేడియో సిరబీ మీ 107.9 FM HD3 డాలస్ లో నంబర్ 1.

రేడియో స్టేషన్. సో ఇంతకు ముందు చెప్పిన కదా, మంచి పెళ్లి కూడా చేసి వచ్చిన, మంచిగా పెళ్లి భోజనం కూడా చేసి వచ్చిన నిన్న. సో ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ యాక్చువల్లీ నిన్న వన్ ఆఫ్ మై క్యూటెస్ట్ యంగెస్ట్ స్వీట్ హార్ట్ ఐరా బర్త్డే కూడా ఉండే. సో యాక్చువల్లీ వాంటెడ్ టు విష్ హర్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. నిన్న షీ టర్న్ 1. సో ఆమెకి ఐ వాంటెడ్ టు సే హ్యాపీ బర్త్డే ఐరా. లాస్ట్ ఇయర్ మేము లిటరలీ I wanted to go, వాళ్ళ మామ్ కి బేబీ షవర్ చేద్దాం అనుకున్నాం. బట్ అది ఏమైపోయింది తెలుసా, బేబీ షవర్ రాకంటే ముందే, యు నో వెన్ దాట్ హ్యాపెన్స్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్, బేబీ వచ్చేసింది. అండ్ వాళ్ళ అమ్మమ్మ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆన్ ద గల్లీ. సో అంటే ఈ బేబీ షవర్ చేస్తున్నామా అని అడిగితే, ఇంకేం బేబీ షవర్ అమ్మా, బేబీ వచ్చేసింది అన్నది. దాట్ వాజ్ అ ఇయర్ అగో, కెన్ యూ బిలీవ్ దాట్? అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు యాక్చువల్లీ గో హోల్డ్ హర్ ఆఫ్టర్ ద పేరెంట్స్. సో ఇట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ షీ టర్న్ 1 yesterday. సో టు ఆల్ దోస్ లిటిల్ వన్స్ దట్ టర్న్ 1 అండ్ యు నో అండ్ ఆల్ ద అదర్ వన్స్ దట్ ఆర్ సెలబ్రేటింగ్ లిటిల్ కిడ్స్, ఎవ్రీబడీ అ వెరీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఐ. అయితే ఇంకొకటి మా కజిన్ చిన్న బాబు, కజిన్ వాళ్ళ బేబీ ఆల్సో హ్యాడ్ ఎ బర్త్డే ఆన్ సండే. సో దిస్ ఇస్ ఫర్ వివాన్. హ్యాపీ బర్త్డే వివాన్, ఐ హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. ఇక బర్త్డేల కంటే ఎవ్రీబడి హూ సెలబ్రేటింగ్ దిస్ వీక్ ఆర్ సెలబ్రేటెడ్ సిన్స్ లాస్ట్ థర్స్డే, అ వెరీ హ్యాపీ బర్త్డే ఆర్ ఫర్ ద హోల్ వీక్ ఆర్ ద హోల్ మంత్. నేను అన్నట్టు నా బర్త్డే వేసుకున్నాడు, మీరు కూడా మంత్ అంతా వేసుకోండి, మే అంతా వేసుకోండి, ఫుల్ గా ఎంజాయ్ చేసేసారు, రైట్? So, our song Tony, a sentiment Tony, let us play a very nice song. అంటే దానికి దీనికి లింక్ లేదు, బట్ ఒక మంచి జోష్ అన్న పాట పెడదాము అని డిసైడ్ అయినా కాబట్టి దిస్ సాంగ్. అగైన్ చెప్పారు కదా, దానికి దీనికి లింక్ ఉండదు, బట్ యూ విల్ ఎంజాయ్.

0: అసలు ఏమన్నా పాటన బొమ్మాలి, దాట్ వాజ్ బొమ్మాలి ఫ్రమ్ బిల్లా. ఆ సిక్స్ ప్యాక్ ప్రభాస్ మనకి మళ్ళా కావాలి, ఎస్పెషల్లీ మిర్చి అండ్ బిల్లా క్యాండిడేట్. ఇక మనకి ఎప్పుడు వస్తాడు గాని, ఈజైపోతే ఏముంది బై, మెయింటైన్ చేసుకోవాలి. యు హ్యావ్ టు వర్క్అవుట్. ఏందో ఈయన ఓన్లీ సినిమా కోసం చేస్తాడు, దాని తర్వాత మళ్ళీ తూసైపోతాడు. బట్ మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ వింటేజ్ ప్రభాస్ ఎప్పుడు వస్తాడు. మన రాజాసాబులు అయితే రాలే, నేనైతే డిసప్పాయింట్ అయిన సినిమా చూసి, మీరు డిసప్పాయింట్ అయినారు అనుకుంటున్నా. బట్ లెటస్ హోప్ ఇట్లా బొమ్మాలి లెక్క మళ్ళా వచ్చేస్తాడు, నిన్ను వదలా వదలా అనుకుంటా మనని ఫుల్ మస్త్ పాటలు పెడతాడు. అంత లోపల కమర్షియల్ కి వెళ్ళి వచ్చేసేయండి, విల్ టాక్ సూన్.
1: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: హాయ్, నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Hi, this is Vishnu Manchu. You're listening to Radio Surabhi, the first 24/7 Telugu radio network. Please tune in to 107.9 HD3 and give us all your love.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: Every time, okate question. Dinner plans, enti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: Welcome back, listeners. Mere intunaru Doom the Maka, presented by Swadesi, me Mas Pilla, me Hyderabad Pilla, RJ Anutoni. ఇవాళ మనం మన లాస్ట్ హాఫ్ అవర్ లోకి వచ్చేసినాం. అరే ఇవాళ అయితే ఇంకా ఫాస్ట్ అయిపోయింది, నేను ఇంకా కొంచెం స్లోగా పోతుందేమో, నేను అలసిపోయినా ఇవాళ అనుకున్నా గానీ. బట్ ఐ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ కాలర్స్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రిక్వెస్ట్, బట్ వీ ఆల్సో హ్యాడ్ సమ్ విన్నర్స్. ఐ హ్యావ్ స్టిల్ వన్ మోర్ గివ్ అవే టు గో. సో మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. హూ నోస్, యూ కుడ్ బి దట్ లాస్ట్ లక్కీ విన్నర్ అగైన్. దేర్స్ అ లాట్ హ్యాపెనింగ్ ఇన్ స్వదేశీ. యూ కుడ్ బి దట్ వన్ లక్కీ విన్నర్ హూ కుడ్ జాయిన్ ద రిమైనింగ్ అండ్ ప్లే ఫర్ ద బంపర్ ప్రైజ్ in Swadesi. You never know, there are really really good giveaways. So come on, late endukiga phone cheyandi and you will be that lucky winner, who knows kada. Anyway, back vachesam manamu mana last half hour segment la. Naaku ee paata eppudu nuncho play cheyalani anukuna mana marchipena, but edo search chestunte ee paata vachindi. So ee paata meek memories recollect aithe ledho telavadu gaani, but అసలు దిస్ వాజ్ వే బిఫోర్ తమన్ వాజ్ తమన్ అండ్ మన సిద్ధార్థ గారిలో ఉన్నాడు. కొంచెం మీకు ఐడియా వచ్చిందేమో నాకు తెలియదు కానీ, బట్ పాటినేషేన్ రీ దెన్ యూ విల్ లవ్ బై ఐ ప్లే దిస్ సాంగ్. ఓకే, చాలా

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ధమాకా విత్ మీ ఆర్జే అనుతోని. ఆ పాట మన పాత బాయ్స్ మూవీలో ఉంది, బూమ్ బూమ్ అని. ఇప్పుడు కొత్త పాట కూడా వచ్చింది బూమ్ బూమ్, బట్ అది నేను తర్వాత ప్లే చేస్తా, మేబీ నెక్స్ట్ టైం. బట్ ఈ పాట లిటరలీ మన జనీలియా సిద్ధార్థ్, దే లుక్ సో యంగ్ కదా. జనీలియా ఇప్పుడు కూడా అట్లే ఉన్నది అనిపిస్తుంది నాకైతే. But she is slowly coming back, which is good for the movies. We loved her. Silent Masundra, right? So iga ending ko chesam, almost we are in the last segment of our end of the show. But don't worry, mujjetlinga undi iga ee week meer emmi side round up aithe almost aipoyindi. Manamu sports cover chesam, politics cover chesam, iga US lo emaitundantara, as usual manamu we are still in that, you know, unknown factor of id eppudu end aitadi, eppudu stability ostadi ani, because manaki oil prices are going in the end tanks lo chese నీళ్లు కాదు రక్తాలు వచ్చినాయి. నీ అమ్మ ఇది ఎప్పుడు తగ్గుతుంది? వెన్ ఆర్ వి గోన్ సీ దోస్ నంబర్స్ గో డౌన్ ఫర్ అవర్ గ్యాస్ ప్రైజెస్ అనిపించింది. ఆయన టెస్లా అనిపించట అందరూ కొనుక్కోసింది ఎలక్ట్రిక్ అని. బట్ కొంతమందికి ఇంకా గ్యాస్ నచ్చుతుంది భయం, నేను వన్ ఆఫ్ దోస్ పీపుల్. బట్ యునో స్లోలీ విల్ చేంజ్ దేర్. ఇక ఏం మిస్ అయ్యిండ్రు అంటారా, అంటే నాకు తెలిసిన వరకు చాలా మంది చూడలేదు అనుకుంటా. బట్ ఈ వీక్ ఈ మండే, యాక్చువల్లీ మండే వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ ద ఫ్యాషన్ హిస్టరీ ఇన్ యుఎస్, ఎందుకంటే ఆ రోజు మెట్ గాలా అయింది. మెట్ గాలా ఇస్ వన్ ఆఫ్ దోస్ ఈవెంట్స్ వేర్ ఫ్యాషన్ ఎక్కడెక్కడ నుంచో ఫుల్ అసలు మంత్స్ కూర్చొని కష్టపడతారనమాట. ఒక స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ కింది నుంచి మీదికి వాక్కి ఓనికి ఆ షోకేస్ ఆఫ్ ద డ్రెస్ కి లైక్ అవర్స్ స్పెండ్ చేస్తారు, డే స్పెండ్ చేస్తారు, మస్తు మంది కారిగర్ స్పెండ్ చేస్తారు. సో దిస్ ఇయర్స్ థీమ్ వాజ్ ఫ్యాషన్ ఇస్ ఆర్ట్. సో మీరు పిక్చర్స్ కానీ వాట్ ఎవర్ యూ కెన్ ఇమాజిన్ ఆర్ట్ ఆన్ అ క్యాన్వస్, మేక్ దట్ యువర్ డ్రెస్ అన్నట్టు ఉద్దేశం ఇంటర్ప్రిటేషన్ కి. అండ్ మనోళ్ళు ఎస్పెషలీ మన ఇండియన్ క్రౌడ్ అయితే చింపేసిండ్రు ఎంత మంది తెలుసా. అండ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ థింగ్స్ ఏం నోటీస్ చేసిన తెలుసా నేను, మన ఐపీఎల్ ఓనర్ ఉంది కదా, ఆర్సీబీ ఓనర్ అనన్య బిర్లా, షీ మేడ్ అ డెబ్యూ అట్ దిస్ మెట్ గాలా, న్యూయార్క్ లో అవుతుంది. అండ్ బియాన్సే కేమ్ ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆమె ఒక స్కెలిటన్ డ్రెస్ వేసుకుని వచ్చింది. స్కెలిటన్ లో మామూలుగా బోన్లు ఉంటాయి కదా, ఈమెకి జస్ట్ వెరీ సింపుల్ గా డైమండ్స్ ఉండే ఎవ్రీవేర్, చేతులకు బోన్స్ కి, లిటరలీ రిబ్ కేజ్ కి. బాబా బాబా బాబా, సూపర్ సూపర్ డైమండ్స్ అనిగా. సొమ్ములు చూడాలంటే మనం మన జ్యువెలరీ కాదు, ఇట్లాంటివి చూడాలి, అప్పుడు మనకి ఇట్లా కూడా ఉంటాయి ఆ సొమ్ములు అని. అఫ్ కోర్స్ మన దగ్గరికి వెళ్ళి ఈషా అంబానీ వచ్చింది, ఆమెది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది ఎందుకంటే ఆమె చీర కట్టుకొచ్చింది, విచ్ వాజ్ అ వెరీ నైస్ థింగ్. కానీ ఆమె ఇట్లా ఒక బ్రౌన్ కలర్ పేపర్ చుట్టుకొని వచ్చింది, విచ్ షీట్ సెడ్ దట్ వాజ్ అన్ ఆర్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద పిక్చర్స్ అని. బట్ నాకు ఎందుకో అది నచ్చలేదు. కానీ ఆమె పర్స్ నాకు సూపర్ నచ్చింది, ఏం తెలుసా, ఆమె పర్స్ వాజ్ లిటరలీ అ మ్యాంగో. కానీ అది నిజంగా తినే మ్యాంగో కాదు, అది ఒక బంగినపల్లి లేకపోతే మన మామిడి పండు పెయింటింగ్ లెక్క ఆర్టిఫిషియల్ ని ఒక పర్స్ వేసుకొని వచ్చింది ఆమె. అంటే లైక్ క్రియేటివిటీకి మెచ్చుకోవాలి లిటరలీ. బట్ అన్నిటికంటే నాకు ఇంకోటి ఏం స్టాండ్ అవుట్ అనిపించింది, సుధా రెడ్డి, షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫిలాంథ్రోపిస్ట్. ఆమె బిజినెస్ మ్యాన్, హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ కృష్ణారెడ్డి వైఫ్ అంట. ఆమె ఒక గోల్స్ వేసుకొచ్చింది బై, దాట్ ఈజ్ 550, ఐ ఆమ్ నాట్ కిడింగ్, 550 క్యారెట్ వైలెట్ బ్లూ టాన్జనైట్. అది ఒక్క డైమండ్, ఐ మీన్ అది ఒక్క స్టోన్ 142 క్రోర్స్. కెన్ యూ ఇమాజిన్ దాట్? అరే మనం ఒక చిన్న చిన్న స్టోన్ కోసమే మురిసిపోతుంటాం కదా, ఒకసారి మన మనోళ్ళకి చూపించాలి అది, లేకపోతే మనం చూసుకోవాలి అది. అరే ఇవి మనల్లో లిటరలీ, ఐఎమ్ నాట్ కిడింగ్, షీ వోర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డ్రెస్. బట్ ఒక్క సింపుల్ నెక్లెస్ వేసుకుని ఒక్క స్టాండ్అవుట్ స్టోన్, అది కూడా ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ లో ఉంది, అది సూపర్ ఉండే, షీ వాజ్ లైక్ స్టాండింగ్ అవుట్. కరణ్ జోహర్ చేసిండు లైక్ హిస్ డెబ్యూ, బట్ ఆయన ఏం చేసిండు సార్, మనకి రాజారవి వర్మ ఐడియా ఉందా, హీ ఈజ్ అ పెయింటర్ రైట్. సో రాజారవి వర్మ పెయింటింగ్స్ ని ఒక ఫుల్ 6 ఫీట్ వాస్క్, ఐ మీన్ లైక్ షేర్వాణి సూట్ లెక్క వేసేసుకొని హీ వాక్డ్, అండ్ అది 3D చేసిండు. బట్ మై గాడ్, అసలు బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ మెన్షిప్. ఇక రెగ్యులర్ అంటారా, మనీష్ మల్హోత్రా వాజ్ దేర్, రిహానా వాజ్ దేర్, ఇక వాళ్ళే అంత చెప్పుకోదగ్గవి లేవు. కానీ ఇండియన్స్, అనన్య బిర్లాది మాత్రం ఒకటి వెరైటీ అనిపించింది. ఆమె డ్రెస్ సూపర్ ఉండే కానీ ఆమె ఒక ఫేస్ మాస్క్ పెట్టుకుంది, అది ఏదో మన ఇట్లా స్టార్ వార్స్ ఫేస్ మాస్క్ కాదు, మన రెండు బాసాన్లు, రెండు చిన్న గిన్నెలు, రెండు అదేంది మన
దోస వస్తాం కదా మేమైతే సరతం అంటాం, కరచి కరచి అంటారు కొంతమంది. అవన్నీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునే స్టీల్ బొమ్మలు ఉంటాయి కదా, అవన్నిటిని అతికిచ్చి ఆమెకు ఒక ఫేస్ మాస్క్ చేసిండ్రు. ఐ మీన్ హౌ వియర్డ్ అనొచ్చు, ఇంట్రెస్టింగ్ అనొచ్చు, కానీ దాట్ వాజ్ వెరీ యూనిక్ అనిపించింది. మీరు మీకు నేను ఏం మాట్లాడుతున్నానో తెలియకపోతే పోయి గూగుల్లో మెట్ గాలా, ఎంఈటి మెట్ గాలా 2026 అని కొట్టండి, నేను చెప్పిన అన్ని మీకు ఇమేజెస్ వచ్చేస్తాయి. అనన్య బిర్లా అని కొట్టండి, ఆమె ఫేస్ మాస్క్ చూసి ఈమె బాసన్లు ఎందుకు వేసుకొచ్చింది, బయ్యి బొచ్చులు ఎందుకు పట్టుకొచ్చింది అనుకుంటారు. బట్ ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్ అన్నాం కదా, ఏమన్నా వేసుకోర్రి అన్నట్టు that was there anmata. So we don't know, so every time there's a different one, but that was big in New York. That was this week's fashion roundup for you. Let's go listen to one more song and come back. Okay, let's go.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు? మీ అనుతోని ధూమ్ ధమాకా ప్రెజెంటెడ్ బై స్వదేశీ. ఇక మన లాస్ట్ 10 మినిట్స్ కి వచ్చేసినాం. ఇక ఇంకా ఏం ముచ్చట్లు చెప్తావా? ఇంకేం ముచ్చట్లు చెప్తావు అంటే ఇంకా కొన్ని ఉంటాయి. అనుకి ముచ్చట్లది ఏం తక్కువ ఉండదు. మా ఆయన అంటాడు అట్లా జర్రసేపు నాడుచిరాపో, నీకు ముచ్చట్లే ముచ్చట్లు వస్తాయి అని. బట్ రెగ్యులర్ ముచ్చట్లు కాదు. బట్ ఓటీటీలో నేను యాక్చువల్లీ ఈ వీక్ కష్టపడి కంప్లీట్ చేసిన. అదేందో మరి ఇట్లా సినిమా పెడతాడు ఆయన, నేను నిద్ర అవుతా. బట్ యాక్చువల్లీ ఒక మూవీ కూర్చొని కష్టపడి ఫినిష్ చేసిన. బట్ అంటే కష్టపడాల్సిన అవసరం లేదు, ఐ వాజ్ జస్ట్ నాట్ దేర్ ఇయర్. బట్ రాకాస మూవీ చూసిన నేను. యాక్చువల్లీ కిడ్స్, మా ఇద్దరు చిన్నోళ్ళు ఏం ఎంజాయ్ చేసిన, కింద పడి పడి నవ్వుతున్నారు. సో చూడని వాళ్ళు అయితే ఐ డూ రికమెండ్ గో వాచ్ ఇట్, బికాస్ అది ఇప్పుడు మనకు ఆన్లైన్ వచ్చేసింది నెట్ఫ్లిక్స్ లా. అండ్ ఇట్స్ యాక్చువల్లీ రియలీ ఫనీ. అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోని కూర్చోకండి. ఏదో ఇట్లా like a kids kind of fun story, koncham mana thriller untadi, oka friendly dayam untadi, atla ante cinema ipesunam anu antaru. But I really enjoyed it because chinna chinna jokes, like you know, koncham comedy, especially Vanilla Kishore vachin tarvata aithe it is really really funny. That was a good one. Biker kuda vachindi funky, ante maybe these are like near aithe ee week chusina. But I think they are good watch. Nenaithe inga chudaledu, but there are lot of releases this week. I think Dacoit is also releasing this week, and also Dude manam part intunnam kada boom di, adi kuda I think it's releasing this week. And mana Priyanka Chopra di Citadel, if you guys are into this action thriller, amade kuda season 2 release ayindi. So if you like those kind of, like, you know, thrillers atlantivi. Oh, thrillers ante nenu I saw a movie called Apex. Idi light heart unnolakaithe nenu recommend cheyanu. But if you want, see, nenu mai antadu nee degre ikkada oka type of psychoism unde antadu. But I enjoy those kind of movies, and I actually recommend, especially for women, I recommend, because okasari for some reason you are all by yourself and you are walking, భయపడద్దు భయ్, ధైర్యం ఉండాలి. యూ నీడ్ టు ఫేస్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్. నీలో ఉండాలి ఆ ధైర్యం అంటే నేను. యూనో పక్కన నలుగురు లేకపోతే ఆయన ఉంటేనే మీకు ధైర్యం రావద్దు. యూ షుడ్ బీ స్ట్రాంగ్ విత్ ఇన్, దట్ ఈస్ మై మోటో. అట్లాంటి సినిమా ఇది. అండ్ షార్లీ సెరాన్, వన్ ఆఫ్ ది ఆస్కర్ విన్నర్ యాక్ట్రెస్ ఆమె షీజ్ కొంచెం చెప్తా, షీఈస్ అ మౌంటైన్ క్లైంబర్, షీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ పర్సన్, నాట్ స్పోర్ట్స్ అంట, బట్ లైక్ ట్రెక్కింగ్ హైకింగ్ చేసే క్యాండిడేట్. Aame suddenly she faces this. I will not tell more about it, but how does she survive? It was a thriller. It's an R-rated, so I don't recommend to any of the kids to watch. But if your parents, meeru ante manam telugu vaam telugu cinemalu chustam, hindi cinemalu chustam kada, appudu appudu itlanti cinemalu vachinappudu chudali. Inka thrill kavalante raatri okkare kusam chudandi, super fun anipisthadi. But jokes aside, I really enjoyed that movie because I think that kind of gives you some kind of like, whoa, is this how she did it? Ante manalo kuda josh asu, especially naakaithe anpichadu anamata, like, arre if I was in that situation, maybe I couldn't do this, but maybe I'll do it different. Kani konjam manani manam motivation chesukone type of, ante let us hope we will never be in that situation, because that's an extreme situation. But it was a great watch for me. So if you are not light hearted, if you love thrillers, if you like psycho thrillers, go watch Apex. Okay, I think it's on Netflix, Apex. Yeah, so you will love that movie. Iga mana last ending ko chestam. So nenu as usual mana ఏ పాట పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఇక ఏమనిపించింది, మన అను అను లెవెల్లో ఒక పాట అయితే పెట్టాల్సిందే కదా. ఆ పాట పెట్టి ఐ విల్ హ్యావ్ టు కంక్లూడ్. బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు లెట్ యు నో దట్ దిస్ సాటర్డే, దిస్ సండే ఇస్ మదర్స్ డే. సో టు సెలబ్రేటింగ్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్ హు ఆర్ మదర్స్, హు ఆర్ నాట్ మదర్స్ యెట్, ఆర్ ఈవెన్ హు ఆర్ ఉమెన్ దట్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ మదర్స్, ఐ విష్ ఎవ్రీబడీ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. And that is very important. You have to treat yourself. And for all the mothers who are your, you know, your kids, mi ayra mir jeyalasin avasaram ledu, you go yourself. I say poi manchiga enjoy cheyandi, oka coffee daagandi, lekapothe mi andaru mir manchiga mi girl gang tho undandi, lekapothe mi andaru mire undandi, lekapothe mi risk avandi, mi avandi. Don't wait for things to happen,
take control of your things. You know, I would wish my mom, unfortunately she's not with me, but a very happy Mother's Day. Naku na life la, I have few more people like Ma Chinaka, who is like a mother to me now, so wishing her a very happy Mother's Day. And I have Sami, who is like my sister, and you know, she's my everywhere to go to. I wish all of them and all the women in my life that are really, really an important role a very happy Mother's Day. I wish myself a very happy Mother's Day because I take care of my kids all 24/7, including my husband. Atla, I want to wish every woman who is here, okkade gaadu manam every day chestam, but ee okka roju panjeyakandri bhai kaal meeda kaal esukoni kusonri Dallas lo mastu gunnai poi manchi enjoy cheyandri and take it easy that day, okay? On that note, I will sign off, but not without my bank song. So ee paata ineshi nen sign off cheyaniki meeku cheppochesna. Stay happy, do simple things. Again, like I say, you came with nothing, you leave with nothing. Ah, okka concept teliste life will be very easy. That is my motto too. So gratitude always, positivity always, self love is very important. Idi gurtu pettukonri life ni enjoy cheyandi, mari ekku tension iskokandi, take it easy. Happy Mother's Day weekend, happy weekend, and bye bye from your RJ Anu. Let's go.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: India Property Expo is back in town. Frisco lo jaragabothunna Griha Pravesh India Property Expo lo you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR all under one roof. 200 ki paiga projects ni explore chesi mee plan ki perfect ga set ayya property ni easy ga koniskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Poddhuna 10 a.m. nundi night 8 p.m. varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us. Go!
6: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.

0: లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality pro, meeku marinta cheru kabotham. Keep listening, me nestam Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Boring long drives ki, tiring work hours ki, okate solution, Radio Surabhi, America lo Telugu nestam.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas, అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugu nestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
6: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
4: వింటున్నది రేడియో సురభి, డాలస్ నంబర్ వన్ తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 FM HD3. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: హాయ్, నేను మీ తేజ సజ్జా. మీరు వింటున్నారు 107.9 FM HD3 రేడియో సురభి, డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
8: నేను మీ చంద్రబోసిని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: Hi, this is Vishnu Manchu. You're listening to Radio Surabhi, the first 24/7 Telugu radio network. Please tune in to 107.9 HD3 and give us all your love.
1: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
10: హాయ్, నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
12: చందు, మరి వండనా?
11: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
12: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
11: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
13: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
9: Hi, this is Vishnu Manchu. You're listening to Radio Surabhi, the first 24/7 Telugu radio network. Please tune in to 107.9 HD3 and give us all your love.

0: కట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD 3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.

0: దానిచ్చారు.
1: బైరా,
0: ఓ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support at mypursue.com.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగుదేశం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్, రేడియో సురభి.
11: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
12: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ పోలీస్.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: ప్రయాణానికి మ్యాప్, మరి వినోదానికో రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేడియో సురభి యాప్, రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi, India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
4: Radio Surabhi Revisit.
5: Immigration anagane prashnalamayam, adokka vichitra valayam, vaatiki ekeka samadhanam akulalla.
1: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
1: Our place, Indian cuisine.
4: Thank you for being in our journey.

0: వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: Rajiraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
1: You're absolutely right. Rajiraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajiraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
5: Radio Surabhi Revisit.
6: Building a school alkoni aim labam?
7: Anduke, Value Financial Services undi kada?
8: Specializing in Core Java and DS Inc.
9: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrosses.com.
10: Thank you for being in our journey.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యల్లా, అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: Kiss me your mind.

హాయ్, నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 ఎఫ్ఎం HD 3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. Radio Surabhi Revisit.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
3: చంపేస్తున్నాయి.
4: Thank you for being in our journey.
5: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes, sir.
6: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tally and catering.
6: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado for more information. Visit rkusa.com.
9: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Tick, tick, Radio Surabhi time check. Studio lo time 1 a.m.

నాలుగో సింహం సాయి కుమార్ రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 లో మీకు అందుబాటులో వినండి ఎంజాయ్ చేయండి రేడియో సురభి మీ తెలుగు నేస్తం.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇష్టం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: ప్రయాణానికి మ్యాప్, మరి వినోదానికో రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేడియో సురభి యాప్, రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: Radio Surabhi Revisit.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
6: Check out the retail glow probe.
7: That's our water systems to understand the right and wrong, what a place in your life.
8: Thank you for being in our journey.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-021.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం.

0: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: కట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0218.
1: Radio Surabhi Revisit.
5: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
6: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.
9: We got flow, we got style, making move with a smile.

0: దానిచ్చారు
1: వైరల్.
0: ఓ

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Revisit.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాన్ చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: ఫ్రెండు ఫ్రెండు తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
8: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
7: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
8: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
7: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
8: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు పొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా నెట్టండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా? చీ చీ చీ
0: ఫ్రెండ్
1: ఫ్రెండ్ ఐడియా నెట్టండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: తన గురించి ఒక కవిత రాయినాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం ఫ్రెండు. ఎంతకి రావద్దు, ఆ కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకి నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మీ కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు ఫ్రెండ్.

0: రియాక్షన్ ఉంటాది చూడు. ఉండడు నిన్ను మించినోడు.
1: ఎంత తీసుకుంటారు?
0: ఏమోరా నాకు తెలీదు, ఫస్ట్ టైం.
1: ఇలాంటి ఐడియా లేకుండా ఉండడానికి మీరు ఎంత తీసుకుంటారు?
0: అర్థమైంది.
1: ఓయ్ ఫ్రెండ్.

0: ప్రయాణానికి మ్యాప్, మరి వినోదానికి రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేడియో సురభి యాప్, రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
5: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
5: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914511. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
1: రేడియో సురభి రీవిజిట్.
8: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
9: ఆహో శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ధగధగమనే తూరుపు దిశ పడమరని సరే ముగిసెనే

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుపులేస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
1: రేడియో సురభి రీవిజిట్.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
3: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తా, ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
4: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: Radio Surabhi Revisit.
3: Immigration అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
4: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
5: I asked you to come to our place.
6: Our place, Indian cuisine.
2: Thank you for being in our journey.
7: అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 క్యారెట్ ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, పోల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 ఇయర్స్ ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
10: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
11: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

ఇంజనీర్ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.

నేను మీ నాలుగో సింహం సాయి కుమార్. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు అందుబాటులో ఉంది. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, same desk, same routine. మీ entrepreneurial journey మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. Be your own boss and run a thriving grocery business. Fresh produce నుంచి authentic Indian essentials వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది the brand and the support for a perfect success story. Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakuda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct day, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ చూడాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోడ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గంది చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ care. A2B, text.com. Perfect for dining, takeaway or full service.
5: Radio Surabhi Revisit.
6: Building is cool and koni aim labam.
7: Anduke, Value Financial Services undi kada.
8: Specializing in Core Java and DS Inc.
9: Fresh quality kuralu, groceries, the simple online order, myhomegrocers.com.
10: Thank you for being in our journey.
11: అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
12: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct day, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గంది చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, text.com. Perfect for dining, takeaway or full service.
10: Radio Surabhi Revisit.
6: Building is cool and koni aim labam.
7: Anduke, Value Financial Services undi kada.
8: Specializing in Core Java and DS Inc.
9: Fresh quality kuralu, groceries, with a simple online order, myhomegrocers.com.
10: Thank you for being in our journey.
11: అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్

0: more information. RP Jewelers, where divinity meets your shine. Vijay Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakuda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ పాకెట్ ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆకి వనితిక, చమి కబాబ్ పరోటా.
2: ఎందుకు బ్రో అని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ A to B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Radio Surabhi Revisit.
3: Building is cool and koni aim laavam.
4: Anduke, Value Financial Services undi kada.
5: Specializing in Core Java and DS Inc.
6: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
0: Thank you for being in our journey.
7: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, పోల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ ఆర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ information. Aarti Jewelers, where divinity meets your shine.
0: Vijay Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free call year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register చేసుకోండి at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ పాకెట్ లీ ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆకి వనితిక, చమి కబాబ్ పరోటా.
2: ఎందుకు బ్రో అని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, Texas.com. Perfect for dine-in, take-away or full-service
0: catering. Radio Surabhi Revisit.
3: Building is cool and koni aim laavam.
4: Anduke, Value Financial Services undi kada.
5: Specializing in Core Java and DS Inc.
6: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
0: Thank you for being in our journey.
7: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, పోల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ ఆర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.
0: Vijay Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ పాకెట్ లీ ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా

0: స్కూల్ అనుకోని ఏం లాభం?
1: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
2: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా ఎన్డిఎస్ ఇంక్.
3: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ ఎ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 క్యారెట్ ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 ఇయర్స్ ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
0: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service.
4: Radio Surabhi revisit.
9: Building is cool anukoni em labham?
1: Anduke value financial services undi kada,
2: specializing in core java nds inc.
3: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrocers.com.
4: thank you for being in our journey.
5: అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 క్యారెట్ ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 ఇయర్స్ ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
0: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B texas.com, perfect for dine in, take away or full service.
4: Radio Surabhi revisit.
9: Building is cool anukoni em labham?
1: Anduke value financial services undi kada,
2: specializing in core java nds inc.
3: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrocers.com.
4: thank you for being in our journey.
10: అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
11: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
12: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
13: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
12: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫీ ఈ దోశ, మీద కూడా ఎటువీ ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
13: ఎందుకు బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
12: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్.
4: రేడియో సురభి రీవిజిట్.
9: బిల్డింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
1: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
2: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
3: బెస్ట్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్, విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, myhomegrocers.com.
4: థాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
10: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
11: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
12: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
13: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
12: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఎటువీ ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
13: ఎందుకు బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
12: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
12: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. texas.com, perfect for dining, take away or full service.
4: Radio Surabhi Revisit.
9: Building is cool anukoni em laavam?
11: Anduke Value Financial Services undi kada,
2: specializing in core Java and DS Inc.
3: Fresh quality kooralu, groceries, with a simple online order, myhomegrocers.com.
4: Thank you for being in our journey.
10: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
14: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో

0: రేడియో సుర్భి జాత్ర ఆన్ జూన్ 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ, గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, మిర్చి కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి, చెప్పండరా. మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service.
0: Radio Surabhi Revisit.
1: Building is cool and koni aim labam.
0: Anduke, Value Financial Services undi kada.
3: Specializing in Core Java and BS Inc.
4: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrocers.com.
0: Thank you for being in our journey.
5: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ, గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, మిర్చి కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా. మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service.
0: Radio Surabhi Revisit.
2: Building is cool and koni aim labam.
0: Anduke, Value Financial Services undi kada.
3: Specializing in Core Java and BS Inc.
4: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrocers.com.
0: Thank you for being in our journey.
5: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Aarti Jewelers, where divinity meets your shine.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ, గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, మిర్చి కబాబ్, పరోటా.

0: NDS Inc.
1: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
2: Thank you for being in our journey.
3: Andavante gunam, gunavante character. Seek the divinity in you with divinely crafted exclusive jewelry. At Aarti Jewelers, every piece is crafted to reflect a timeless blend of tradition, trust and passion. We carry timeless pieces from 22 carat plain gold to antiques, kundan, olki and dazzling diamonds. After successful 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
4: Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventini register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com. perfect for dining, takeaway or full service.
2: Radio Surabhi revisit.
8: Renting is cool anukoni em labham?
9: Anduke Value Financial Services undi kada.
0: Specializing in core Java and DS Inc.
1: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
2: Thank you for being in our journey.
3: Andavante gunam, gunavante character. Seek the divinity in you with divinely crafted exclusive jewelry. At Aarti Jewelers, every piece is crafted to reflect a timeless blend of tradition, trust and passion. We carry timeless pieces from 22 carat plain gold to antiques, kundan, olki and dazzling diamonds. After successful 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
4: Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventini register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com. perfect for dining, takeaway or full service
2: catering. Radio Surabhi revisit.
8: Renting is cool anukoni em labham?
9: Anduke Value Financial Services undi kada.
0: Specializing in core Java and DS Inc.
1: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
2: Thank you for being in our journey.
3: Andavante gunam, gunavante character. Seek the divinity in you with divinely crafted exclusive jewelry. At Aarti Jewelers, every piece is crafted to reflect a timeless blend of tradition, trust and passion. We carry timeless pieces from 22 carat plain gold to antiques, kundan, olki and dazzling diamonds. After successful 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
4: Vachasindhi, the most awesome.

0: event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బిఎక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్ వేడవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service
0: car. Radio Surabhi revisit.
3: Building is cool anukoni em labham?
4: Anduke Value Financial Services undi kada,
5: specializing in core Java and BS Inc.
6: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
0: thank you for being in our journey.
7: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ ఆర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisits. Kubera Jewelers, trademark of craftsmanship and elegance. Larsen Travels me mottam tourney sampurnanga plan chestundi. Larsen Travels to me tourney book cheskondi, travel badalni marchipondi.
2: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
7: Hi, nenu mee blueberry muffin. Nenu 40% preservative tho chesaru. In fact, na flavor kuda artificial, real fruit kaadu.
8: Hi there muffin, nenu India Today pastry ni. Nenu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors, MSG free. Yen cheppanu, I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

వచ్చేసింది. ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర, అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RS Kolatam 2026. So see you all at Radio Surbhi Jatra on June 7th.

0: challenge.
1: Chepard sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B excluded special thali, this bread lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, which ami kava parata.
2: Kendu bro, gani yepino, na specials matrame adina.
1: Inka unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కున్నాం పద
3: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com. Or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho me tour ni book cheskondi, travel badalni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatra on June 7th. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్.

0: లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: రేడియో సురభి రివిజిట్.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
3: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: కట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.
0: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Andavante gunam, gunavante character. Seek the divinity in you with divinely crafted exclusive jewelry at Aarti Jewelers. Every piece is crafted to reflect a timeless blend of tradition, trust and passion. We carry timeless pieces from 22 carat plain gold to antiques, kundan, polki and dazzling diamonds. After successful 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
3: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: Hi, hello, happy Friday everyone. This is Giri Ramaraju on DFW Morning Vibes lo unnamu and Avinash Nathoti koddi sepatlo join ga pothunnaru 7:30 alaga. But appudu varaku nenu meeku Friday happy Friday cheptu baita koncham traffic slow ga, I mean traffic anta pedda ibbandikaranga em ledhu, but drizzle aitundi, so jagrattaga drive cheyandi. Drizzle aitunappudu em aitundante edurunga velle vehicle ki unna jall edaithe untado mana windshield meediki vastund anamata. కొంచెం అది ఎంబారెసింగ్ ఉంటుంది, బట్ దాన్ని కంటైన్ చేస్తూ కొంచెం విండ్షీల్డ్ వైపర్స్ పెట్టుకోండి అండ్ సేఫ్ గా డ్రైవ్ చేయండి. ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, అంటే స్మూత్ గా నడిచిపోతుంది కానీ బట్ లైట్ స్లైట్ డ్రిజిల్ ఉంది. కొద్దిసేపటి తర్వాత క్లియర్ అయిపోవచ్చు, బట్ డ్రైవ్ సేఫ్ అండ్ లెట్స్ జస్ట్ స్టార్ట్ ఆఫ్ దిస్ ఫ్రైడే విత్ దిస్ చంద్రకళ సాంగ్. హ్యాపీ ఫ్రైడే ఎవ్రీవన్.

బ్రదర్స్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఇప్పుడే అన్నాను కదా చిరుజల్లులు పడుతున్నాయని చెప్పి, ఆ చిరుజల్లులు కాస్త భారీ వర్షంగా మారిందండి. అట్లీస్ట్ స్టూడియో ప్రాంతంలో లూయిస్విల్ ఇట్ సైడ్ అయితే మాత్రం భారీ వర్షం పడుతుంది. మరి మీ వైపు ఎలా ఉంది? ఫ్రిస్కో, ప్లేనో, మెలీసా, మెకీనీ ఇట్ సైడ్ ఎలా ఉంది? ఆర్గైల్ ఇటువైపు చూసుకుంటే అవింగ్ ఎలా ఉందో మీరు ఒక్కసారి బయటికి వెళ్లి నాకు సమాచారం అందించండి. నేను మాత్రం స్టూడియో నుంచి కార్యక్రమం అందిస్తున్నాను. డిఎఫ్డబ్ల్యూ ఫ్రైడే మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాము. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ ఫ్రైడే కాబట్టి చాలా లైటర్ వేలో కార్యక్రమాన్ని తీసుకొని పోదాము. మధ్యలో కపుల్ ఆఫ్ ట్రివియా ఉంటుంది, చాలా ఈజీ ట్రివియా. అండ్ ఏదో జస్ట్ అట్లా సరదాకి. అండ్ యూనో ఎలాగో మనం వీకెండ్ లోకి వచ్చేసాం. నిన్న నేను అన్నట్టుగా ఇఫ్ థర్స్డే ఇస్ వీకెండ్, ఫ్రైడే ఇస్ ఎ వీకెండ్. అది విషయం. ఆల్ రైట్, సో మెలోడియస్ పాటలు అయితే వినిపిస్తున్నా, మరి మీకే పాట కావాలి. డ్రైవ్ టైమ్ ఇస్ ఆల్వేస్ యువర్ టైమ్, వెదర్ ఇట్స్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. నిన్న ఈవినింగ్ డ్రైవ్ టైమ్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాకు నిన్న ఈవినింగ్ డ్రైవ్ టైమ్ చేసే అవకాశం దొరికింది. బికాస్ రాజేశ్వరి గారు సెలవులో ఉండటం వల్ల వారిని సబ్స్టిట్యూట్ చేసి అందించిన కార్యక్రమానికి మీరు అందించిన ఆదరాభిమానాలు ఎప్పటిలాగానే అండ్ మరుపురానివి, మరువలేనివి అనమాట. ఈవినింగ్ డ్రైవ్ టైంలో అదొక కిక్ ఉంటుంది ఎంతైనా సరే. బికాస్ మనందరం వర్క్ స్ట్రెస్ నుంచి అలా వెళ్తూ కార్లో రేడియో ఆన్ చేసుకుని మంచి మెలోడియస్ పాటలు, మీకు నచ్చిన పాటలు వినిపించడం, నా ప్లేలిస్ట్ లో ఉన్న పాటలు కూడా అలా ప్లే చేస్తుంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ, యు విల్ ఫీల్ డబుల్ హ్యాపీ. లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్ ఫ్రమ్ అల్లరి రాముడు సినిమా నుంచి. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఈ పాట చిత్రీకరించిన ఆ ప్రదేశం ఏంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966. నెక్స్ట్ ప్లే చేయబోతున్న పాట ఒక ఫేమస్ ప్లేస్ లో చిత్రీకరించారు. ఆ ప్రదేశం పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

సరే చిన్న హింట్ ఇస్తున్నాండి, ఈ పాట చిత్రీకరించిన ప్రదేశంలో మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ ప్రదేశం పేరేంటో కాల్ చేయండి 9726361966.

అల్లరి రాముడు సినిమా నుంచి మనం విన్న ఆ పాట ఆర్పి పట్నాయక్ గారి సంగీత దర్శకత్వంలో ఆర్పి పట్నాయక్ గారే పాడారు. అండ్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగింగ్, ఉషా మునుకుట్ల గారు, మన తెలుగు తేజం. ఉషా గారి వాయిస్ చాలా బాగుంటుంది పాటలు పాడుతున్నప్పుడు. మనం ఈ విషయం పలు సందర్భాలలో యూనో నేను మెన్షన్ చేశాను. అండ్ వారి గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఎప్పుడన్నా డిజైన్ చేద్దాం. రమణ గారు కాల్ చేసి నాకు సరైన సమాధానం ఇచ్చారు. చలియా చలియా పాట ప్లే చేస్తున్న సందర్భంలో ఆ పాట చిత్రీకరించిన ప్రదేశం ఎక్కడ అంటే నయాగరా ఫాల్స్. నయాగరా ఫాల్స్ కెనడా సైడ్ నుంచి చూస్తే మీకు ఇంకా మంచి వ్యూ ఉంటుందండి. అండ్ కెనడియన్ వ్యూ దగ్గర చిత్రీకరించిన ఈ పాట చలియా చలియా ఫ్రమ్ అల్లరి రాముడు. ఎప్పుడన్నా వీడియో చూడండి, మీరు కూడా నాస్టాల్జిక్ డ్రైవ్ లో వెళ్ళిపోతారనమాట. డెఫినెట్లీ ఏదో ఒక సందర్భంలో అంటే చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం నయాగరా ఫాల్స్ విజిట్ చేసే ఉంటాము. నాకైతే నయాగరా ఫాల్స్ నుంచి జస్ట్ 40-50 miles డిస్టెన్స్ లో నివసించి 7 సంవత్సరాలు అక్కడ ఉండే భాగ్యం కలిగింది. కానీ పోయింది మాత్రం కేవలం 3 సార్లు మాత్రమే. ఎందుకంటే ఎలా ఉంటుందంటే హైదరాబాద్ లో ఉండి మనం చార్మినార్ చూడాలంటే పోలేం కదా, అలానే ఉంటుంది అనమాట. ఇది కూడా అది మరి మన బ్లడ్ లో ఉందా లేకుంటే జనరల్లీ అందరికీ అలానే ఉంటుందా నాకైతే తెలియదు. మీరేమనుకుంటున్నారు అసలు ఒక ప్రదేశం, ఒక వరల్డ్ ఫేమస్ ప్రదేశం ఇంటి పక్కనే ఉంచుకొని 7 సంవత్సరాలలో కేవలం 2-3 సార్లు మాత్రమే వెళ్ళానమాట. మరి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మీకు కూడా అలానే అనిపిస్తుందా? చార్మినార్ అక్కడే ఉంది, ఎన్నిసార్లు మీరు చార్మినార్ విజిట్ చేశారు? అండ్ ఈ దీని గురించి మీరు షేర్ చేసుకోవాలి అని అంటే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి, 9726361966. రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆన్సర్. అండ్ నయాగరా ఫాల్స్ కెనడియన్ సైడ్ లో చిత్రీకరించిన పాట మనం విన్నాము అల్లరి రాముడు సినిమా నుంచి. ఆల్రైట్, కొద్దిసేపట్లో మనకు అవినాష్ కూడా జాయిన్ అవుతాడు. సో అతను జాయిన్ అయ్యేదాకా నా ప్లేలిస్ట్ లో ఉన్న పాటల్ని మీ ప్లేలిస్ట్ లోకి అందిస్తూ మరొక పాటను కూడా అందిస్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ నటించిన మంచి మెలోడియస్ సాంగ్స్, హ్యాపీ ఫ్రైడే కాబట్టి, నా ఫేవరెట్ హీరో కాబట్టి తన పాటల్ని నా స్వార్థంతో ప్లే చేస్తున్నాను. వారిని తీసేసి ఇంకా పాటలు పెట్టాలంటే ఖచ్చితంగా ఆ అభిప్రాయం అండ్ ఆల్సో అధికారం మీకుంది. మీకు ఏదైనా పాట రిక్వెస్ట్ ఉన్నా గానీ స్టూడియో కాల్ చేయండి. ఎనీ బర్త్డే విషెస్ ఆర్ ఎనీ విషెస్, ఐఎమ్ హియర్ టు విష్ దెమ్ అవుట్. అశోక్ సినిమా నుంచి ఈ పాట విందాం. ఈ పాటకు కూడా ఒక ప్రత్యేకత ఉంది, ఏంటనేది నేను చెప్తాను. ఈ పాటకు కాదు, ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఉంది, చెప్తాను అది ఏంటనేది.

అశోక్ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. సినిమా పెద్దగా హిట్ కాలేదండి, బట్ అదే సినిమాలో ఇంకొక పాట ఉంటుంది ముంతాజ్ మహల్ అని చెప్పి. ఆ పాట పాడింది ఫీమేల్ ప్లేబ్యాక్ తన్వీ షహా. తన్వీ షహాకి అకాడమీ అవార్డు వచ్చిందండి, మన భారతీయ సింగర్ తన్వీ షహాకి అకాడమీ అవార్డు వచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఏ పాటకు వచ్చింది తెలిస్తే కాల్ చేయండి 9726361966. తన్వీ షహాకి షీజ్ యునో సింగర్ ఫ్రమ్ ఇండియా, తనకి అకాడమీ అవార్డు వచ్చింది. ఏ పాటకు వచ్చిందో తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: கட்டுக்கொண்டாம் ஓ பட்டு படுத்தாம். ரேடியோ சுரபி,
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Andavante gunam, gunavante character. Seek the divinity in you with divinely crafted exclusive jewelry at Aarti Jewelers. Every piece is crafted to reflect a timeless blend of tradition, trust and passion. We carry timeless pieces from 22 carat plain gold to antiques, kundan, polki and dazzling diamonds. After successful 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust స్వదేశీ.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
3: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 9

0: 8234-9909 or visit pavachiketos.com.
1: Bro, this message Parimandik forward just say good luck for job at
2: offer letter.
1: Outundi bro, university time birthundi gada. Vallu choosi manifest avatanki. Stop trusting WhatsApp astrology. Meentlo ibbandulaina, ujjogallo samasyalaina, health problems or samasya edaina. Dallas lo expert astrologer Pandit Ram Tulsi ni sampradinchandi. Pandit Ram Tulsi 9797972654 or visit astroramji.com.
3: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. చూస్తుండగానే అరగంట దాటిపోయింది. స్టూడియోలో సమయం ఫ్రైడే ఉదయం 7:32:40 అండ్ ఇందాక నేను అడిగిన ట్రివియా అలాగనే ఉందన్నమాట. హూ ఇస్ ద ప్లేబ్యాక్ విమెన్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ హూ గాట్ ద ఫస్ట్ అకాడమీ ఆర్ గ్రామీ అవార్డ్ ఇన్ ఇండియా. సింగర్ పేరు నేను చెప్పాను, బట్ అది ఏ పాటకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966. తన పేరు తన్వి షహా. తనకి గ్రామీ అవార్డు వచ్చిందనమాట. అయితే ఏ పాటకు వచ్చింది చెప్పండి. తను పాడిన తెలుగు పాట మీకు వినిపిస్తా, తన వాయిస్ ఎలా ఉంటుంది అనేది. హియర్ ఇట్ ఈస్. కొమరం పులి సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో వచ్చిన ఈ పాట విందాము. ఈ పాటలో ప్లేబ్యాక్ సింగింగ్ ఫీమేల్ లో తన్వి షహా గారు అండ్ వారికి ఏ పాటకి గ్రామీ అవార్డు వచ్చింది.

అమరం పులి సినిమా నుంచి మనం విన్న టైటిల్ సాంగ్. నా ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. ఈ పాట పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ తనకి సింగింగ్ కి రాలేదండి, తన లిరిక్స్ కి వచ్చింది గ్రామీ అవార్డు. తన్వీ షహాకి ఏ పాటకి గ్రామీ అవార్డు వచ్చింది? కాల్ చేయండి 9726361966. అయితే కొమరం పులి పాటలో ఒక లైన్ ఉంటుందన్నమాట, వన్ వేలో ప్రవేశమేంటే, 120లో ప్రయాణమేంటే, ప్రణయంలో పద్ధతి పాడు లేదేంటే. వన్ వేలో ప్రయాణం చేశారు, అది బేసిక్ మిస్టేక్ డ్రైవింగ్ లో. ఎప్పుడైనా సరే వన్ వే ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకుంటున్నప్పుడు అయితే పోయి ఉంటాం, కానీ ఇప్పుడు పోయే ఆస్కారం లేదు. ఎందుకంటే మనందరం సీనియర్ డ్రైవర్స్ కాబట్టి వన్ వేలో ప్రవేశం చేయకండి, 120లో అసలే చేయకండి. ఎందుకంటే దేర్ ఆర్ స్పీడ్ లిమిట్స్, సో లెట్స్ ఫాలో ది డైరెక్షన్స్, ఒబే ట్రాఫిక్ లాస్ అని చెప్పి ఒక సైన్ ఉంటుంది అనమాట. ప్రతి 10 మైళ్ళకు ఒకసారి మనకు అది కనిపిస్తూ ఉంటుంది, మనల్ని రిమైండ్ చేయడానికి. అప్పుడప్పుడు మనం ఏదో ఆలోచించుకుంటూ యాక్సలరేటర్ మీద అలా కాల్ ప్రెస్ చేస్తే మనకు తెలియకుండానే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందండి. అది మీరు ఒకవేళ ఆఫీసర్ కనుక ఫాలో అయ్యి మీకు స్టాప్ చేశారనుకోండి, మీరు ఎంత చెప్పినా తను ఇన్నర్ అనమాట. నోనా, నేను ఇవ్వాల్సింది నేను ఇచ్చేస్తా అని ఒక్కోసారి వార్నింగ్ ఇవ్వచ్చు, ఒక్కోసారి టికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ ప్యాటర్న్ బట్టి డిసైడ్ చేస్తారనమాట బేసిక్ గా. సో నేను యాక్సలరేటర్ మీద కాల్ పెట్టాను, నాకు తెలియకుండా 75 నుంచి 85కి వెళ్ళిపోయింది, ఈ రీజన్స్ అన్ని మనం ఇవ్వద్దు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి డ్రైవ్ సేఫ్ అండ్ ఎస్పెషల్లీ స్పీడింగ్. స్పీడింగ్ చాలా చాలా యూనో మనం అనుకుంటాం స్పీడింగ్ చేస్తుంటే బాగానే ఎంజాయ్ చేస్తుంటాం అంతా, కానీ ఆఫీసర్ కనుక టికెట్ ఇచ్చేది 3 రీజన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. ఒకటి స్పీడింగ్, రెండోది లేన్ చేంజింగ్, మూడోది మీ బ్రేక్ లైట్స్ కనుక పనిచేయకుంటే కనుక ఖచ్చితంగా హీ హాజ్ ఎ రైట్ టు స్టాప్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాన్వర్సేషన్, ఇక ఆ తర్వాత ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. సో అందుగురించి వన్ వేలో ప్రయాణించకండి, 120లో అసలే ప్రయాణించకండి. దట్ ఈస్ వాట్ మై సిన్సియర్ అడ్వైస్. ఇట్స్ నాట్ ఎ మెసేజ్, ఇట్స్ అన్ అడ్వైస్. మెసేజ్లు ఇచ్చేంత ఓరియంటేషన్ ఇచ్చేంత సీన్ నా దగ్గర లేదండి. ఏదో సరదాగా ఆఫీస్ మన స్టూడియోలో కూర్చొని మీ పాటలు ప్లే చేస్తుంటాను. అండ్ నేను అడిగిన ట్రివియా నేను అడుగుతూనే ఉంటాను, ఎందుకంటే గ్రామీ అవార్డు అనుకున్న మొట్టమొదటి భారతీయ యూనో మహిళామణి పేరు తన్వీ షహా ఏ పాటకు వచ్చింది? కాల్ చేయండి 9726361966. ఇంకో పాట వినేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ రెట్రోలో ఉన్నాం ఈరోజు. జూనియర్ ఎన్టీఆర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని అన్నాం కదా, మన యమదొంగ సినిమా బిఫోర్, యమదొంగ ఆఫ్టర్. నేను ప్లే చేస్తున్న అన్ని కూడా యమదొంగ బిఫోర్. సో లెట్స్ ప్లే అనదర్ సాంగ్, హియర్ ఇట్ ఇస్.

శ్రీకాంత్ భారతం గారు కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాజ్ ఎ వెరీ గుడ్ కాన్వర్సేషన్ ఆఫ్లైన్. అండ్ ముఖ్యంగా వారు మెన్షన్ చేసింది ఏంటంటే, ఇందాక ప్లే చేసిన నీకోసమే సాంగ్ ఫ్రమ్ ద మూవీ సుబ్బు, అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్తలో వచ్చిన సినిమాలన్నీ ఇలానే ఉండేటి అనమాట. సుబ్బు, ఆది అండ్ ఇంకా ఇట్లున్నాయి చాలా, సింహాద్రి ఇలాంటి పేర్లు కొన్ని ఉన్నాయి. ఆయన మెన్షన్ చేసిన ఒక సినిమా పేరు కూడా ఉంది, నాగా. ఇలా రెండే రెండు ఎన్నో అక్షరాలున్న పదార్థం వచ్చే సినిమాలు అనమాట. అండ్ ఆ కోవలోకే చెందిన సుబ్బు సినిమా నుంచి మనం విన్న పాటలో టచ్ చేసే విషయం ఏంటంటే కవితా కృష్ణమూర్తి గారి వాయిస్. ఎంత మంచి పాటలు పాడారు తెలుగులో వారు. అలాంటి పాటలలో చాలా కొన్ని పాటలు నేను ఒక సెగ్మెంట్ గా తీసుకుని వచ్చి, ఒక సమాహారంగా తీసుకుని వచ్చి మీ ముందుకైతే డెఫినెట్లీ ప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ వీకే ఆ కార్యక్రమాన్ని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సజెషన్ శ్రీకాంత్ గారు. మీరు అడిగినట్టుగా గ్రామీ అవార్డులు వీటి గురించి ప్రశ్నలు కాకుండా ఇంకేదైనా ప్రశ్న ఉందా అంటే, ఎందుకు లేదు సార్, నా దగ్గర ప్రశ్న ఏంటి, పద్యమే ఉంది, ఒకటి చదివి వినిపిస్తా, అది ఎవరు ఏ సందర్భంలో అన్నారో తెలిస్తే మీరు కానీ లేకుంటే మన శ్రోతలు ఎవరైనా కానీ నాకు కాల్ చేసి చెప్పొచ్చు. అయితే దాన్ని 8 గంటల తర్వాత అడుగుతా. ఇప్పుడు ఇంకొక 10-12 నిమిషాల సమయం ఉంది కాబట్టి మనం జూనియర్ ఎన్టీఆర్ బిఫోర్, జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ ఏమంటారు యమదొంగ మనం ప్లే చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిఫోర్ సాంగే ఇంకొకటి ప్లే చేస్తాం. బిఫోర్ సాంగ్ ఇది చాలా హిట్ అయిన సినిమా, టెక్నికలీ స్పీకింగ్ తన కెరియర్ లో మొట్టమొదటి సినిమా యాజ్ ఎ హీరో. అండ్ సినిమా పేరు అందరికి తెలిసిందే, నేను ఆ ప్రశ్నే అడగను గాని పాట అయితే వినేదాం. లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్.

ఈ పాటలో మీరు కొన్ని పదాలని గమనిస్తే అయస్కాంతం వయస్కాంతం అంట. అయస్కాంతం అంటే ఓకే, వయస్కాంతం అంటే ఏంటండి? వయసుకు కూడా ఒక అయస్కాంతాన్ని అతికిస్తే వయస్కాంతం అయిపోతుందా? చంద్రబోస్ గారు లిరిసిస్ట్ ఎప్పుడన్నా మన స్టూడియోకి వచ్చినప్పుడు ఇలాంటి ఒక నాలుగైదు రాసుకొని వారిని ప్రశ్నిస్తాయి. ఖచ్చితంగా నేను ప్రశ్నించాలని డిసైడ్ చేసుకున్నా. లేపాక్షి, చేపాక్షి, వయస్కాంతం, అయస్కాంతం ఇలాంటి పదాలన్నీ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వారు అంటే, కవులు ఎలా ఉంటారంటే అండి, ఈ వెర్షన్ సినిమా వెర్షన్ రాయక ముందు ఒక 10-15 వెర్షన్లు ఈజీగా రాస్తారనమాట. వారికి నచ్చిన వెర్షన్స్ అవి సినిమాలలో ఒక్కోసారి పెట్టరు. ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అండ్ అదర్ సినిమా క్రూ ఏం చేస్తారంటే, ఏ పదం బాగాలేదని ఇంకోటి ఏంటి అని చెప్పి అంటారు. అందుగురించి ఒక 10-15 వెర్షన్స్ లలో ఆ ఫైనల్ కట్ ఏదైతే ఉందో

అది సినిమాలోకి వెళ్తుంది. ఇంతకంటే ముందు ఈ అయస్కాంతం వయస్కాంతం కంటే ముందు అయస్కాంతం సూర్యకాంతం ఇట్లాంటివి కూడా ఆయన రాసే ఉంటారు. అవి వాళ్ళకి నచ్చలేదు, ఇంకేదో రాయమన్నారు, అందు గురించి రాసింటారు. అలా అదనమాట విషయం. పాటకి అలైన్ అయ్యేటట్టు కొంచెం రాయండి అని చెప్పి వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, నాటు నాటు పాట 84 వెర్షన్స్ రాసిన తర్వాత ఫైనల్ కట్ లో 90% ఆఫ్ ద సాంగ్ మొదలైపోయింది నాటు నాటు. లాస్ట్ 10% ఇట్ టుక్ 18 మంత్స్ ఫర్ యునో చంద్రబోస్ గారు టు కన్విన్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు. అదనమాట ఆ పాటలో ఉన్న ప్రత్యేకత. సో ఇలాంటి పదాలు ఇంకా చాలా ఉంటాయి. చంద్రబోస్ గారి పాటలు వింటున్నప్పుడు మనం వాటిని సమీక్షంగా పరిశీలిద్దాం. ఓకేనా? ఈలోపు శ్రీకాంత్ భారతం గారు ఇందాక జూనియర్ ఎన్టీఆర్ ఎర్లియర్ మూవీస్లలో ఒక సినిమా నాగా అనే సినిమాలో ఒక పాట రిక్వెస్ట్ చేశారు. వారు రిక్వెస్ట్ చేయలేదు కానీ నా ప్లే లిస్ట్ లో ఉన్న పాట ప్లే చేయమని అన్నారు. సో ఆ సినిమాలో ఈ పాట బాగుంటుంది, లెట్స్ లిసన్ టు దిస్. ఇది కూడా ఉదిత్ నారాయణ్ అండ్ శ్రేయ ఘోషాల్ తెలుగులో కొత్తలో వచ్చినప్పుడు పాడిన వన్ ఆఫ్ ద సాంగ్స్ అనమాట. లెట్స్ లిసన్ టు దిస్. ఎంత ఫ్రెష్ గా ఉంటుందో అమ్మాయి వాయిస్ ఈ పాటలో. ఇప్పుడు కూడా ఫ్రెష్ వాయిస్ అండ్ ఈ పాటలో వినండి. లెట్స్ లిసన్ టు దిస్.

0: ఆల్ రైట్. దేవా గారి సంగీత దర్శకత్వంలో ఉదిత్ నారాయణ్ అండ్ శ్రేయా ఘోషల్ గారు పాడిన పాట నాగా సినిమా నుంచి మనం విన్నాము. రేడియో సురభి జాతర జూన్ 7, 2026 ఇండోర్స్ ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోతుంది. సో ఈ విషయం మీ అందరికీ ఈ పాటికి డేట్ రిజిస్టర్ అయిపోయిందనే మీ క్యాలెండర్ లో రాసుకున్నారనే అనుకుంటున్నాను. బట్ ఒకవేళ ఇంకా మీరు క్యాలెండర్ లో రాసుకోకుంటే జూన్ 7, 2026 రేడియో సురభి జాతర వర్షన్ 4 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోతుంది. అండ్ మరింత సమాచారం www.radiosurabhi.com/RSJ వెబ్సైట్ లో ఉంటుంది. మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ప్లీజ్ రైట్ అస్ టు అవర్ రేడియో ఈమెయిల్ admin@radiosurabhi.com. మరి ఈసారి స్పెషాలిటీ ఏంటి, మెగా కోలాటం మనకి సూపర్ డూపర్ హిట్, అది ఎలాగూ ఉంటుంది. బట్ ఈసారి స్పెషాలిటీ ఏంటి అని అంటే వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ డివైన్ వైబ్ అనమాట. సీతారామ కళ్యాణం తోటి మీ ముందుకు రాబోతున్నాము. ఆన్ ది అకేషన్ ఆఫ్ జాతర వీఆర్ కొలాబరేటింగ్ విత్ మాట అనే ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ తోటి కొలాబరేట్ అయ్యి శ్రీ సీతారామ కళ్యాణం భద్రాచలం నుంచి స్వయంగా విగ్రహాలు రాబోతున్నాయి. అండ్ సీతారామ కళ్యాణం తర్వాత మనకి జాతర కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఈవెంట్ అండ్ ఫ్రీ పార్కింగ్. బట్ మీరు మా కౌంట్ ఎంతమంది వస్తున్నారు అని తెలుసుకోవడానికి మాత్రం కొంచెం మీరు వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుంది. బికాస్ కోలాటం రిక్వైర్స్ డెఫినెట్లీ సర్టన్ కౌంట్ అనమాట. రెండో విషయం ఏంటంటే కోలాటానికి సంబంధించిన మన ప్రాక్టీస్ సెషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ యాజ్ ఆల్వేస్ సుదేష్ అండ్ రోషిణి గారు మనకి హెల్ప్ చేస్తున్నారు విత్ ప్రాక్టీస్ సెషన్స్. ఐ హోప్ ఆ లింక్స్ ఎవరైతే ఆల్రెడీ రిసీవ్ చేశారో వారు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7, 2026. కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరిన్ని పాటలు విందాం. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ బ్యాక్ ఇన్ టౌన్. ఫ్రిస్కోలో జరగబోతున్న గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో లో యూ కెన్ మీట్ టాప్ డెవలపర్స్ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై అండ్ ఢిల్లీ ఎన్సీఆర్, ఆల్ అండర్ వన్ రూఫ్. 200 కి పైగా ప్రాజెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేసి మీ ప్లాన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ప్రాపర్టీని ఈజీగా కొనుక్కోండి. ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ ఆన్ మే 9 అండ్ మే 10 అట్ హైత్ రీజెన్సీ ఫ్రిస్కో. పొద్దున 10 AM నుండి 9-8 PM వరకు ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్. మై స్క్వేర్ ఫీట్ ప్రెజెంట్స్ బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
1: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskrutiki andamaina touch ni isthu, classic comfort maniki cheruva chestunnaru.
0: The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.

0: supposed to be close. It was a quicker ball from Giles.
1: All right. విన్నారు కదా యాష్లీ జైల్స్ అప్పీల్ మళ్ళా సార్ వింటారా ఎందుకు ప్లే చేసిన అనేది చెప్తా. లెట్స్ లిజన్ వన్స్ అగైన్. అది క్రికెట్ అప్పీల్ అంటే అలా ఉండాలన్నమాట. హౌ ఇస్ ఇట్ ఎందుకు ప్లే చేశానంటే మన జాతర సందర్భంగా హౌ ఇస్ ఇట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే ఒక చిన్న ట్రివియా గేమ్ ఆడుతున్నాము. దానికి సంబంధించిన ప్రశ్నకి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పశ్చిమ బెంగాల్ నుంచి భారతదేశానికి ముగ్గురు ఓపెనర్స్ రిప్రజెంట్ చేశారనమాట. ఒక ఓపెనర్ మనకు చాలా సుపరిచితం, సౌరవ్ గాంగులీ. రెండో ఓపెనర్ కూడా కొంచెం అటో ఇటో పరిచయం ఉన్న వ్యక్తే. ఎవరంటే దీప్ దాస్ గుప్తా. మూడవ ఓపెనర్ ఎవరు? 80s and 90s లో ఆడాడు. మోస్ట్లీ లేట్ 80s and early 90s వరకు ఆడేవారు. వారి పేరేంటి? వెస్ట్ బెంగాల్ నుంచి భారతదేశానికి రిప్రజెంట్ చేసిన ఓపెనర్స్ ముగ్గురు ఉన్నారనమాట. ఒకటి సౌరవ్ గాంగులీ, రెండు దీప్ దాస్ గుప్తా, మూడవ ఓపెనర్ ఎవరు? వీరు యాక్చువల్లీ వీరికంటే ముందే, గాంగులీ కంటే ముందు, దీప్ దాస్ గుప్తా కంటే ముందు ఆడారు వెస్ట్ బెంగాల్ కి. ఆ ఓపెనర్ పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966. So how is it? It must be very, very close, right? So call చేయండి 972. వెస్ట్ బెంగాల్ కి రిప్రజెంట్ చేసిన ముగ్గురు ఓపెనర్స్ లో గంగూలీ దీప్ దాస్ గుప్తా కాకుండా మూడవ ఓపెనర్ ఎవరు?

రేడియో జాకింగ్ ఇస్ అన్ ఎవ్రీడే లెర్నింగ్ థింగ్ అండి. నేను ఆఫ్ ఎయిర్ లో శేషు గారితో మాట్లాడుతున్నాను, ఇక్కడ మైక్ ఆన్ ఉందని చెప్పి కూడా చూసుకోలేదు అనమాట. ఇన్ని సంవత్సరాలు రేడియో చేసి రాజేశ్వరి గారి తర్వాత ఇన్ని షోలు అతి ఎక్కువ షోలు చేసిన ఘనత సాధించి అంత చిన్న మిస్టేక్ ఎలా చేస్తావు అని అంటే అలా జరిగిపోతుంది అంతే. మనము ఇట్స్ ఏ మల్టీ టాస్కింగ్, ఒకసారి ఒక పక్క పాట లైనప్ చేయాలి, ఓ పక్క కాలర్స్ తోటి మాట్లాడుతుండాలి, ఓ పక్క ట్రివియాకి సంసిద్ధంగా ఉండాలి, వాళ్ళు చెప్పే సమాధానం కరెక్టా కాదా చూసుకుంటుండాలి, మైక్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా చూసుకోవాలన్నమాట. సో ఇన్నిట్లలో ఇంకా మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. సో ఆర్జేయింగ్ ఎస్పెషల్లీ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎవ్రీడే టాస్క్ ఓన్లీ, బట్ ఆర్జేయింగ్ మాత్రం ప్రత్యేకంగా ఇట్స్ అన్ ఎవ్రీడే టాస్క్ అన్నమాట. 4-5 సంవత్సరాలు షో చేస్తూ కనీసం ఆన్ ఎయిర్ మైక్ కూడా చూసుకోకుండా ఎలా మాట్లాడతామని మీరు అనొచ్చు, బట్ నన్ను మన్నించండి, బట్ అలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. అండ్ యా, సో మీరు మన్నించేస్తారు అని చెప్పి సహృదయంతో మన్నించారని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఆస్టిన్ నుంచి శేషు గారు కాల్ చేసి నా ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చేశారు. వీ కెన్ కన్సిడర్ బుద్ధిమాన్ సహా యాజ్ వెల్, వెస్ట్ బెంగాల్ నుంచి మనకి దరిదాపుగా 3-4 ఓపెనర్స్ ఉన్నారు. అయితే నేను ఇచ్చిన హింట్ ఏంటంటే వారు 80s and 90s

లేట్ 80s ఎర్లీ 90s లో భారత్ జట్టుకి రిప్రజెంట్ చేశారు. హీఈస్ నన్ అదర్ దాన్ అరుణ్ లాల్ గారు. అరుణ్ లాల్ అండ్ యునో శ్రీకాంత్, అరుణ్ లాల్, అమర్నాథ్, రవిశాస్త్రి, ఇట్లా బ్యాటింగ్ లైనప్ ఒకటి స్టాండర్డ్ బ్యాటింగ్ లైనప్ ఉండేది అప్పట్లో 1987-88 లో. దాంట్లో అరుణ్ లాల్ అబ్బాయి ఎక్కడి నుంచి, అసలు ఏ స్టేట్ నుంచి అనంటే కొంచెం గూగుల్ చేస్తే వెస్ట్ బెంగాల్ నుంచి అనమాట. అరుణ్ లాల్ గారికి పెద్దగా రికార్డ్స్ ఏం లేవు, అంటే డొమెస్టిక్ లో కూడా యావరేజ్ పర్ఫార్మెన్సే. బట్ అప్పుడు మనకి ఓపెనర్స్ దొరకకపోవడం వల్ల అరుణ్ లాల్ గారు భారతదేశానికి కొన్ని మ్యాచ్లు ఆడడం మనం చూసాము ఫ్రం వెస్ట్ బెంగాల్. సౌరవ్ గాంగులీ, దీప్ దాస్ గుప్తా, వృద్ధిమాన్ సాహా అండ్ అరుణ్ లాల్, దీస్ ఆర్ ద ఫోర్ ఓపెనర్స్ హూ రిప్రజెంటెడ్ టు టీమిండియా. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు ఫర్ ఆన్సరింగ్ దట్ ట్రివియా. ఆల్ రైట్, మరి కొద్దిసేపటి తర్వాత మరొక ట్రివియా కూడా అడుగుతాను. అండ్ ఈలోపు మనం మొదటి గంటలో జూనియర్ ఎన్టీఆర్ తారక్ బిఫోర్ యమదొంగ ఆఫ్టర్ యమదొంగ అని పాటలు విన్నాం కదా, ఇప్పుడు ప్లే చేస్తున్న పాటలు కూడా ఈ అబ్బాయి కూడా బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి. ఎవరో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వారి పాటలు ఇప్పుడు వినేద్దాం. అండ్ ఒక ప్రీలియుడ్ అయితే ప్లే చేస్తా, ఇది ఏం పాటో తెలిస్తే మీరు కాల్ చేసి చెప్పండి 9726361966. ఇది వీరు నటించిన మొట్టమొదటి సినిమాలోని పాట. లెట్ మీ ప్లే దిస్ ప్రీలియుడ్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

మరొక్కసారి ప్లే చేస్తా, దాని తర్వాత మీరు అందుకోండి. ఇది వీరు నటించిన మొట్టమొదటి చిత్రం నుంచి నేను ప్లే చేస్తున్న ప్రీల్యూడ్. ఈ పాట ఎవరికన్నా గుర్తుందా? లెట్ మీ ప్లే దిస్ ప్రీల్యూడ్ వన్స్ అగైన్.

సరే ఆలోచిస్తూ ఉండండి. అండ్ నేను ఈలోపు ఏటుబి అడయార్ ఆనంద్ భవన్ వారి ప్రకటన చదువుతుంటాం. ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. వావ్, ఈశ్వర్ ఇస్ ద మూవీ నేమ్, బట్ వాట్ ఈస్ ద సాంగ్? ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. దేవిందిరణ ఫ్రమ్ ద మూవీ ఈశ్వర్. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ పేరు చెప్పండి మీకు గుర్తుంటే. పొద్దున్నే అలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వద్దండి అంట. అవును, రుక్మిణి సినిమాలో నటించారు వారు, రుక్మిణిగా నటించారు. వారి పేరేంటి? ఎనీవే, సో సరే తర్వాత మనం ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడుకుందాం వారి గురించి. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకి ట్రివియాకి ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు మీకు. హ్యాపీ ఫ్రైడే. All right, so that was the right answer. Dheem Dhirana from the movie Ishwar. Ippudu vineddam. Let's listen to this number by this boy. Peru petti pilchakandi inni boy annu ivalati varaku.

ఈశ్వర్ చిత్రం నుంచి మన బాయ్ నటించిన ఫస్ట్ మూవీ ఈశ్వర్ చిత్రం నుంచి మనం విన్న పాట. అండ్ ఈ పాటకి నాకు సరైన సమాధానం వచ్చేసింది. మన టీం మెంబర్, రేడియో సురభి టీం మెంబర్, మన జట్టు సభ్యురాలు సుష్మ గారు ఈరోజు ట్రావెల్లో ఉన్నారు. వారు ఆల్ ద వే ఫ్రమ్ ఒహాయో నుంచి కాల్ చేసి ఈ సినిమాకు సంబంధించిన సమాచారం అందించారు. అండ్ సినిమాలో నటించిన హీరోయిన్ పేరు ఎవరంటే నేను శ్రీదేవి గారు అని అనుకుంటున్నాను. వారు కరెక్టా కాదా అనేది ఎవరన్నా నాకు క్లారిఫై చేయండి. అండ్ అఫ్ కోర్స్ వికీపీడియా గూగుల్ చేస్తే తెలిసిపోతుంది, కానీ అవుట్ ఆఫ్ యువర్ థాట్స్ ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ పేరు శ్రీదేవి అని అనుకుంటున్నాను, బట్ కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి నాకు క్లారిఫై చేయండి. స్టూడియో నంబర్ 9726361966. క్రికెట్ కు సంబంధించిన ట్రివియా నేను మళ్లీ నెక్స్ట్ బ్రేక్ తర్వాత అడుగుతా. గాని మన బాయ్ బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి, బిఫోర్ బాహుబలి పాటలు మాత్రమే విని

చేస్తున్నా ఈ వన్ అవర్ లో. ప్రీలియుడ్ ప్లే చేస్తా, పాట ఏందో తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇది కూడా తన కెరీర్ లోనే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బట్ ప్రస్తుతానికి ఈ పాట ఏంటో చెప్పండి. లెట్ మీ ప్లే దిస్ ప్రీలియుడ్ ఫర్ యూ.

చాలా సుపరిచితమైన పాట అనిపిస్తుంది కదా, బట్ ఒక్కోసారి ఆన్ టాప్ ఆఫ్ ద మైండ్ ఫస్ట్ లైన్ ఇంకా గుర్తుకు రాదు అనమాట, మనం ఆ ప్రీలియడ్ దగ్గరే ఆగిపోతాం. టరడర డండన్ టరడర డండన్ టరడన్ టరడన్, ఆ లైన్ గుర్తుకు రావాలి, దట్ ఈస్ ద కీ. మళ్ళొకసారి ప్లే చేస్తున్నా, ఇది ఏ పాట?

0: మార్నింగ్ అండి, రేడియో సురభి మీ పేరు?
1: నేను సంతోష్ అంకమ్ అండి, తీసుకోనించాలి.
0: హలో అండి సంతోష్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్.
1: అదే ఇంకా ఏదో పాట
0: బాయ్ నటించిన సినిమా, సినిమా పేరు తెలుసా?
1: సినిమా పేరు ఐడియా లేదు.
0: ఓకే,
1: సాంగ్ వన్ సినిమా.
0: ఇంకొక కాలర్ వస్తున్నారు, వారిని అడుగుదాం. ఓకే
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి మీ పేరు?
2: శ్రీకాంత్ సార్.
0: శ్రీకాంత్ గారు ఆన్ ఎయిర్ ఆన్ ఎయిర్ ఉన్నారు, తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నేను సాంగ్ ఇంకా ప్లే చేయాలి కాబట్టి. చెప్పండి, పర్లేదు.
2: ఓకే ఓకే. ఇది ఇంకా ఏదో ఇష్టం అయిపోయావే. పొద్దున్నే పాడి మీ వ్యూయర్షిప్ ని సగానికి దించడం వల్ల నాకు ఇష్టం లేక, మీ లిజనర్షిప్ ని సగానికి తగ్గించడం నాకు ఇష్టం లేక ఇంత ఆగిపోతుంది.
0: ఇంకా ఏదో అంతవరకు బానే ఉంది, దాని తర్వాత
2: అందుకోసమే చాలా డౌట్ గా సాహసం చేశాము.
0: పర్లేదు, ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కరెక్ట్ ఆన్సర్.
2: ఓకే సార్, మీరు ఆ పేర్లో ఇంకో విషయం చెప్తాను.
0: తప్పకుండా తప్పకుండా, సమాధానం వచ్చింది కాబట్టి ఈ పాట ప్లే చేస్తాం. మీతో నేను ఆఫ్ ఎయిర్ లో మాట్లాడతానండి.

0: ఇదంతే.
1: రవీన్ తలకి కేరిన్ తలకి కేరా ఫైడ్ రైస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Oh, hello, dinner plans enti group lo oram support chesalaru.
0: What a day, I'm completely exhausted. Dinner plans enti
5: nenu em undaledi roju dinner ki dinner plans enti.
2: Every time, okay question. Dinner plans, enti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Griha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
8: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు దేశం. నేను మీ వ్యాఖ్యాత ఈరోజు DFW మార్నింగ్ వైబ్స్ లో గిరి రామరాజు. అండ్ స్టూడియోల సమయం 8:32. కార్యక్రమంలో ఇంకొంచెం సమయం మిగిలింది. మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ లో మొదటి గంటలో జూనియర్ ఎన్టీఆర్

0: తారక్ గారి బిఫోర్ పాటలు విన్నాం. ఈ గంటలో ఈ బాబు గారి పాటలు వింటున్నాము. ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ వారికి సంబంధించిన ప్రీల్యూడ్ ఒకటి అందించే ముందు మనకి క్రికెట్ ట్రివియా సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు మనం ఏం చేయాలి, ఈ అప్పీల్ ని మనం ఒకసారి వినాలి. భారీ లెవెల్లో యాష్లీ జైల్స్ అని ఫార్మర్ ఇంగ్లాండ్ స్పిన్నర్ అప్పీల్ చేస్తుంటారు, అంపైర్ మాత్రం స్టడీగా అక్కడ నిలబడిపోతారు అన్నమాట అవుట్ ఇవ్వకుండా. సో హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే సెగ్మెంట్ లో మనం ట్రివియాలోకి వచ్చేసాం. భారత్ జట్టు మీద ఇంగ్లాండ్ తరఫున ఆడుతూ ఒక ఓపెనర్ 333 పరుగులు చేశాడండి 1990. భారత్ జట్టు అగెనిస్ట్ గా ఆడుతూ ఇంగ్లాండ్ కు సంబంధించిన ఒక ఓపెనర్ 333 పరుగులు చేశాడు. 333 ట్రిపుల్ నెల్సన్ అంటారు ఇంగ్లీష్ లో, ట్రిపుల్ నెల్సన్ 333. ఆ బ్యాట్స్మెన్ పేరేంటి? భారత దేశం అగెనిస్ట్ గా ఇంగ్లాండ్ తరఫున ఆడుతూ ఇంగ్లాండ్ జట్టుకి 333 పరుగులు చేసిన ఆ ఓపెనర్ పేరేంటి? ఈరోజు ఏంటి అన్ని ఓపెనర్లను తీసుకొచ్చారంటారా? మరి మార్నింగ్ కదండి, గాడ్ తీసుకునేది నేనే కదా, అలా ఓపెనర్ క్వశ్చన్స్ అడుగుతుంటా. సో 333 రన్స్ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ ఎవరు? అగెనెస్ట్ ఇండియా 1990. ఇది కూడా రెట్రో, క్రికెట్ ఇస్ ఆల్సో రెట్రో, సాంగ్స్ ఆర్ ఆల్సో రెట్రో. ఆ బ్యాట్స్మెన్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి 9726361966. నమస్కారం సార్, చెప్పండి.
1: గ్రామ్ గుడ్ సార్,
0: వండర్ఫుల్ ఆన్సర్ సార్.
1: కానీ ఆ టెస్ట్ లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చెప్పాలి ప్రజలందరికీ.
0: చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరు చెప్పండి, నాకు తెలియకపోయి ఉండొచ్చు, మీరే చెప్పేసేయండి.
1: కపిల్ దేవ్ 4 సిక్స్లు వరుసగా కొట్టి 4 బాల్లో మనల్ని ఫాలో ఆన్ నుంచి తప్పించాడు.
0: ఫాలో ఆన్ సేవ్ చేశాడు అదే మ్యాచ్ లోనా?
1: అదే మ్యాచ్ సార్.
0: ఓ మై గాడ్, ఆ బౌలర్ నేమ్ నాకు గుర్తుందిలేండి, ఎడ్డీ హెమింగ్స్ అని, ఎడ్వర్డ్ హెమింగ్స్.
1: అవతల వైపు మన మణీందర్ సింగ్ గారు ఎవరో ఉండిన్నారు,
0: నరేంద్ర హిర్వాణి అనుకుంటా,
1: నరేంద్ర హిర్వాణి రైట్. ఎగ్జాక్ట్లీ, ఆయన రాగానే అవుట్ అయ్యాడు కూడా గ్యారంటీగా, ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. అంటే స్ట్రైక్ మారంగానే ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడని నాకు గుర్తు.
0: ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సార్. ఇంకో కాలర్ నడు.
1: ఓకే సార్,
0: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సాధి మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ అండి గిరి గారు.
0: గుడ్ మార్నింగ్ సార్.
1: ప్రశ్నకు సమాధానం గ్రామ్ గూస్ అండి.
0: ఈజ్ ద రైట్ ఆన్సర్, అబ్సల్యూట్లీ. మీ పేరు?
2: రవి అండి.
0: రవి గారు,
2: రవి గారు
0: పర్ఫెక్ట్ సార్. అండ్ మన బౌలర్స్ మనోజ్ ప్రభాకర్, కపిల్ దేవ్, రవి శాస్త్రి వీళ్ళందరినీ కూడా అన్నమాట మ్యాచ్ లో.
2: అవును, ఇంకా మైక్ గ్యాటింగ్, అలెక్స్ అనుకుంటా, అలెక్స్ స్టీవర్ట్ కీపర్,
0: వాళ్ళందరూ అక్కడ సింహ భాగం మొత్తం అక్కడ ఇంగ్లాండ్ జట్టు మీద ఉంటే మనోళ్ళు మాత్రం అలా గుడ్లు తేలేశారు ఆ మ్యాచ్ లో.
2: ఎగ్జాక్ట్లీ,
0: 100 దాటిన తర్వాత 190 ఎంత స్కోర్ ఉన్నప్పుడు కిరణ్ మోరే ఒక క్యాచ్ డ్రాప్ చేశాడండి, దట్ ఈస్ ద ఓన్లీ లైఫ్ హీ గాట్ ఆ ఇన్నింగ్స్ లో.
2: డెఫినెట్లీ అండి, యాక్చువల్లీ స్కూల్ మధ్యలో స్కిప్ చేసి
0: ఇవన్నీ 90s లో
2: టీవీ చూసే వాళ్ళం.
0: మ్యాచ్ అవైలబిలిటీ కూడా మొత్తం మ్యాచ్ ఉండదు మనకు, గంట ఎక్కడో ప్లే అవుతుంది, ఆ గంటలోనే ఇన్ని ఇన్ని విశేషాలు ఉంటాయి. మనం చూసిన గంటలోనే 333 చూస్తాం అన్నమాట.
2: అన్ఫర్గెటబుల్ మెమరీస్,
0: అబ్సల్యూట్లీ అన్ఫర్గెటబుల్ మెమరీస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్.
2: ఆ తర్వాత రాజేష్ చౌహాన్ వీళ్ళ ట్రైవ్ కూడా,
0: రాజేష్ చౌహాన్ అండ్ వెంకటపతి రాజు, రాజేష్ చౌహాన్,
2: వెంకటపతి రాజు అండ్ కుంబ్లే,
0: కుంబ్లే అండ్ రాజు అండ్ కుంబ్లే వచ్చారు అన్నమాట. తర్వాత ఇంకా
2: వండర్ఫుల్ అండి,
0: థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు, థ్యాంక్స్ ఫర్ దట్ ఆన్సర్. అది రెట్రో డ్రైవ్ లో క్రికెట్ లో కూడా మనకి చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. 333 పరుగులు చేసిన ఓపెనర్ పేరు నన్ అదర్ దాన్ గ్రహం గూచ్. గ్రహం గూచ్ రికార్డ్ ఒకసారి చూడండి, తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో దరిదాపుగా ఇన్ని ఒక 50,000-60,000 పరుగులు ఏవో ఉంటాయో నాకు తెలిసి, మీకు ఒకసారి నేను వినిపిస్తా తన రికార్డు గాని. అలా పరుగులు చేస్తూ పరుగుల మహారాజుగా ఇంగ్లాండ్ కి చాలా చాలా ఓపెనింగ్ బ్యాటర్ గా కెప్టెన్ గా కూడా పనిచేశారు. ఇండియా అగెనెస్ట్ 333 రన్స్ స్కోర్ చేసి భారత్ జట్టు బౌలింగ్ ని చీల్చి చెండాడాడు మన గ్రహం కూచ్. థ్యాంక్ యూ అండి ఫర్ దట్ రైట్ ఆన్సర్ రవి గారు అండ్ శ్రీకాంత్ గారు. ఇప్పుడు మన బాబుకి సంబంధించిన ఇంకొక పాట ప్లే చేద్దాం ఏక్ నిరంజన్ సినిమా నుంచి.

టైటిల్ సాంగ్ ఏక్ నిరంజన్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. నాకు ఈ పాట కంటే ఇంకొక పాట మంచి అంటే బాగా వినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఏక్ నిరంజన్ టైటిల్ సాంగ్ కంటే ఇంకొక సాంగ్ ఉంటుంది, దాంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ మణిశర్మ గారి ఇన్స్ట్రుమెంటేషన్ చాలా బాగుంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ తో పాటు దాంట్లో ఇద్దరు ముగ్గురు క్రీడాకారుల పేర్లు కూడా వస్తాయి. వాళ్లల్లో ఒకరి పేరు మరియా షరపోవా. మరియా షరపోవా ఏ క్రీడలో ఏ కంట్రీకి రిప్రజెంట్ చేశారు? మరియా షరపోవా ఏ క్రీడలో ఏ కంట్రీకి రిప్రజెంట్ చేశారు? స్టూడియో కాల్ చేసి చెప్పండి. 972-636-1966. ఏక్ నిరంజన్ సినిమా నుంచే ఈ షరపోవా సాంగ్ విన్నాం.

ఆల్ రైట్. ఏక్ నిరంజన్ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు విన్నాం. నాకు రెండో పాట ఇందాక ప్లే చేసింది మరియా, అది మన ఇది మహమ్మారి సాంగ్ ఇష్టం అనమాట. దాంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ బీట్ యాజ్ వెల్ యాజ్ ద స్పెషల్ మెన్షన్ అబౌట్ మరియా షరపోవా గారు అండ్ స్టెఫిగ్రాఫీ ఇద్దరిని కలిపితే ముగ్గురిని, ఇన్ఫాక్ట్ మడోనా మీ ముగ్గురిని కలిపితే కంగనా రనౌత్ లాగా ఉంటుందని చెప్పి మన బాబు కంగనా రనౌత్ గారిని డిస్క్రైబ్ చేస్తుంటారనమాట. వారు కాదు, భాస్కర్ భట్ల గారు రాశారు ఈ పాట. వారికి చెందుతుంది అది ఆ ఘనత న్యాయంగా చెప్పాలండి. రెండో విషయం ఏంటంటే అండి, మన క్రీడా రంగంలో గాని ఇంకా ఎక్కడైనా సరే, మూవీలో లేకుంటే ఎక్కడైనా సరే, కొంతమంది పర్సనాలిటీస్ లో అసలు ఆ స్మైల్ అసలు ఏది ఉండదు అనమాట. వాళ్ళు కంప్లీట్లీ బ్లాండ్ ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర చాలా సీరియస్ లుక్ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే. అలాంటి కోవలోకి చెందిన హీరోయిన్ మన ఈ చిత్రంలో నటించిన కంగనా రనౌత్ గారు. ఫర్ సమ్ రీజన్ షీ లుక్స్ వెరీ సీరియస్ అండ్ తన యునో వ్యూ పాయింట్స్ కూడా చాలా కరాఖండిగా ఉంటాయి అనమాట. అండ్ మన ఆత్మీయ శ్రోత ఒకరు కాల్ చేసి మరియా షరపోవా గారు కూడా పర్సనల్ లైఫ్ స్టైల్లో వారి అభిప్రాయాల్ని వారు కరాఖండిగా కుండబద్దలు కొట్టినట్టుగా వ్యక్తపరుస్తారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. అండ్ షరపోవా ఈజ్ ఎ స్టూడియస్ పర్సన్. మధ్యలో కొంచెం టెన్నిస్ బ్రేక్ వచ్చినప్పుడు, టెన్నిస్ లో ప్రొఫెషనల్ టెన్నిస్ లో బ్రేక్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అక్కడికి వెళ్లి తనకు సంబంధించిన స్టడీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా కంప్లీట్ చేసి డిస్టింక్షన్ లో కూడా పాస్ అయ్యి మళ్లీ టెన్నిస్ కోర్టులోకి అడుగు పెట్టారు అని చెప్పి మన ఆత్మీయ శ్రోత ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ షేర్ చేసుకున్నారు. అండ్ ఆ కోవలోకే ఇంకొక క్రికెటర్ కూడా చెందుతారనమాట. ఎవరు అనంటే సునీల్ నారాయణ్ గారు. వారు ఎప్పుడు నవ్వుతారా అని చెప్పి ప్రపంచం అంతా వేచి చూస్తుంది. సో నేనైతే మాత్రం డెఫినెట్ గా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సునీల్ నారాయణ్ వెన్ హీ విల్ స్మైల్. ఒక్క అసలు ఏ వికెట్ తీసినా గానీ, 5 వికెట్ హాల్ తీసినా గానీ, లేకుంటే తను సెంచరీ కొట్టినా గానీ ఆ సెలబ్రేషన్ అంటూ ఉండదు. ఎందుకుండదు అనేది ఓన్లీ హిస్ పర్సనాలిటీ, అది దట్స్ హిస్ పర్సనల్ థింగ్. బట్ ప్రపంచానికి మాత్రం అసలు కేవలం ఏమాత్రం స్మైల్ లేకుండా అలా బ్లాండ్ గా ఉండే కొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి. అది ఇక్కడ నేను వ్యక్తపరిచే విషయం అనమాట. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్. మన బాబుకి సంబంధించి ఒక ప్రీల్యూడ్ సాంగ్ ప్లే చేసే సమయం ఆసన్నమైంది. లెట్ మీ ప్లే దిస్. ఇది ఏ పాట, ఏ సినిమా?

లెంది ప్రీలియడ్ అందించండి. మీలో చాలా మంది ఈ బాబుకి ఫ్యాన్స్ ఉంటారు, మనలో చాలా మంది. ఎస్పెషలీ యూనో ఆ బాహుబలి ముందరైతే మాత్రం ప్రపంచం అంతా ఈయన చుట్టూ తిరిగింది ఒక సందర్భంలో. వీరి పేరు నేను మెన్షన్ చేస్తా, చేయకుండా ఉండను, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మెన్షన్ చేద్దాం. మొదలే చెప్తే దానికి కిక్ ఉండదు కదా. బట్ ఈ ప్రీలియడ్ విని ఇది ఏ పాటో గుర్తుపట్టండి. మీరు నిజంగా ఈ బాబు ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ పాట ఏ పాటో చెప్పండి. వాళ్ళ ఫస్ట్ లైన్ కూడా పాడాలన్నమాట.

సరే, మీరు ఆలోచిస్తుండండి, నాకు కొంచెం సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని నేను వ్యాపార ప్రకటన చదవడానికి వినియోగిస్తా. ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు విత్ యునో ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ అండ్ పేస్ట్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గుంగూర రైస్ అండ్ ఎంజాయ్ ద ట్రెడిషనల్ టేస్ట్ విద్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ టెక్సస్. ప్లీజ్ విజిట్ www.a2btexas.com or please call 214-872-2345. Once again, A2B Adyar Anand Bhavan. Rundu locations unnai US lo, US lo Dallas Fort Worth lo, ekkadante Little Elm as well as Frisco, Texas anamata. Vaari phone number 214-872-2345.

ఆల్ రైట్. సో నేను ప్లే చేసిన ప్రీలియుడ్ బుజ్జిగాడు అనే సినిమా నుంచండి. అండ్ సందీప్ చౌతా గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వారు పాడిన ఈ పాట ఈ బాబుకి సెట్ అయిందా లేదా మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఆ లైన్ కూడా పాడాలి, అది కండిషన్.

పాట అలా బ్యాక్ ఎండ్ లో ప్లే అవుతుందండి. అండ్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఉరఫ్ ప్రభాస్ గారి పాటలు విన్నాము. బిఫోర్ బాహుబలి సాంగ్స్ మాత్రమే ప్లే చేశాను, ఆఫ్టర్ బాహుబలి పాటలు నాకైతే మాత్రం కనెక్ట్ కాలేదు. ఒకటి రెండు ఎప్పుడన్నా వీలున్నప్పుడు మళ్ళీ తర్వాత సందర్భంలో విన్నామండి. అండ్ చాలా వెరీ వెరీ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఆఫ్ ఎయిర్ లో చాలా మంది కాలర్స్ తోటి నచ్చింది. వారి ప్రస్థానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది అనే దాని మీద చాలా సార్లు చాలా సందర్భాలలో మనందరికీ అభిప్రాయాలు ఉంటాయి. బట్ కామన్ గా ఒకటి ఏంటంటే మాత్రం డెఫినెట్ గా బాహుబలి తర్వాత ప్రభాస్ గారి చిత్రాలు కొంచెం అటు ఇటు ఇటు అటుగా ఉంటున్నాయి అని చెప్పి ఒక కామన్ లైన్ ఒకటి మనం అయితే ఖచ్చితంగా యాజ్ ఎ లిజనర్ అండ్ యాజ్ ఎ వ్యూవర్ డ్రా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంతవరకు అయితే చెప్పగలను.

0: సో ప్రభాస్ గారి సెగ్మెంట్ అక్కడి వరకు ఎండ్ చేసేసి మనం కమర్షియల్ బ్రేక్ చిన్న డిస్టెన్స్ లో ఉన్నాము. అండ్ ఒక ప్రకటన చూసుకుని బ్రేక్ లోకి వచ్చిన తర్వాత మరొక యాక్టర్ ముందు వెనక గురించి మాట్లాడుకుందాం. వారెవరు వారి పాటల ద్వారానే విందాం, ప్రిల్యూడ్స్ ద్వారా కూడా విందాం. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు, ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ విజిటర్స్ ఆర్ కమింగ్ టు యునైటెడ్ స్టేట్స్, ఇన్సూరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ యూ షుడ్ విజిట్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. వారి ఫోన్ నెంబర్ 4694649864 ఆర్ విజిట్ www.snrinsurance.com. అండ్ అక్కడికి వెళ్తే మీకు ఏ ప్యాకేజ్ తీసుకోవాలి, ఏది యాప్ ఉంటుంది, విజిటర్స్ టెంపరీ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి వెబ్సైట్ లో ఉంటుంది. వన్స్ అగైన్ www.snrinsurance.com ఆర్ ప్లీజ్ కాంటాక్ట్ దెమ్ 4694649864. దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ ఫ్రైడే DFW వైబ్స్. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, same desk, same routine. మీ entrepreneurial journey మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. Be your own boss and run a thriving grocery business. Fresh produce నుంచి authentic Indian essentials వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchise.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Manashanti. Mental peace. మసాలా దోశ
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ. When we respect the community supports us.
5: Radio Surabhi Revisit.
6: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
7: Indian Cardinal, unique Desi Burger Joint.

0: Fancy Indian Fast Food. Thank you for being in our journey.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. 9 o'clock టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాము. కార్యక్రమంలో ఇంకా గంట సమయం మిగిలింది. అండ్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ గా ఏం చేస్తున్నామంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు తెలుగు టాప్ యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి గంటలో జూనియర్ ఎన్టీఆర్ తారక్ గారి గురించి మాట్లాడాము. రెండవ గంటలో ప్రభాస్ గారు నటించిన బాహుబలి కంటే ముందు నటించిన చిత్రాల నుంచి కొన్ని పాటలు విని ట్రివియా కూడా అందించాను. అండ్ మూడవ గంటలో కూడా అదే పంధా కొనసాగిస్తూ మరొక టాప్ నాచ్ హీరోకి సంబంధించిన బిఫోర్ ఆఫ్టర్ సినిమాల గురించి మనం చిన్న ఒక లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దానికి సంబంధించి నేను ఒక ప్రీల్యూడ్ ప్లే చేస్తా. ఈ ప్రీల్యూడ్ ఈ పాట ఎవరిది తెలిస్తే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఆఫ్ కోర్స్ ఈ అబ్బాయి కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ చరిత్రే ఉంది. లెట్ మీ ప్లే దిస్ ప్రీల్యూడ్ ఫస్ట్ అండ్ మీరు చెప్పండి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేది.

మరొక్కసారి వినిపిస్తా. ఇది ఏ పాట చెప్పండి ఫస్ట్. అసలు నేను ఎవరి గురించి నెక్స్ట్ వన్ అవర్ లో మనం డిస్కస్ చేస్తున్నాము. కాల్ చేయండి స్టూడియో నంబర్ 9726361966. వాట్ సాంగ్ ఇస్ దిస్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ నౌ.

0: హలో అండి, నమస్కారం. రేడియో సురభి.
1: నమస్తే అండి. బాగున్నారా గిరిజా?
0: బాగున్నా అండి. మీ పేరండి?
1: నా పేరు శైలజ అండి.
0: శైలజ గారు, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే.
1: గుడ్ మార్నింగ్ అండి. మీరు ఈ గంటలో వేయబోయేది
0: సూపర్. వారికి కూడా ముందు వెనుక చరిత్ర. సూపర్ అండి, సూపర్ గెస్. అండ్ ఎస్, రవితేజ గారికి కూడా కైండ్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ యునో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చరిత్ర ఉందనుకోవచ్చు. మీరు ఏకీభవిస్తారా? గమనించే ఉంటారు, మన డాక్టర్ రాజశేఖర్ గారు నటించిన అల్లరి ప్రియుడు సినిమా ఉంది కదా, ఆ వెనక నలుగురు మ్యూజిషియన్స్ లో ఈ అబ్బాయి కీబోర్డ్ ప్లేయర్ అన్నమాట. సో అలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ మీరు అన్నట్టు ఒక టాప్. అవును అవునండి, సీతారామరాజు. ఎగ్జాక్ట్లీ. అండ్ నిన్నే పెళ్లాడతాల్లో కూడా కనిపిస్తారు రవితేజ. ఇలాంటి సో వారి గురించి కొంచెంసేపు మాట్లాడదాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ కేస్. థ్యాంక్స్ రాజ్ శైలజ గారు. శైలజ గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారు. ఎస్, మనం రవితేజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వీరికి కూడా మోర్ ఆర్ లెస్ కొంచెం అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్ని పక్క పెట్టేస్తే ఆ మధ్యలో వచ్చిన సినిమాల గురించి మాత్రమే మనం రెట్రో డ్రైవ్ లోకి వెళ్తూ వారు అచీవ్ చేసిన యూనో ఆ మూమెంట్స్, సినిమా మూమెంట్స్ ని మనం మాట్లాడుతున్నాం. అండ్ ఈ పాట వారు పాట కూడా చెప్పారు, లేలేత నవ్వులు అనే సాంగ్. ఇప్పుడు విని రవితేజ గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం.

ఆల్ రైట్ ఇడియట్ సినిమా నుంచి కౌసల్య గారు అండ్ ఉదిత్ నారాయణ గారు పాడిన ఆ పాట మనం విన్నాము. సరే, రవితేజ గారి గురించి, వారు అచీవ్ చేసిన మీను వాటి గురించి, సినిమాలలో వాళ్ళ మూమెంట్స్ గురించి మనం మాట్లాడదాం. గాని నౌ ఇట్స్ అబౌట్ టైమ్ ఫర్ వన్ ఫైనల్ ట్రివియా. దానికంటే ముందు ఒక కాలర్. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు? హలో, హలో అండి, నా మాట వినిపిస్తుందా? లుక్స్ లైక్ దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఆన్ యువర్ లైన్ అండి, మీరు మరొకసారి కాల్ బ్యాక్ చేయొచ్చు. ఆల్ రైట్, సో రవితేజ గారి గురించి మాట్లాడుకునే ముందు, ఇట్స్ ఎ టైమ్ టు ట్రివియా, వన్ ఫైనల్ క్రికెట్ క్వశ్చన్. మరి ఆ ట్రివియా ఆడుతున్నప్పుడు లెట్స్ లిజన్ టు దిస్ ఫస్ట్. హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే ట్రివియాలో అప్పీల్ అంటే అలా ఉంటుంది అనమాట. యాష్లీ జైల్స్ వాజ్ లుకింగ్ అబ్సల్యూట్లీ బెలిస్టిక్ అనమాట. ఆ ఎల్బిడబ్ల్యూ ఇవ్వకపోతారా అని చెప్పి ప్లమ్ ఇన్ ఫ్రంట్. దట్ ఈస్ హౌ ద అప్పీల్ గోస్. అయితే ట్రివియా అడుగుతా, భారత్ జట్టుకి సంబంధించిన అనిల్ కుంగ్లే గారు, అనిల్ రాధాకృష్ణన్ కుంగ్లే, పాకిస్తాన్ మీద 10 వికెట్లు తీసుకుని ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. పాకిస్తాన్ క్రికెట్ కి ఒక మంచి గిఫ్ట్ అందించారు. అయితే ప్రశ్న ఏంటంటే, భారత్ జట్టుకు కూడా ఒక గిఫ్ట్ లభించింది. 10 వికెట్లు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ బౌలర్ భారత్ జట్టు ఎగెనెస్ట్ ఆడుతూ భారత్ లోనే 10 వికెట్లు తీసుకున్నాడు. ఆ బౌలర్ నేమ్ ఏంటి? ప్రశ్న అర్థమైంది కదా. అనిల్ కుంబ్లే గారు పాకిస్తాన్ కు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటంటే 10 వికెట్లు తీసుకోవడం స్పిన్ బౌలింగ్ లో. అట్ ద సేమ్ టైం ఇండియాకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఒకటి దొరికింది, సేమ్ 10 out of 10 వికెట్స్. భారత్ అగెనెస్ట్ గా 10 out of 10 వికెట్స్ తీసుకున్న ఆ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎవరు? అతని పేరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి, కంట్రీ తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పండి. 9726361966.

0: ఆల్ రైట్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి మనం విన్న రారమణి అనే పాట. నేను ఇవాళ తీసుకున్న ముగ్గురు హీరోస్ కి షార్ట్ నేమ్స్ మాత్రం ఉన్నాయి కానండి, వారి అసలు పేరు ఒకసారి పరిశీలిద్దాం. రవితేజ గారి అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు. ప్రభాస్ గారి అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. జూనియర్ NTR అసలు పేరు నందమూరి తారక రామారావు జూనియర్. ఇంత పొడుగు పేర్లున్న వాళ్ళకి అంటే వేరేటోళ్ళు కూడా మరి ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, బయట నుంచి వచ్చే డైరెక్టర్స్ గాని మన యాక్టర్ యాక్ట్రెసెస్ విలన్స్ వాళ్ళందరికీ ఈజీగా చేసుకోవడానికి ఏంటంటే వాళ్ల పేర్లని టింకరింగ్ చేశారనమాట. మామూలుగా కాదు, చాలా టింకరింగ్ చేసేసి అలా వన్ లైన్ పెట్టేశారు. తారక్, రవితేజ, ప్రభాస్ ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వాళ్ల పేర్లు అలా టింకరింగ్ చేసుకున్నారు. అండ్ రవితేజ గారి గురించి మాట్లాడుకుంటే, జగ్గంపేట వాస్తవ్యులు, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జగ్గంపేట ఉంది కదండి, ఆ ఏరియాకు సంబంధించిన వాస్తవ్యులు అనమాట. గోదావరి జిల్లాలలో జనరల్ గా మనకి ఆ వెటకారం అనేది ఉంటుంది, రవితేజ గారి సినిమాలలో ఖచ్చితంగా ఉంటుంది. వారికి సంబంధించిన ఒక చిత్రం నుంచి ఒక సన్నివేశం ప్లే చేస్తా, ఇది విందాము. చిత్రం సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి 9726361966.
1: చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు, నువ్వు చేతితో తినేయి బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా.
2: మేము కూడా ఇదే ఫాలో అవుతాం.
1: ఎందుకే మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా?
2: బంకా
1: హెచ్పిసిఎల్.
2: హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్?
1: దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఇందులో కావాలని చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్?
2: మాకు చాయిస్ ఉంటే అనుకోలేదు, మేము సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అదే అదే
3: జేసీ గారు టోపులు పెట్టుకుని వచ్చావన్నారు.
2: వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి?
1: అన్నింటిలోనే ఉంటాయి.
0: ఆల్ రైట్, సో చాలా ఫేమస్ మూవీ, తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: Family, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: Building is cool anukoni em labham
3: anduke Value Financial Services undi kada,
4: specializing in core Java and BS Inc.
5: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
1: Thank you for being in our journey.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Yeah.
8: Yes, sir. Rajaraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
8: You're absolutely right. Rajaraj's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajaraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Om Lakshmi Devi Aya Namaha. Om Wealth Goddess Aya Namaha.
12: Oh Nari, yemi nee korika?
13: Amma, Lakshmi Devi, holidays kada, intiki friends andaru vastunnaru. Home improvement projects ki naaku dabbulu kavali.
12: Intena, nee bhakti ki mechan, neeku adbhutamaina varam istunnanu. Urgent ga Meru Lending ki call chey. Vaalla kotta Helo project nunchi neeku dabbule dabbulu. Call Meru Lending at 972-312-8959 or visit merulending.com. They will initiate Helo process, home equity line of credit, deposit funds in your account in just about 3 weeks.
13: Call Meru Lending for home equity loans or cash out refinance. Some restrictions apply. NMLS ID number 1190717.
14: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఆల్రైట్, సో రవితేజ గారు గాని లేకుంటే ప్రభాస్ గారు గాని కొంతవరకు, అండ్ జూనియర్ ఎన్టీఆర్ అనగానే కొన్ని ఎనర్జెటిక్ సాంగ్స్ కూడా ప్లే చేసుకోవాలి కదా. ఆఖరి అరగంటలో రెట్రోకి ఏమాత్రం అటు ఇటు పోకుండానే ఉంటుందండి. డెఫినెట్లీ నో డౌట్ అబౌట్ ఇట్, రెట్రోలోనే ఉందాము. బట్ కొంత ఎనర్జెటిక్ సాంగ్స్ ఈ నెక్స్ట్ 20-25 మినిట్స్ ఏవైతే మిగిలిందో

వారి ముగ్గురికి సంబంధించిన ఫాస్ట్ బీట్స్ విందాం. లెట్స్ లిసన్ టు దిస్. బట్ బిఫోర్ దాట్, నేనెంతైనా క్రీడాకారుణ్ణి కదా, కొంచెం నాకు నా పర్సనల్ ఇది కూడా ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ క్రికెట్ ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. మైఖేల్ షూమాకర్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ టాప్ వన్ వరల్డ్ రేట్ వరల్డ్ నెంబర్ వన్ ఫార్మర్ ఫార్ములా వన్ రేస్ కార్ డ్రైవర్, మనందరికీ తెలిసిన విషయమే. మైఖేల్ షూమాకర్ యూజ్ చేసిన ఆ రేస్ కార్ నేమ్ ఏంటి? మైఖేల్ షూమాకర్ తన కెరియర్ లో యూజ్ చేసిన రేస్ కార్ మేక్ అండ్ మోడల్ ఏంటిది తెలిస్తే కాల్ చేయండి 9726361966.

వావ్, ఐఎమ్ లిటిల్ సర్ప్రైజ్డ్. మైకేల్ షూమాకర్ కి సంబంధించిన ప్రశ్నకి ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. చాలా ఫేమస్ ఇది అంటే మీ అందరికి తెలుసుందనే అనుకుంటున్నా, మైకేల్ షూమాకర్ యూజ్ చేసిన రేస్ కార్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద మేక్ అండ్ మోడల్ ఆఫ్ దట్ నేమ్? అట్లీస్ట్ మేక్ యునో ఆర్ మోడల్, ఏదైనా సరే ఏది చెప్పినా పర్వాలేదు. అండ్ కాల్ చేయండి స్టూడియో నెంబర్ 9726361966. నెక్స్ట్ ప్లే చేయబోతున్న పాట, రేడియో ప్రారంభమైన తర్వాత నేను ప్లే చేసిన రెండవ పాట. మొదటి పాట వేట సినిమా నుంచి, ఆ రోజు నేను షేర్ చేసుకున్నాను యానివర్సరీ రోజు. రెండవ పాట, శ్రోతలు మన్నించండి, రెండవ పాట ఇప్పుడు నేను ప్లే చేయబోతున్న పాట. ఇది ఏ సినిమా నుంచో మీకు అందరికీ తెలుసు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ నుంచి. దిస్ సాంగ్ ఐ ప్లేడ్ యాజ్ ఎ సెకండ్ సాంగ్ ఆఫ్ మై ఫస్ట్ షో.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఇది తీపి, మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
2: ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు, నిన్నటి వరకు ఏడో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
1: రుచిగా.

0: పెదాలు ఏమిటారు
1: చూడు
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటు
1: చెప్పనా

సరే, మూడు ప్రశ్నలకి నేనే సమాధానం చెప్పేస్తా. ఇందాక ప్లే చేసిన సన్నివేశం వెంకీ చిత్రం నుంచి. మన రవితేజ గారికి టిపికల్ తూర్పు గోదావరి స్లాంగ్ ఉంటుంది కదా, ఆ స్లాంగ్ లో వెంకీ చిత్రం నుంచి మన మిగతా మన శ్రీనివాస్ రెడ్డి అండ్ ఆల్సో కృష్ణ భగవాన్ అండ్ అదర్ కమేడియన్స్ తోటి మనం విన్న ఆ సన్నివేశం. రెండోది, కార్యక్రమం మొదట్లో తన్వీ షహా కి షీఈస్ ద ఫస్ట్ విమెన్ హూ అచీవ్డ్ ది గ్రామీ అవార్డ్ ఫ్రమ్ ఇండియా. తను ఏ పాటకి అంటే స్లమ్ డాగ్ మిలియనియర్ సాంగ్ ఉంది కదా జయహో, ఆ పాటకి తనకి గ్రామీ అవార్డు వచ్చిందనమాట. దేనికి వచ్చింది అని అంటే ఆ పాటతో గుల్జార్ సాబ్ తో పాటు కొన్ని లిరిక్స్ ఉంటాయన్నమాట, మధ్యలో స్పానిష్ లిరిక్స్ ఉంటాయి, ఒక ఒక లైన్ రెండు లైన్స్. జనరల్ గా గ్రామీ ఆర్ అకాడమీ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తారంటే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అండ్ బెస్ట్ లిరిక్స్ ఉన్నప్పుడు దాంట్లో భాగస్వామ్యమైన అందరికీ మీకు యూనో ఆ క్రెడిట్ వర్తిస్తుంది. సో ఆ క్రమంలో తన్వీ షహా ఆ స్పానిష్ లిరిక్స్ రాశారు కాబట్టి, అండ్ గుల్జార్ సాబ్ అఫ్ కోర్స్ పాట రాశారు, వారికి ఎలాగో వస్తుంది. ఇద్దరికి కలిపి గ్రామీ అవార్డు ఇచ్చారు. అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఏఆర్ రెహమాన్ గారికి వచ్చింది, అది మనందరికీ తెలిసిన విషయమే. స్లమ్ డాగ్ మిలియనీర్ పాటకి, జయహో సాంగ్ కి తన్వీ షహాకి గ్రామీ అవార్డు వచ్చింది. మూడోది, మైకేల్ షూమాకర్ క్వశ్చన్. ఫెరారీ అండి, హీ వాజ్ యూజింగ్ దట్ రెడ్ కలర్ ఫెరారీ, చాలా ఫేమస్ కదా అందరికి. అలా చూడంగానే మైకేల్ షూమాకర్ అనగానే ఆయన ఫేస్ గుర్తు రాదు, ఫెరారీ కార్ గుర్తొస్తుంది అనమాట. ఫార్ములా వన్ లో తను యూజ్ చేసిన మేక్ ఈజ్ ఫెరారీ, అది విషయం. ఆల్రైట్, కార్యక్రమంలో కొద్ది సమయం మిగిలింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన రాఖీ సినిమా నుంచి ఈ పాట విందాం. గొంతు కొంచెం అటు ఇటు ఉంది, నన్ను మన్నించండి, ఎందుకంటే కంటిన్యూస్ గా షోస్ చేస్తుంటాం కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ మాడ్యులేషన్ అలా జరుగుతుంది అప్పుడప్పుడు. సో ఈ రాఖీ సినిమా నుంచి ఇప్పుడు ఈ పాట వినేద్దాం.

ప్లే అవుతున్న పాట నాచరే నాచరే డాన్స్ కొరియోగ్రఫీ అందించింది ప్రేమ్ రక్షిత్. జూనియర్ ఎన్టీఆర్ పాటలకి మాక్సిమం డాన్స్ నెంబర్లకి ప్రేమ్ రక్షిత్ గారు కొరియోగ్రఫీ అందించారు, ఇంక్లూడింగ్ నాటు నాటు సాంగ్.

థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టుడే షో. ఈరోజు అవినాష్ రాలేకపోయారు, ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉక్కిరిబిక్కిరి అవుతూ తను సరే టైం కి చేరుకోలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత చేరుకున్నా సరే అప్పటికే 9 o'clock అయిపోయింది, ఇంకా 1 hour ప్రోగ్రామ్ కదా, లైట్ తీసుకో బ్రదర్, మండే రోజు కలుద్దాం అని చెప్పి చెప్పాము. సో మండే రోజు మళ్ళీ మనం మార్నింగ్ వైబ్స్ లో కలుద్దాం, కానీ సండే మాత్రం నేను స్పోర్ట్స్ కాలమ్ లో మీ ముందు ఉంటాను. బట్ మరి వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తూ తమిళనాట ఏఐఏ డిఎంకే కాకుండా డిఎంకే కాకుండా కొత్త పార్టీ పెట్టి ఇద్దరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న మనందరి విజయ్ తలపతి గారికి ఈ పాట డెడికేట్ చేస్తూ వారికి కంగ్రాచులేషన్ చెప్తూ కాబోయే ముఖ్యమంత్రి వారిని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని ఆశిస్తూ ఈ పాటని వారికి డెడికేట్ చేస్తున్నాను. వారు ఒరిజినల్ గా నటించిన పాట, మన తెలుగులో మాత్రం రవితేజ గారు కృష్ణ అనే చిత్రంలో ఇదే పాటకి నటించారు. లెట్స్ క్లోజ్ దిస్ ప్రోగ్రామ్ టుడే అండ్ హ్యాపీ ఫ్రైడే ఎవ్రీవన్, ఎంజాయ్ యువర్ డే. అండ్ నా కార్యక్రమం తర్వాత మన అంజనా గారు వారి కార్యక్రమంతో సిద్ధంగా ఉన్నారు. అండ్ 10 to 1 దాకా మిమ్మల్ని అందరినీ అలరించడానికి ప్రస్తుతానికి సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు ఫ్రమ్ ఫ్రైడే డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్. టేక్ కేర్ ఆల్, హ్యాపీ ఫ్రైడే ఎవ్రీవన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: A way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
6: India Today, USA.com. Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ, యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: Yes.
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

శుభోదయం, శుభ శుక్రవారం. ఎస్, ఫ్రైడే మార్నింగ్. ఫ్రైడే వచ్చేసింది అమ్మాయ్యా. మనకి వీక్ సక్సెస్ గా సక్సెస్ఫుల్ గా గడిచినట్టే ఆల్మోస్ట్ అంతేనండి. ఇంకాసేపట్లో మనం ఫ్రైడే ఆఫ్టర్నూన్ వచ్చేసింది. ఇదిగో మన షో ఇలా మాట్లాడుకుంటూ ఉదయం 10 గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 1 గంట లోపల మనకి లంచ్ బ్రేక్ లోపల హాఫ్ ఏ డే అయిపోతుంది. ఇన్ఫాక్ట్ మనం ఫ్రైడేలో ఉన్న ఉత్సాహం ఎంత ఉంటుందంటే మనలో ఫ్రైడే ఉన్న ఉత్సాహం యాజ్ గుడ్ యాజ్ హోల్ డే సరిపడా వర్క్ పెందరాడే ఫినిష్ చేసేసుకుందాం అన్నట్టుగా ఉంటాం. ఎక్కడున్నా సరే అది ఆఫీస్ లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, మన టైం టేబుల్ లో అవ్వచ్చు, మీరు సొంతగా మీకంటూ ఒక యాక్టివిటీస్ ఉంటే దాంట్లో కూడా అవ్వచ్చు, దేన్నైనా సరే. ఎందుకు అంటే ఉత్సాహం అదండి. సో మన ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ మంచి మంచి పాటల్ని నేను లైన్అప్ చేసి మీకోసం తీసుకొచ్చాను. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునిస్తాం. అండ్ మనం ఇప్పుడు ఉన్నాము ఫిల్మీ ఫ్రైడేస్. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫిల్మీ ముచ్చట్లు చాలా ఉన్నాయి. 3 గంటల పాటు సమయం ఉందండి. ఆరాంగా నిపాదిగా బోలెడని విశేషాలు మాట్లాడుకుందాం. ముందుగా ఏం చేద్దాం, మంచి మంచి పాటలు వినేద్దాం. బయట వెదర్ ఎంత బాగుందంటే పొద్దున లేచేటప్పుడు ఎలా ఉందంటే అబ్బా లేవాలా ఇవాళ, ఆల్మోస్ట్ వడగళ్ళు నెత్తిని పడుతున్నాయి అన్నట్టుగా దడదడ పడి పడుతూ ఉండింది వర్షం. కాసేపటికి ఉధృత తగ్గింది, నిదానించింది. ఆకాశంలో మేఘాలున్నాయి, బట్ ఏది 9:30 అయ్యే ప్రాంతానికి మేఘాలు కూడా తప్పుకుని సూర్యుడికి తోనిచ్చాయి. చక్కగా సూర్యుడు మన ముందున్నాడు. అయితే మరీ అంత చండ ప్రతాపం చూపించకుండా ప్లెజెంట్ గా ఉన్నాడు. అందుకని ఇలాంటి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ లో ఇలా ఉంటే గనక, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాకు భలే ఇష్టం అండి ఇలాంటి వెదర్. మరీ వర్షాలు పడిపోయి మరీ చలిగా ఉండి మరీ ఎక్స్ట్రీమ్ ఎండల్గా కాకుండా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నేనేంటి అందరికి ఇలాంటి వెదర్ అమ్మాయ్యా అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి వెదర్ లో ఏం చేయాలి, చేయవలసిన పనులన్నీ చక్కగా ఆర్గనైజ్డ్ గా మనము చేసేసుకోవాలి. అంత సపోర్టింగ్ గా ఉంది అవును. ఎందుకంటారా, అవునండి ఇందాక నేను చెప్పాను కదా పొద్దున ఈ రోజు లేవాలా అన్నట్టుగా ఉందనుకోండి డే మొత్తం అలా గ్లూమీగా ఉంటే ఏం చేస్తాను చెప్పండి. బట్ నౌ చక్కగా బ్రైట్ గా ఉంది బయట వెదర్. లెట్ అస్ హ్యావ్ నైస్ టైమ్ టుగెదర్. మంచిగా మీరు పనులు చేసుకోండి, మీ కార్యక్రమాలని పూర్తి చేసేసుకోండి. హెడ్డింగ్ టు వీకెండ్, వీకెండ్ వచ్చేస్తోంది కాబట్టి మనము మంచి జోష్ ఉన్న పాటల్నే విందాం అని నేను అనుకుంటున్నాను. బట్ యథావిధిగా నేనైతే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను, చక్కగా పాటలనైతే వినిపిస్తున్నాను. మీరు చేయవలసిందల్లా దిస్ ఇస్ ద రైట్ సాంగ్ ఫర్ దిస్ వెదర్ అని ఈ రోజు

నిమిషానికి ఇది కరెక్ట్ సాంగ్ అంటూ సజెస్ట్ చేయాలి. ఏం చేయాలి దానికోసం? స్టూడియో కాల్ చేయాలి. 9726361966 స్టూడియో నెంబర్. విషింగ్ యూ ఆల్ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే.

ಗೊತ್ತಾಗಿದೆ ಅದ ಪಾಠ, ಉಮಾಶಂಕರ ಉಮಾ ಮಹೇಶ್ವರ ಉಗ್ರ ರೂಪಸ್ಯ ಅದನ್ನಮಾಟ. ಉಮಾಶಂಕರನೇ ವಸ್ತುಂದಿ. ಆಕ್ಚುಲಿ ಇದು ಐ ಥಿಂಕ್ ಮಲಯಾಳಂ ಮೂವಿ ಅನ್ಕೊಂಡೆ. ಫಸ್ಟ್ ವಚ್ಚಿಂದ ಮಲಯಾಳಂ, ತರ್ವಾತ ಇಟ್ಸ್ ಬೀನ್ ರೀಡನ್ ಐ ಥಿಂಕ್ ಇನ್ ತೆಲುಗು ಆರ್ ವಾಟ್ ಎವರ್. అంటే మలయాళంలోనే నేను చూసినట్టు గుర్తు నాకు. ఫస్ట్ టైం నేను ఈ మూవీని మలయాళంలో డైరెక్ట్ గా చూసాము. అప్పుడు నచ్చింది, బట్ కొంచెం లెంతీగా అట్లా అనిపించింది. బట్ సాంగ్స్ బాగున్నాయి చూసారా, ఎంత బాగున్నాయో. సరే, మంచి పాటలు నేను లైనప్ చేశాను. మీరు ఏ పాటలు వినిపిద్దామని అనుకుంటున్నాను నేను అంటే, యాజ్ యూజువల్ కొత్త పాటనండి. మనకి ఏముంది చెప్పండి, ఎటువంటి పాటలైనా విందాం అనుకుంటాం మనం. మనం వీ లవ్ సాంగ్స్. మీరు రిక్వెస్ట్ సాంగ్ తోటి కాల్ చేస్తే మీ సాంగ్ ని కూడా నేను లైనప్ చేసి వినిపిస్తాను. అయితే ఇవాళ ఏం చేస్తున్నామంటే గనక, ఈ వారమంతా అసలు ఎలా గడిచిందంటే ధూమ్ ధమాకాగా. ఈ వారం రోజులు, గత 4-5 రోజులుగా ఇన్ఫాక్ట్ వాట్ వీ షుడ్ సే ఇస్ మనకి హంగామా అబౌట్ మెట్ గాలా అండి. అసలు ఎక్కడ చూసినా ఇంటర్నెట్ లో అయితే మన వాళ్ళు హంగామా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు ఏంటి అంటే, ఒక్కదాని తర్వాత ఒకటి, ప్రతి ఒక్క

ఆర్టిస్ట్, అక్కడ మనకి వెళ్లిన మన సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఇతరత్ర వేరే భాషలకు సంబంధించిన సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే వారందరి మీద మనకి ఒక ఒపీనియన్ ని ఫ్లోట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ మీద, వాళ్ళ అపియరెన్స్ మీద, వాళ్ళ ప్రెసెన్స్ మీద, అసలైతే మనకి రీల్స్ కి కొత్త కంటెంట్ దొరికేసిందండి మెడ్గాలాలో. సో వాట్ ఈస్ దట్, హౌ ఇస్ ఇట్ అనే విషయంగా నేను మాట్లాడతాను. ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ కాబట్టి ఫిల్మీ సెలబ్రిటీస్ చేసిన హల్చల్ మనం కూడా బాగా ఫిల్మీ ఫ్రైడేస్ లో ముచ్చటించుకుందాం. బట్ మీరు చూసారా, ఐ గివ్ సమ్ టైమ్, మీరు కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కాబట్టి మెట్ గాలకు సంబంధించి మీరు చూస్తున్న సోషల్ మీడియా ద్వారా, మీరు చూస్తున్న న్యూస్ కానీ, మీరు ప్రత్యేకంగా నోటీస్ చేసిన పాయింట్లు ఏమన్నా ఉన్నాయా, లేదా మీ స్క్రోల్లో మీ ఫీడ్ లో వస్తూ ఉంటాయి చూడండి రీల్స్, వాటిల్లో ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా మీకు అనిపించిందా, డూ షేర్ విత్ us. 9726361966 స్టూడియో నంబర్. కాసేపు మాట్లాడుకుందాం మెట్ గాలా మీద. సో స్టే ట్యూన్డ్.

ఎస్, సో మనము పాటలు ఇలా కంటిన్యూ చేసుకుంటూనే ఉంటాం. మనం యాడ్ బ్రేక్ లోకి వెళ్దాం. తిరిగి వచ్చాక మరిన్ని పాటలు నేనైతే ప్లే చేస్తాను. బట్ వాట్ ఆర్ వీ డూయింగ్? వీఆర్ టాకింగ్ అబౌట్ మెట్ గాలా టుడే. సో బీర్ ఎవరన్నా దీని విషయంగా ఏదన్నా షేర్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద టైమ్. 9726361966 is the studio number.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
3: Radhika, next week mana office event ki please take care of the catering. ఓకే
2: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
2: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావచీకి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
6: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
3: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
7: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Griha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
8: Are, are, are, are, are.

అదండి, ఇలా బ్యాక్ టు బ్యాక్ పాటలు వింటూ ఉంటే ఎలా ఉంటుందంటే టైమే తెలీదు అన్నట్టుగా ఉంటుంది. ఏమంటారు? నా ప్లేలిస్ట్ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. బికాజ్ ఐ డెంట్ రిసీవ్ ఎనీ మోర్ రిక్వెస్ట్ సాంగ్స్ ఎట్. ఏంటో మన వాళ్ళు నిదానంగా విని ఆలోచించి అప్పుడు వస్తారేమో అనిపిస్తుంటుంది. బట్ ఐల్ వెయిట్. మీరు 1 గంట వరకు ఎటువంటి పాటలు అడిగినా నేను వినిపిస్తాను. ఈలోగా నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను. ఈ సమ్మర్ లో గనక ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ట్రిప్స్, ఎస్పెషలీ యుఎస్ కి వస్తుంటే గనక ఎవరన్నా విజిట్ చేస్తుంటే, మనకి అఫ్ కోర్స్ ఇక్కడి నుంచే మొదలు మేలో అంటేనే మనకి చాలా మందికి గ్రాడ్యుయేషన్స్ అండ్ అన్ని సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి, ఎంతో మంది వస్తూ ఉంటారు. సో వెల్ ఇన్ అడ్వాన్స్ మనం ప్లాన్ చేసుకుంటే వి విల్ హ్యావ్ ఏ ప్లెజెంట్ ట్రిప్. ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ది యుఎస్ఏ, మేక్ ష్యూర్ యు ఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మెనీ మోర్. అవన్నీ ఎలా అవైల్ చేసుకోవాలి ఏంటి అనే విషయంగా మీరు వెబ్సైట్ ని సందర్శించవచ్చు, snrinsurance.com, ఆర్ సింప్లీ కాల్ దెమ్ అట్ 4694649864. మనకి ఈ పాటికి ఆ నంబర్ కూడా కంఠస్థ వచ్చేసి ఉంటుంది. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ మీరు అవైల్ చేసుకుంటే కనుక యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. అదన్నమాట సంగతి. సరే, మెట్ గాలా గురించి మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. ఈ లోగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్పుట్స్. నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, ఐ విల్ టేక్ దెమ్ ఆఫ్. యు ఎంజాయ్ దిస్ సాంగ్.

0: నచ్చినదన్నా
1: మీ అన్న కుదరా మెడ తీసుకొని ఉండాలి.

ఎన్నో వచ్చిన పుష్పాకే పాపం కొన్ని రావటే రాదు రాదు అన్ని ఉన్న పుష్పాకే పాపం కొన్ని లేవంటే లేదు

అదండి, నేనేమో ఎంతసేపు, ఫ్రైడే కదా అందరూ పార్టీ మూడ్ లో ఉంటారు, మాక్సిమం ఇలాంటి పాటలు వేద్దాము అనే ప్రయత్నంలో ఉంటానన్నమాట. మన మండే యాక్చువల్లీ మ్యాజికల్ మండేస్ ఈ వారం నుంచే చేసుకోవట్లేదు. అదర్వైజ్ మండేస్ లో నేను ఆణిముత్య లాంటి పాతతరం పాటలు బోల్డ్ అని వినిపించి పండుగ చేసుకునేదాన్ని. ఎందుకో తెలియదండి, నాకు పాతతరం పాటలు కూడా వినాలని ఉంటుందన్నమాట. కొన్ని భక్తి భరితమైన పాటల్ని కూడా ఇష్టపడతాను నేను. సామాన్యంగా అన్ని ఉండాలి అనే ఫీలింగ్ అనమాట. ఇట్ షుడ్ బి కాంబినేషన్. ఎప్పుడన్నా 3 గంటల పాటు పాటలు వేసాము అంటే దాంట్లో అన్ని ఆల్మోస్ట్ మనకి చాలా టైం ఉంటుంది కదా, అన్ని రకాల ఎమోషన్స్ ని టచ్ చేయొచ్చు. కామెడీ, ప్యారడీ, వాట్ నాట్, అండ్ అఫ్ కోర్స్ ట్రాజడీ ఎక్కువగా వినిపించను. ఒకవేళ మీకు అలాంటి రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే కూడా కాస్త వినిపిస్తా లేండి, పాటల సగం అన్న వినిపిస్తాది అన్నమాట. సో నాకు ఇప్పుడు సతీష్ గారు కాల్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ అడిగారు, వినిపించేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ రిక్వెస్ట్ సాంగ్ అండి. నాకు కూడా ఇలాంటి పాటలు చాలా నచ్చుతాయి.

చక్కటి పాట. మరి పాటలకి మనకి బ్రేక్ ఉండదు, వింటూనే ఉంటాము. నేను చెప్పినట్టుగా వెదర్ బాగుంటే ఒక పాట, వెదర్ కాస్త డల్ గా ఉంటే ఇంకొక పాట, అలా మనం కార్ లో ప్రయాణం చేస్తుంటే ఒక పాట, వాక్ చేస్తుంటే ఒకటి, షాపింగ్ చేస్తుంటే కూడా ఒకటి. అదేనండి, ఫ్రైడే కదా, మరి షాపింగ్ చెయ్యాలి. ఈవినింగ్ ఒకవేళ మీకు పార్టీలు అలాంటివి ఉన్నాయనుకోండి, ఇప్పటి నుంచి అన్ని సెట్ చేసేసి రెడీ పెట్టేసుకుంటే వీకెండ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. ఇఫ్ యూ కెన్ టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ డూ దాట్. లేదా వీకెండ్ ఏమి వద్దండి, చిల్ అవుదాం అనుకుంటున్నారా? వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దట్ టూ. Bringing a little piece of India to you, the Little India Fair is a vibrant pop-up market celebrating Indian culture, food and festivities. Indulo special ga, this time they are back with a food festive edition. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఎడిషన్ లో మీకు చాలా వెరైటీస్ దొరకబోతున్నాయి. 50+ వెండర్ స్టాల్స్ ఉన్నాయి, 100+ వెరైటీ ఫుడ్ ఉంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, పెట్ ఫ్యాషన్ షో, భజన్ జామింగ్, కెరోకీ, లైవ్ బ్యాండ్, డీజే, కిడ్ జోన్ విత్ కిడ్స్ రెస్టారెంట్, ట్రెజర్ హంట్, కిడ్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఇటువంటి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట, మదర్స్ డే ఫ్యాషన్ వాక్ అండ్ సర్ప్రైజెస్. సో ఇంకా అసలు ఏం చేయాలండి, మదర్స్ డే వీకెండ్ ఏ సెపరేట్ ప్లాన్ అక్కర్లే, అన్ని ఇక్కడే ఉన్నాయి మీకు. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ అవుట్డోర్ ఈవెంట్. ఎప్పుడండి? రేపే May 9th, 2026, సాటర్డే మదర్స్ డే వీకెండ్, 11 AM to 9 PM, వైన్ ఫ్రగ్యూషన్ ప్లాజా, లూయిస్ విలేలో ఇది మనకి జరుగుతోంది. సో డూ అటెండ్ దట్ అండ్ ఎంజాయ్ యువర్ మదర్స్ డే వీకెండ్. సరే, వింటున్న శ్రోత

అందుకి మరి నేను మరొక్కసారి చెప్పాలి, చెప్పాలా, చెప్పాలండి తప్పదు, ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే అనేసి ఉద్దేశంతో చెప్పేది ఏంటంటే, మన రేడియో సురభి జాతరలో భాగంగా ఆర్జే అవార్డ్స్ ఉన్నాయి కదా, ఆ పేజ్ కి మీరు వెళ్లారా, వెళ్తే నాకు ఓటు చేశారా లేదా అది ఇంపార్టెంట్ అండి. ఎన్ని కబుర్లు చెప్తాను, ఎన్ని విశేషాలు చెప్తాను, ప్రతి వారం ఎప్పుడొచ్చినా, ఇన్ఫాక్ట్ ఏ ఎపిసోడ్ లో నేను ఉన్నా సరే, ఇన్ఫర్మేషన్ గ్యారంటీ, ఇన్ఫర్మేషన్ కా పిటారా హూమే, సో ఐ డిజర్వ్ అట్లీస్ట్ సమ్ ఓట్స్ అదనమాట. సో మీ రేడియో సురభి .com/RSJ పేజ్ కి వెళ్తే అక్కడ మీకు ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. అందులో ఫస్ట్ గా నేను చెప్పేది ఆర్జే అవార్డ్స్ గురించి. ఆర్జే అవార్డ్స్ లో అంజనా అంజనా అంజనా అంజనా ఇస్ మై నేమ్. మీ ఫేవరెట్ ఆర్జేస్ అందరికీ కూడా మీరు అక్కడ ఓట్ చేయొచ్చు. సో నా పేరుని మాత్రం మర్చిపోకండి. సెపరేట్ గా మళ్ళీ కిందకి స్క్రోల్ డౌన్ అయితే అక్కడ కూడా ఓట్ చేసే అవకాశం ఉంది. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

చాలా బాగుంటాయి కదా ఇలాంటి పాటలు. నేను మీకు క్లూ ఇవ్వడం కోసం అనమాట ఇలాంటి పాటలు మీరు రిక్వెస్ట్ అడగచ్చు అనే విషయంగా, కొత్త పాత భేదం లేదు అంటూ ఇటు హిందీ పాటల్ని కూడా నేను ఇంక్లూడ్ చేసేసానండి. ఎస్, మనము షోలో సెకండ్ అవర్ లోకి అడుగు పెట్టేశాం. సో ఇప్పుడు అన్ని రకాల పాటలు వినేద్దాం. మంచి లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ అవనీయండి. ట్రెండ్ అంటే ఏం లేదండి, అదేదో ఫ్యాషన్ తిరిగి వస్తుంటుంది అంటారు చూడండి, అలా అనమాట. ఈ పాటలు ఇలాంటివి తిరిగి తిరిగి ఫ్యాషన్ లోకి వస్తూ ఉంటాయి. అందుకని మ్యూజిక్ ఇంకా కొత్త పాత ఏముంది చెప్పండి. ఎటువంటి మ్యూజిక్, ఎటువంటి పాటలైనా మనం ఆ నిమిషాన్ని వాటిని ఎలా వింటున్నాం, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాని మీదే ఉంటుంది అని నేను అంటాను. మన మూడ్ ని బట్టండి, మన మూడ్ ఎలా ఉంటే అలా. ఒక్కొక్కసారి నిదానంగా ఉండి, టెన్షన్ ఫ్రీగా, స్ట్రెస్ ఫ్రీగా, అసలు ఎటువంటి బయస్ లేని మైండ్ తోటి కొన్ని పాటల్ని వింటే హౌ డిడ్ ఐ మిస్ దిస్, దీంట్లో ఇంత సాహిత్యం ఉందా అన్నట్టుగా ఒకసారి అనిపిస్తాయి. ఒక్కోసారి వాటితో పాటు మనం కూడా పాడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. ఓ మొత్తం సాంగ్ ఐఎబుల్ టు రిమెంబర్ దిస్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇయర్స్ అని అనుకుంటావు. ఎంత బాగుంటుంది కదా, నేను అలాగే ఫీల్ అవుతానండి. నా ఫీలింగ్సే కదా చెప్పేశారు ఏమంటారు. సరే, మెట్ గాలా గురించి మాట్లాడుకుందాం. మెట్ గాలా పరిస్థితి ఏంటి అంటే, ఇటీవల మనకి జరిగింది ఇది. అండ్ ఇది దీనికి సంబంధించి ఇండియా నుంచి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు. ఇంతకు ముందు సంవత్సరాల్లో కూడా వచ్చారు. ఇయర్లీ వన్స్ ఇది జరుగుతూ ఉంటుంది. అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్స్ యాన్యువల్ హై ఫ్యాషన్ ఫండ్ రేజింగ్ గాలా. అండ్ దిస్ ఇస్ హెల్డ్ ఇన్ న్యూయార్క్ సిటీ ఆన్ ద ఫస్ట్ మండే, మేలో ఫస్ట్ మండే రోజున దీన్ని నిర్వహిస్తారు. అండ్ దీనికి సంబంధించి వాట్ ఎవర్ దే డూ దిస్, దిస్ ఇస్ ఫర్ దట్ పర్టికులర్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్. సో అక్కడే ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా. దానికి ఫ్యాషన్ కి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఎందుకు ఈ విధంగా డ్రెస్అప్ అయి వచ్చారు అనే ఒక థాట్ మీకు ఉండుంటే బ్రెయిన్ లో, ఎందుకు అన్న దానికి ఇదనమాట సమాధానం. యాక్చువల్లీ కాస్ట్యూమ్ రిలేటెడ్ కాబట్టి ఒక్కొక్కళ్ళు వాళ్ళ

0: కాస్ట్యూమ్స్ ని ఆ విధంగా ధరించి ఈవెంట్ కి రావడం జరిగింది. సరే, మన లోకల్ అంటే మనకి ఇక్కడ అమెరికాలో లోకల్ గా ఉన్న సెలబ్రిటీస్ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే ఇండియా నుంచి వచ్చిన సెలబ్రిటీస్ గురించి మాట్లాడాలి అంటే మటుకు గత కొద్దేళ్లుగా వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఐశ్వర్యరాయ్, మరి దీపికా పదుకొని, ప్రియాంక చోప్రా, వన్ ఆఫ్ ది ఇయర్స్ దే కుడెంట్ మేక్ ఇట్, వన్ ఆఫ్ ది ఇయర్స్ దే మేడ్ ఇట్, అలా చాలా సార్లు వాళ్ళు కూడా రావడం జరిగింది. బట్ ఈసారి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఒక ఒపీనియన్ అంటూ ఎవరికి వాళ్ళు పోస్ట్ చేసేసారని మన సోషల్ మీడియాలో, మనం వాళ్ళని ఒక్కొక్కరుగా మనం ఇవాళ మాట్లాడుకుందాం. చాలా నాకైతే సరదాగా అనిపించింది. వాళ్ళ ఇంటెన్షన్ బిహైండ్ ద కాస్ట్యూమ్ ఇస్ వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ వెరీ రిలెవెంట్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్. అయితే మనుషులుగా, సామాన్యులుగా మనం వారిని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాం అనే విషయం ఇంటర్నెట్ ద్వారా మనకి మనం షేర్ చేసుకుందాం. అది మనం ఇప్పుడు షోలో మాట్లాడుకుందాం.
1: ఇంతకీ మీ పేరు చెప్పలేదు?
2: మాధవ్.

చెప్పండి, జులై మూవీ నుంచి ఈ పాట. గుడ్ గుడ్ గుడ్ పాటలు గోయింగ్ గుడ్. మరి మాటలు, మెట్ గాలా గురించి మాట్లాడతాను, ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. మెట్ గాలా గురించి అసలు బేసిక్ తోటి స్టార్ట్ చేశాము. అయితే మన ఇండియన్ సెలబ్రిటీస్ లో

వచ్చేసి ఇక్కడ ఈసారి ప్రైమ్ లైట్ లో మనకి బాగా సోషల్ మీడియాలో బాగా కనిపించిన వారు వచ్చేసి కరణ్ జోహర్, ఇషా అంబానీ, అనన్య బిర్లా అండ్ మనీష్ మల్హోత్రా వీరందరూ అనమాట. సుధారెడ్డి గారు అండ్ నతాషా పునవాళ్ళ వాళ్ళ అనమాట. సో వీళ్ళందరి గురించి వన్ బై వన్ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనము కరణ్ జోహర్ గారి అటైర్ గురించి మాట్లాడుకుందాం. ఈ విషయంగా మీరు ఏదన్నా చెప్పాలన్నా షేర్ చేయాలన్నా నౌ ఈజ్ ద టైం. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ ఇండియా నుంచి ఇండియన్ మెటీరియల్, ఇండియన్ అటైర్ అంటే అసలు అది ఒక ప్రాణం మనకి. ఎస్పెషల్లీ కొన్ని కొన్ని దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ సెకండ్ స్కిన్ అంటారు. ఎస్, ఈ మే 16th నా ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వచ్చేస్తున్నారు సెకండ్ స్కిన్. Second skin, where every saree feels truly like a second skin. Mee kosame testunnaru ee stunning collection of silks, banarasis, kanchis, tissue sarees, inka enno enno. Ilanti vanni unnappudu occasion kosam wait cheyadam endukandi. Pandagalu avanindi, pellellu avanindi, graduation parties, events edaina sare, add something beautiful to your wardrobe with second skin. Happening on May 16th and 17th from 12 p.m. to 7 p.m. at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, you can visit secondskin.com .usa or Instagram lo secondskin ane perutho unnaru. Inka kavalante call chesandi 9728295201. Iti bar number.

అర్జున్ సురవరం. నిఖిల్ సిద్ధార్థ మరియు లావణ్య త్రిపాఠి ఇందులో నటించారు. ఈ చిత్రం నుంచి నేను మీకు ఈ పాట వినిపించడం జరిగింది. మంచి పాటలను నేనైతే రెడీ చేశాను, కొన్ని లేటెస్ట్ సాంగ్స్ వైపు వెళ్తున్నాను. బట్ బిఫోర్ దాట్ మనం కరణ్ జోహర్ గారి అటైర్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. అండ్ నథింగ్ న్యూ, బట్ డెఫినెట్లీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆయన. మనకి రాజా రవివర్మ గారి పెయింటింగ్స్ చాలా పరిచయం. ఇన్ఫ్యాక్ట్ అందరూ అంటారు, ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు దేవతామూర్తులకి దేవుళ్ళకి కూడా పెయింటింగ్స్ ని ఈ విధంగా ఉండొచ్చు అని మలిచి వాటిని ఇలా ఒక క్రియేషన్ స్టార్ట్ చేసింది కూడా రవివర్మ. వాటికి ఇన్స్పిరేషన్ కూడా రవివర్మ గారి పెయింటింగ్స్, ఆయనే స్వయంగా పెయింట్ చేశారని కూడా అంటారనమాట చాలా వరకు. అసలు ఆయన పెయింటింగ్స్ కి ఉన్న క్రేజ్ ఈ రోజుకి అంతా ఇంత కాదు. ఇలా మరి కరణ్ జోహర్ గారు వాటిని ప్రమోట్ చేస్తూ మెట్ గాలా ఈవెంట్ లో అది వేసుకుని వెళ్తే ఇంకా ఏమనాలి చెప్పండి. నాకు బాగా నచ్చింది, ఆయన ఒక పెద్ద లాంగ్ డ్రేప్ ని వేసుకున్నారు అండ్ బ్లాక్ బేస్ మీద కాస్ట్యూమ్ అంతా డిజైన్ చేసి ఉంది. అయితే ఈయన లిటరల్లీ ఇట్స్ లైక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద థీమ్ అన్నమాట. ఎందుకంటే థీమ్ వచ్చేసి ఈసారి ఆర్ట్ గురించి కదా, ప్రతిసారి ఆర్టే లేండి, బట్ థీమ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి సంవత్సరం వారు ఒకటి పెట్టుకుంటారు, కాస్ట్యూమ్ ఆర్ట్ విత్ ఎ డ్రెస్ కోడ్ ఆఫ్ ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్, అదన్నమాట ఇక్కడ ఈ సంవత్సరం వాళ్ళకి వచ్చిన కాన్సెప్ట్. దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కళ్ళు ఈ విధంగా తయారయ్యారు. ఇది వచ్చేసి రవివర్మ గారి పెయింటింగ్స్. ఆ జాకెట్ మీద మొత్తం బ్యూటిఫుల్ గా ఉన్నవన్నీ దాని మీదకి నింపేసున్నాయన్నమాట. ఇది ట్రాన్సిషన్ ఫ్రమ్ క్లాసికల్ ఇండియన్ ఆర్ట్ టు మోడర్న్ ఇరా వరకు చూపిస్తుంది ఇందులో. అంటే ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళకున్న టెక్నాలజీ పరంగా రవివర్మ గారి ఆర్ట్ ని దీని మీద చూపించడం జరిగింది. సో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరూ చాలా ఇష్టపడ్డారు. ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు, మనం చాలా సార్లు విన్నాము చూసాము రవివర్మ గారి పెయింటింగ్స్ ని. మనం చాలా మంది ఇళ్లలో కూడా పెట్టుకుంటారు అండ్ కొంతమంది శారీస్ మీద, ఎస్పెషలీ వెడ్డింగ్ గౌన్స్ మీద ఇలా వేసుకోవడం అది మనం చూసాం ఇంతకు ముందు. బట్ దీన్ని మెడ్గాల వేదిక మీదకి తీసుకెళ్లింది మాత్రం కరణ్ జోహర్ గారే. నాకు బాగా నచ్చింది, మీ ఒపీనియన్ ఏంటి మాట్లాడుకుందాం. సరే నెక్స్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్, అందరి కళ్ళు ఈవిడ మీదే ఉన్నాయండి. ఈవిడ మీద కన్నా ఈవిడ అటైర్ మీద ఉన్నాయి. ఎన్ని రీల్స్ వచ్చాయంటే నేను చెప్పలేను. ఈషా అంబానీ గారి దీని మీద అసలు నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఓ పాట వినిపిస్తాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్పుట్స్. మీరు ఈషా అంబానీ గారి అటైర్ చూసి ఏం ఫీల్ అయ్యారు, మీకు వచ్చిన రీల్స్ లో ఎలాంటి సరదా రీల్స్ వచ్చాయి, అదనమాట నా ప్రశ్న మీకు.

0: అలాగే ఐ థింక్ మరొక కాలర్ ఐ కుడెంట్ టేక్ దేర్ నేమ్ డూ కాలర్స్.
1: నేను మీ చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: What a day, I'm completely exhausted. Dinner plans enti?
5: Nene em undaledi roj dinner ki. Dinner plans enti?
6: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Griha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
0: అదండి, మనం ఇలా మాట్లాడుకుంటుంటే అలా కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, వల్లి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. వెల్కమ్ టు ఫిల్ మీ ఫ్రైడే. నా షోకి అయితే ఫస్ట్ టైమే చేసినట్టు అనిపిస్తోంది నాకు. చెప్పండి చెప్పండి వల్లి గారు.
10: మీరు అడిగిన ప్రశ్న సమాధానం నువ్వు నాకు నచ్చావు సినిమా. అది వెంకటేష్ ఆగర్తి వాళ్ళు.
0: అవునండి,
10: దానిలో బాబుగా ఉన్న ఫోటో సూర్యకాంతం
0: అన్ని చెప్పేశారా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్.
10: నైస్ నైస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి. అదండి, వల్లి గారికి కూడా మన ప్రోగ్రామ్ నచ్చేసింది. యాక్చువల్లీ ఆవిడ నా షోకి ఫస్ట్ టైమే కాల్ చేశారు అని నేను అనుకుంటున్నాను. ఆవిడ కరెక్ట్ గా సమాధానం చెప్పేశారు. ఇంతకు ముందు శ్రీధర్ గారు చెప్పేశారు, అలాగే నాకు ఇంకొక రెండు కాల్స్ వచ్చాయి. ఐ థింక్ ఐ లాస్ట్, అంటే ఐ మిస్ దోస్ కాల్స్. మరొకసారి ప్రయత్నించండి, తప్పకుండా మీ కాల్ ని నేను తీసుకుంటాను. అయితే నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిపోదామంటారా? మనకి సరైన సమాధానం, కరెక్ట్ ఆన్సర్ ఆన్ రైట్ టైం వచ్చేసింది కాబట్టి లెట్స్ హెడ్ టు ద సెకండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే, హీరో క్యారెక్టర్ పెళ్లి కాక, గర్ల్ ఫ్రెండ్ దొరక్క, సింగిల్ ఫర్ ఎవర్ అన్నట్టుగా ఉన్నాడనమాట కుర్రాడు. అయితే అతనికి సడన్ గా ఒక కంపెనీకి సీఈఓ అయ్యే అవకాశం వచ్చేసింది. అది ఏంటి, అతనికి ఉన్న క్వాలిఫికేషన్ కో, ఎక్స్పీరియన్స్ కో, టాలెంట్ కో కాదండి. సింగిల్ రీజన్, అతని పేరు ఆ కంపెనీ ఓనర్ గారి పేరుతో మ్యాచ్ అవుతున్నందుకు. అదనమాట. సరే, మరి ఇంతలో అతనికి చేయవలసిన కార్యక్రమం ఏంటి అంటే గనక, హడావిడంతా మధ్యలో తన లవర్ తండ్రిని ఇంప్రెస్ చేయడం. దానికోసం ఈ హీరో చేసే వెరైటీ ఫీట్లు, ఆఫీస్ లో మేనేజర్ ని తన డ్రైవర్ గా మార్చుకున్న తీరు, ఇదన్నమాట కామెడీ. ఇవన్నీ కామెడీ అయితే చివరకు కెమికల్ ఫుడ్ అమ్మే విలన్ కి తనదైన స్టైల్లో కౌంటర్లు ఇచ్చి హీరోగా మిగిలాడు హీరో. ఆ హీరో క్యారెక్టర్ పేరే ఈ సినిమా టైటిల్. సో ఈజీ కదా.

అదండి, ఈ సినిమాకి టైటిల్ చాలా ఈజీగా క్యాచ్ చేసేసారు. మరీ సెకండ్ టైం కూడా కాల్ చేసి శ్రీధర్ గారు చెప్పేశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. ఇన్ఫాక్ట్ నన్ను అడుగుతున్నారు ఏంటి మరి ఇంత ఈజీగా ఇచ్చేసావు ఈసారి అంజనా అనేసి. బట్ ఏం చేస్తామండి, కొన్ని కొన్నిసార్లు ఈజీగా అనిపిస్తుంది, బట్ చూస్తుంటే ఇంకా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ కాల్స్, సో ఐ విల్ వెయిట్ ఫర్ లిటిల్ మోర్, అంటే కొంచెం సేపు వేచి చూద్దామని అనుకుంటున్నాను. మీకు సింపుల్ గా క్లూ మరొక్కసారి చెప్పడం ఏంటి అంటే, పెళ్లిళ్ళు కాలేదు, పెళ్లి కాక గర్ల్ ఫ్రెండ్ లేక సింగిల్ ఫర్ ఎవర్ అని తిరుగుతున్న అబ్బాయికి సడన్ గా అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో నాకు తెలీదు, బట్ ఒక కంపెనీకి సీఈఓ అయ్యే అవకాశం వచ్చింది. ఇన్ఫాక్ట్ అదృష్టం వల్ల, క్వాలిఫికేషన్ వల్ల, టాలెంట్ వల్ల కాదండి, సింగిల్ రీజన్ ఆ కంపెనీ ఓనర్ గారి పేరు, ఈ అబ్బాయి పేరు ఒక్కటే అవడంతో ఇక్కడికి చాలండి. మీరు చెప్పేస్తారు ఐఎమ్ ష్యూర్, సో ఐ విల్ వెయిట్ మీరు ఏ సినిమా గురించి నేను మాట్లాడుతున్న విషయం చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు. ఎక్కువ చెప్పాననుకోండి మరీ స్పూన్ ఫీడింగ్ లా ఉంటుంది, అంత ఎందుకు కదా. నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి, సో ఆఫ్టర్ దిస్ సాంగ్ ఎట్లాగో నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. బట్ ఈలోగా ఏం చేస్తాను, మన రేడియో సురభి జాతర గురించి మరొక్కసారి, ఎస్ ఎస్ ఎస్, మరొక్కసారి మనం మాట్లాడేసుకుందాం. ఈసారి జాతర ఇస్ కమింగ్ విత్ డివైన్ రీవ్యాంప్ అండ్ ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్. డివైన్ రీవ్యాంప్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఈవెంట్, శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఇన్ అసోసియేషన్ విత్ మాటా. అండ్ అంతేకాదు, ఈ కళ్యాణంలో భాగంగా మీరు మెగా కోలాటంలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సంవత్సరం కోలాటం కంప్లీట్లీ ఫ్రీ, అయితే మీరు చేయవలసిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ రిజిస్టర్డ్, మీకు ఖచ్చితంగా ఈ పాటికి లింక్ వచ్చి ఉంటుంది. కోలాటంకి సంబంధించి స్టెప్స్ అన్ని కూడా మనం కొరియోగ్రాఫర్ మనకు అందిస్తున్నారు. వీక్లీ మనకి వీడియోస్ వచ్చేస్తున్నాయి, మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఎంజాయ్ అండి అలాంటి వీడియోస్ సరదాగా చేసుకుని మనం ఆ రోజు కలిసి. జస్ట్ ఇమాజిన్ మనం అందరం కోలాటం ఆడితే ఎలా ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు 2 ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాము ఈ ఫన్, లెట్ అస్ డూ వన్స్ అగైన్. ఎస్, నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని నేను ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. సో గుడ్, యాక్చువల్లీ నీ పేరు చెప్పిన తర్వాత సినిమా పేరు చెప్తే బాగుండేదమ్మా. ఎవరు నాకు కాల్ చేసింది? నాకు భీష్మ స్పష్టంగా వినిపించింది, నీ పేరేంటి నాన్న మరొకసారి చెప్పవా? వసిష్ఠ. అబ్బో, ఐఎమ్ ఐ కరెక్ట్? నేను కరెక్ట్ గానే ప్రొనౌన్స్ చేస్తున్నాను పేరుని? వావ్, ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్ డియర్. కరెక్ట్ గా చెప్పేసావు ఆన్సర్ ని. ఎనీ ఫేవరెట్ సాంగ్? ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా నీకు? స్పెషల్ గా వింటిద్దాం ఏదైనా మంచి పాట, తెలుగు అయినా హిందీ అయినా పర్వాలేదు. థ్యాంక్ యూ డియర్, తర్వాత మళ్ళీ కాల్ చేద్దులే. మంచి ఫేవరెట్ సాంగ్ ఉంటే నెక్స్ట్ టైం విల్ టేక్ ఇట్. ఎస్ అండి, మనకి సరైన సమాధానం చెప్పేశారు కాబట్టి థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ పార్టిసిపేటింగ్ టుడే. చాలా బాగా సరదాగా సాగుతోంది ఇందాకడి నుంచి. అసలు ఆ మూవీ ఏమో కానీ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ మీద డిస్కషన్ అయితే చాలా బాగుంది. ఆఫ్ ఎయిర్ మేము భలే నవ్వుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. అలా కాల్ చేస్తూ ఉండాలండి, మీరు కాల్ చేస్తుంటే నేను మాట్లాడేదానికి ఒక డిఫరెంట్ యాంగిల్ వస్తుంది అనమాట. నేను ఏదో ఒకటి అనుకుని మీకు తీసుకొస్తాను, అది మీ రిసీవింగ్ ఎండ్ లో వచ్చేసరికి మీరు ఫన్ గా తీసుకోవచ్చు, సిల్లీగా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది కరెక్టేనా అని మనం అనుకోవచ్చు ఒక్కొక్కసారి, అలా జరుగుతూ ఉంటాయి. ఎస్, దట్స్ హౌ ఇట్ ఈస్. ఫన్ ఫన్ ఫన్ ఫ్రైడే కావాల్సింది, ఎనీ డే కావాల్సింది, మనుషులుగా మనందరికీ కావాల్సింది లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రెండ్షిప్ అండి. అందుకే రేడియో నేస్తో మేమున్నాం. సో మీరు మా ఆర్జేస్ ని గెలిపించడానికి ఆర్జే అవార్డ్స్ లో మీ ఫేవరెట్ ఆర్జేస్ కి ఓట్ చేయడం మర్చిపోకండి. radiosurabhi.com/RSJ పేజ్కి వెళ్తే ఇవన్నీ రెడీగా ఉన్నాయి. అక్కడ మీకు వెండర్ బూత్స్ పెట్టాలన్నా, స్టాల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, అసలు ఫ్యాషన్ షో గురించి, ఇలా రకరకాలు అన్ని ఫ్రంట్ పేజ్ లో మీకు కనిపిస్తే అది క్లిక్ చేసి ఇట్ విల్ లీడ్ యూ టు ఫర్దర్ స్టెప్స్.
మీ ఫేవరెట్ ఆర్జే అఫ్ కోర్స్ అందరికి వేసుకోండి, ఫస్ట్ లో నా పేరు వచ్చేస్తుంది, అది వేసేయండి. లాస్ట్ లో కూడా తిరిగి మరొకసారి స్టార్ ఆర్జే కింద అంజనా అంజనా అంజనా అని వేసేయండి అదనమాట. సరే నేనే వేసేసుకుంటున్నాను మంచి పాట.

మంచి పాటలు నాకైతే నచ్చాయని అనిపించే, నేనైతే వినిపించేశాను. సరే మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్లే లోపల మళ్ళీ నేను ఇంకొక హిందీ పాట లైన్అప్ చేసే లోపల ఒక తెలుగు పాట కూడా వినిపిస్తానండి. బట్ రైట్ నౌ మీకు ఏదన్నా మంచి హిందీ సాంగ్ వినాలని ఉంటే దిస్ ఇస్ ద టైమ్ అని నేను అంటాను. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. మంచి హిందీ సాంగ్ అయితే ఈ 10 నిమిషాల్లో వినిపించడానికి కుదురుతుంది. తెలుగు పాటలు ఎస్, ఆల్రెడీ మార్నింగ్ నుంచి మనం కొన్ని రిక్వెస్ట్లు తీసుకున్నాం, వినిపించేసాం, వీఆర్ ఆల్మోస్ట్ డన్, బట్ సమ్హౌ ఎందుకో ఈసారి అలా అన్నారు. సరే మరి వాట్ సో స్పెషల్ టుడే అంటే, ప్రతిరోజు ఏదో ఒక పండగ లాగానే చేసుకుంటారండి. వరల్డ్ డే, నేషనల్ డే, లోకల్ గా ఇదో స్పెషల్ డే అంటారు. అయితే నో సాక్స్ డే అట ఇవాళ. అంటే ఏంటి, చెప్పులేసుకుని తిరగాల, అది సంగతి. అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మనకు తెలీదు. స్కూళ్లలో పిల్లలకైతే మిస్ మ్యాచ్ సాక్ ఏదేదో చెప్తారు, ఫన్నీ సాక్స్ డే ఇలాంటివన్నీ ఉండేవి చిన్నపిల్లలకి. ఎలిమెంటరీ స్కూల్లో అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఇది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో పిల్లలే సెలబ్రేట్ చేసుకోగలరు. బట్ మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి పాయింట్ ఉందండి ఇవాళ. అది ఏంటి అంటే, నేషనల్ హ్యావ్ ఎ కోక్ డే అంట. కోక్ తాగడం ఇష్టపడే వాళ్ళు ఇదిగో ఇవాళ రీజన్ ఉంది, తప్పకుండా వి షుడ్ ఎంజాయ్ కోక్ అని చెప్పి తాగి హ్యాపీగా ఉండొచ్చు. దట్స్ హౌ యు సెలబ్రేట్ అండ్ యు ఈవెన్ పోస్ట్ ఇట్. అది ఇష్టం లేకపోతే, ఇన్ఫాక్ట్ హెల్త్ రీజన్స్ వల్ల ఎవరన్నా కూడా ఇటువంటి బెవరేజెస్ ని అవాయిడ్ చేయాలనుకుంటే మోర్ దాన్ వెల్కమ్. నేను చెప్పాను కదా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ అంతలా ఉండదు. బట్ ఎవ్రీ టైం నేనేం చెప్తానంటే, తప్పకుండా మంచినీళ్ళని మాత్రం త్రూ అవుట్ ద డే కీప్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్, మంచినీళ్ళు తాగుతూ ఉండండి. మంచినీళ్ళు ఇస్ బెటర్ దాన్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ బెవరేజ్.

అదండి మంచి పాటలైతే నాకు లైన్ అప్ అయ్యి ఉన్నాయి. అయితే ఎక్స్క్లూజివ్ గా నేను హిందీ సాంగ్ ఈ లాస్ట్ సెగ్మెంట్ లో అడిగాను అనమాట, ఏదైనా రిక్వెస్ట్ ఉంటే వినిపిస్తాను అని. ప్రవీణ్ గారు ప్రత్యేకంగా ఈ పాట రిక్వెస్ట్ అడిగారు. కభీనా కభీ చిత్రం నుంచి అనిల్ కపూర్ మరియు పూజా భట్ ఇందులో నటించారు. ఈ చిత్రం నుంచి వారు అడిగిన రిక్వెస్ట్ సాంగ్, హియర్ ఇట్ కమ్స్.

అదండి పాట అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలా పెద్ద పాట. మరి మనం ఏం మాట్లాడుకున్నాం ఇవాళ అంటే మెట్ గాలా ఈవెంట్ కి సంబంధించి చాలా మాట్లాడుకున్నాము. అండ్ ఇందాక నేను అన్నట్టు ఈశా అంబానీ గారి గురించి అందరూ రీల్స్ మీద రీల్స్ చేస్తూ ఉన్నారు, మామ్స్ మామ్స్ మామ్స్ మామ్స్ అని, మా అమ్మ నాకు ఇది ఇచ్చింది అది ఇచ్చింది అంటూ కొన్ని కామెడీ బేస్డ్, కొన్నేమో వాళ్ల క్రియేటివిటీ అలా చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా మన మదర్స్ మనకు చాలా ఇచ్చుంటారు ప్రతి ఒక్కరికి, ఆడపిల్లకే కాదు అబ్బాయికైనా అమ్మాయికైనా మదర్స్ చాలా, మదర్ నుంచి మనం నేర్చుకున్నది ఎంతో ఉంటుంది. మదర్స్ డే ఇస్ కమింగ్ అప్, సో మదర్స్ డే సెగ్మెంట్ సెపరేట్ గా చేసుకుందాము. బట్ ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను బిఫోర్ వి ఎండ్ టుడే షో. మామ్స్ మామ్స్ మామ్స్ అని మాట్లాడుకున్నాం కాబట్టి మామ్ ఇచ్చినవి ఎన్నో ఉంటాయి, వై డోంట్ వీ డూ దట్ యాజ్ అ రీల్ దిస్ టైమ్. ఎస్పెషలీ నాకు మా మదర్ గురించి చెప్పాలన్నా ఇమీడియట్ గా ఏదన్నా ఒక వన్ లైన్ ఇమీడియట్ గా చెప్పాలి అంటే ఎంత చాలా ఉంటుంది, అన్నింటి నుంచి తక్కువ చెప్పడం అనేది చాలా కష్టం. చెప్పాలి అంటే వాట్ మై మామ్ గేవ్ మీ ఇస్ కరేజ్, ధైర్యం. ఎంత ధైర్యం అంటే ఒక్కళ్ళు ట్రావెల్ చేయడం అనేది, ఒకప్పటి సంగతి నేను మాట్లాడేది ఒక 20 ఇయర్స్ బ్యాక్, ఒక అమ్మాయి ఒకళ్ళు ట్రావెల్ చేయాలి అంటే కూడా భయపడాలి, జాగ్రత్తగా ఉండాలి, ఏంటేంటో ఉండే రోజుల్లో. ఇన్ఫాక్ట్ మై మామ్ షీ ట్రావెల్డ్ వెన్ షీ వాజ్ 19. తను అంత యంగ్ ఏజ్ లో ఊరు నుంచి హైదరాబాద్ కి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకున్న నేపథ్యంలో దట్స్ వాట్ షీ ఎంకరేజ్ మీ ఆల్సో టు డూ. నేను ఎన్నో సార్లు ఎన్నో చోట్లకి ఒంటరిగా వెళ్లడం అనేది నేర్చుకున్నాను అంటే బికాస్ ఆఫ్ హర్ ఎంకరేజ్మెంట్. ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వడం, ఎవరో రావడం, ఎవరో తోడుండటం ఇలాంటివన్నీ తను షీ వాంటెడ్ టు బ్రేక్ దట్. ఎస్పెషలీ ఐ బీన్ అంటే నేను ఓన్లీ చైల్డ్ టు పేరెంట్స్ కాబట్టి నాకు ఆప్షన్ కూడా లేదు, ఐ కెనాట్ ఈవెన్ వెయిట్ ఫర్ సంబడీ టు అకంపెనీ మీ. అన్నిటికీ ఒంటరిగా వెళ్లటం, ఒంటరిగా ఉండటం, ఒంటరిగా చూసుకోవడం అనేది నాకు బాగా అలవాటైనది ఆవిడ ప్రోత్సాహం వల్ల అని అంటాను. సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు మేక్ ఎ రీల్ దట్స్ వాట్ ఐ వుడ్ డూ. సో మీరు కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ తో ఈ మదర్స్ డే కి ఇటువంటి రీల్ చేస్తే, ఎస్ అంజనా సెడ్ దాట్ అండ్ వీ లైక్ దిట్ అని మీరు నాకు ఒక థమ్స్ అప్ ఇస్తే కనుక డెఫినెట్ గా రీల్లో రేడియో సురభిని కూడా ట్యాగ్ చేయండి. సీ ఆల్ ఆన్ సండే 4 to 7 PM సూపర్ సండే ప్రోగ్రామ్ లో. అంతవరకు బై బై, టాటా, ఎంజాయ్ యువర్ వీకెండ్. వచ్చేసిందో వీకెండ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ దాని బిస్మిల్లాహ్ చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service
4: catering. Even groceries no teeskostava?
5: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
4: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
6: Daily needs, festival shopping, unexpected guests, handle it swadeshi way.
4: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mount, South Lake and many more.
7: Om Lakshmi Devi Aya Namaha. Om Wealth Goddess Aya Namaha.
8: Oh Nari, yemi nee korika?
9: Amma, Lakshmi Devi, holidays kada, intiki friends andaru ostunnaru. Home improvement projects ki naaku dabbulu kavali.
10: Intena, nee bhakti ki mechan. Neeku adbhutamaina varam istunnaru. Urgent ga Meru Lending ki call chey. Vaalla kotta Helo project nunchi neeku dabbule dabbulu. Call Meru Lending at 972-312-8959 or visit merulending.com. They will initiate Helo process home equity line of credit and deposit funds in your account in just about 3 weeks. Call Meru Lending for home equity loans or cash out refinance. Some restrictions apply. NMLS ID number 119071.
11: Tick tick. Radio Surabhi time check. Studio lo time 1 p.m.

హలో హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ డాలస్, ఎలా ఉన్నారు అందరూ? హౌ ఈస్ ఎవ్రీబడీ డూయింగ్ దిస్ ఫైన్ ఆఫ్టర్నూన్? ఏం చేస్తున్నారు? డిడ్ యూ గైస్ హ్యావ్ లంచ్? ఆల్రెడీ గోయింగ్ టు హ్యావ్ లంచ్ ఆర్ జస్ట్ లైక్ ఇంకో కొంచెం సేపు ఆగి లంచ్ చేద్దామనే ఐడియాలో ఉన్నారా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్, 9726361966. ఐ హ్యావ్ అ లాట్ టు షేర్. నేనైతే చాలా చాలా చాలా న్యూస్ వచ్చేసా మీ అందరి దగ్గరకి. అండ్ యాజ్ యూ నో, మనకి మండేనే మెట్ గాల అయింది కాబట్టి ఆబ్వియస్లీ యువర్స్ ట్రూలీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ గాసిప్ టు గివ్ యూ గైస్. ఐ విల్ గివ్ యూ దట్ గాసిప్, బట్ బిఫోర్ ఐ గివ్ యూ ద గాసిప్ నేనైతే అందరికీ హాయ్ చెప్పేస్తున్నా. నేను మీ శ్రీ విద్య, మీ వ్యాఖ్యాతని ఈ రోజు 1 గంట నుంచి 4 గంటల వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, అండ్ అమెరికాలో తెలుగుని ఇస్తాం. సో మంచి పాటలు వినేసి వచ్చేద్దాము, అండ్ లెట్స్ ఎంజాయ్ దిస్ ఆఫ్టర్నూన్ వైల్ ఐ విల్ గివ్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మన మెట్ గాలా 2026. చాలా నీటి ఉందండి, సో స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్, అండ్ హియర్స్ ద సాంగ్ ఫ్రమ్ మై ప్లేలిస్ట్ టు యోర్స్.

beautiful songs and a beautiful, beautiful voice, Maniki. And you are in conversation with me, Sri Vidya, on Millennial Muchatlu. And this afternoon, I am bringing you the Met Gala. And Dankante Mundra, I will tell you this, that the amount of red carpets, Maniki, the amount of events that happen, and events origin, or you know, the start, అవన్నీ చూస్తే మాత్రం ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్ దేర్ స్టార్ట్ హౌ దే స్టార్టెడ్ హౌ దే ఆర్ రైట్ నౌ అని అండ్ మీరు అది ఒక క్రిటికల్ లెన్స్ లో అనలైజ్ చేశారనుకోండి అబౌట్ వై దిస్ షిఫ్ట్ హ్యాపెండ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఎవ్రీథింగ్ లైక్ ఐ ఆల్వేస్ సే ఇన్ ఆల్ మై షోస్ రైట్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు మార్కెటింగ్ అండ్ పిఆర్ అండ్ హౌ యూ పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ అండ్ అది కైండ్ ఆఫ్ యునో వీ కైండ్ ఆఫ్ థింగ్ దట్ అవును అయితే ఏంటి మనం పట్టించుకోం కదా బిగ్ డీల్ మెట్కాలా అయింది నాకెందుకు హౌ డస్ దిస్ ఎఫెక్ట్ మీ అని బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ అండ్ ఇట్ డస్ ఎఫెక్ట్ యూ సో నాట్ బికాస్ జస్ట్ బికాస్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ సమ్ thing doesn't mean that it is not a significant event and every event prati the global stage mein aaye prati event will have an impact on our lives on some way or the other nen malli I will take the this Devil Wears Prada reference dantlo avadu antundi kada ee oka scene lo Miranda Priestly the boss in that movie says that ee roju the sweater or the dress that you're wearing is not something that was born yesterday or you know the last year it was born ages ago and adi toned down ay watered down ay nidagada kocha sarki ippudu ayindi an so what starts today as a seed will definitely grow into a big plant in the future and ee Met Gala aye vidhanalu lekapothe over the years if you see how Met Gala developed and how Met Gala you know grew into the size what it is today meeku adhe ardham avutund anamata so that is my introduction to Met Gala obviously we have a lot of things to talk about but okate sari anni cheppi nenaithe mimmalni bore cheddam anukortledu I will talk to you while I'm playing my favorite songs in the meantime meeku emaina songs unnai that you want to listen or you want to dedicate to somebody and definitely 972-636-1966 you're listening to me on millennial muchatlu nenu mi vyakhyata Sri Vidya ee roju mi nesthani 1 gante nunchi 4 gante varaku

ఇఫ్ నాస్టాల్జియా హ్యాడ్ అ సాంగ్ దిస్ వుడ్ బి వన్ ఆఫ్ ద సాంగ్స్ అనమాట. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే, ఇది, దాని తర్వాత కీరవాణి రాగంలో ఇవన్నీ డెఫినెట్లీ ఇఫ్ నాస్టాల్జియా హ్యాడ్ అ సాంగ్ దట్ వుడ్ బి మై సాంగ్స్. సో అలానే అలానే నేను మీకు సాంగ్స్ ప్లే చేస్తున్నా ఫ్రమ్ మై ప్లే లిస్ట్. సో మీకు కూడా ఇన్ యోర్ ప్లే లిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సాంగ్స్ 972-636-1966. అండ్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటి అంటే, టుడే బర్త్డేస్, యానివర్సరీస్, ఆల్ ఎనీ స్పెషల్ ఒకేజన్ సెలబ్రేట్ చేసుకుంటాం వాళ్ళందరికీ many many many happy returns of the day. And before we talk about Met Gala, what happened and what I'm talking about and all of that, nenaithe mee andarki telisinde, I know all of you have your calendars marked and andaru already aa day block chesi pettukunnaru ani telusu. But again, I will tell you that Radio Surabhi Jatra is happening on June 7th at Frisco Flyers Anamata. And ee sari we are giving Jatra a divine revamp and infinite excitement. Why? Because Sri Sitaramula Kalyanam jaragabothondi at Radio Surabhi Jatra. And this Sitaramula Kalyanam is in association with Mata. And ade kaadu, just Sitaramula Kalyaname kaadu, dan tarvata you have Mega Kolatam. And this time it's absolutely free. The registration is absolutely free. So meeru ganaka if you want to participate, because the training the classes have already started, so meeru if you are still if you still want to participate, and yes naku dance steps nechukovalanundi, whatever your interest is, definitely join ipondi for Mega Kolatam 2026 at Radio Surabhi Jatara. Apart from that, we also have as usual delicious food booths, exciting vendor stalls, and RJ awards, where you can vote for your favorite RJs and receive the awards. సో మీరు ఇంకా ఓటింగ్ చేయలేదు అంటే మీ ఫేవరెట్ ఆర్జేస్ కి డెఫినెట్లీ radiosurabhi.com/RSJ అని వెబ్సైట్ కి వెళ్ళేసి వోట్ చేసేయండి. డోంట్ డిలే ఎనీ ఫర్దర్. అండ్ యూ ఆల్సో హావ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, విచ్ ఇస్ అ న్యూ కేటగిరీ దట్ వీ ఇంట్రడ్యూస్ దిస్ ఇయర్. అండ్ కమ్యూనిటీ రికగ్నిషన్ ఏంటి అంటే, మీ కమ్యూనిటీలో ఆర్ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా గుడ్ సమారిటన్స్ ఉంటే, దట్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ అండ్ యూ నో యూ సా దెమ్ డూ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ, డెఫినెట్లీ వాళ్ళని నామినేట్ చేయండి. అండ్ వీ విల్ గివ్ దెమ్ ది రికగ్నిషన్ on Radio Surabhi stage. And obviously award okkalake vastundi, just because you nominate people they will not win. We will definitely vet them and they will win. So meeru meeku telisina vallu evaranna, if they did good and you feel like yes they deserve the award, please please nominate them. And a lot of other things also coming your way. And meer ye type of information kosam aina radiosurabhi.com/rsj. and if you have you know, if you want to sponsor and if you have more questions, the number you're supposed to call is 516-851-6919, 516-851-6919. Leda meer maaku email cheyachu admin@radiosurabhi.com ki, admin@radiosurabhi.com. And I know you guys must be busy. ఆ పని ఈ పని చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ విన్నారని అంటే విన్నట్టయితే మీరు, అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ టు నోట్ ఇట్ డౌన్, డెఫినెట్లీ స్టూడియో కాల్ చేసేయండి. నేను కాకపోయినా ఎనీ అదర్ ఆర్జే విల్ గివ్ యూ ద నెసరీ ఇన్ఫర్మేషన్. అండ్ హియర్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దీని తర్వాత మనం వీ విల్ గో ఇన్ టు ది యాడ్ బ్రేక్. బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ స్విచ్ యువర్ ఛానల్.

0: టేస్ట్ లో ఓజీ, క్వాలిటీ లో ఓజీ, క్వాంటిటీ లో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ సర్వింగ్ క్యాజల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 క్యారెట్ ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 ఇయర్స్ ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిల్లెనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం వచ్చేసి 1:39 PM అండ్ ఒక బ్యూటిఫుల్ పాట వినేసి వీఆర్ బ్యాక్ టు డిస్కసింగ్ అబౌట్ మెట్ గాలా 2026 అండ్ ద క్రిటిసిజమ్స్ అరౌండ్ మెట్ గాలా. నేను ఐఎమ్ నాట్ హియర్ టు డీకోడ్ ఎనీ లుక్ బికాస్ అంత ఫ్యాషన్ ఎక్స్పర్ట్ అయితే కాదు నేను. అండ్ వాళ్ళు వేసుకున్న దానికి కూడా నాకు అప్పుడప్పుడు ఎందుకు వేసుకున్నారు ఏంటి అన్న దాని మీద కూడా నాకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. బట్ అగైన్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఫ్యాషన్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ సో నేను దాని మీద కామెంట్ చేయడానికి అయితే రాలేదు. బట్ ఆఫ్ కోర్స్ వాట్ ఐఎమ్ హియర్ టు కామెంట్ ఆన్ ఇస్ ద సోషల్ ఇంపాక్ట్ దట్ మెట్ గాలా హ్యాస్ క్రియేటెడ్ ఎస్ మీరు గనక ఇఫ్ యువ్ బిన్ ఫాలోయింగ్ మిలేనియల్ ముచ్చట్లు ఎవ్రీ ఫ్రైడే వీ డిడ్ డిస్కస్ అబౌట్ సమ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెట్ గాలా విచ్ ఇస్ అండ్ వింటోర్ గురించి డిస్కస్ చేసాము. అండ్ వీ ఆల్సో సెట్ దట్ ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ బ్యాక్ నేను లారెన్స్ సాంచెస్ బీజోస్ విచ్ హూ ఇస్ జెఫ్ బీజోస్ వైఫ్ తన ఇన్వాల్వ్మెంట్ ఫర్ ద మెట్ గాలా గురించి కూడా మాట్లాడుకున్నాము. హౌ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ you know raked up some things in the fashion industry ani. Yes, we are back at it right now because January lo a turmoil aithe start ayindo. It came a full circle with Met Gala. Yes, all the fashion insiders were speculating kadu andaru almost confirm gaane chepparu that Amazon will be funding the Met Gala 2026 ani, and rightfully so vallu ade chesaru. And ee sari the Met Gala has been funded by Amazon, and it just doesn't come with the fact that okay, Amazon funded Met Gala, కాబట్టి how is that big news అని. Of course it is big news. Of course lot of people had high stakes in it and lot of people played their part also. Discuss చేద్దాం దాని గురించి. And most importantly, what is Met Gala? Why did it start? అసలు ఎక్కడ మొదలైంది దీని బీజం ఎక్కడ పడింది ఎందుకు పడింది? We will discuss about all of that, but while listening to songs, stay tuned, don't go anywhere. We are decoding Met Gala 2026.

beautiful songs and beautiful afternoon with me, your favorite host, Sri Vidya. And I have interesting, other interesting songs also queued on Kondi. Vindam, Vindam, Meliga, Vindamu. But we are in conversation about the Met Gala. So Met Gala ni nanna kada, adi water down ay, water down ay, water down ay. Mana degariki eppadikostundo, maniki ela chertundo. Lot of, it took years of marination anamata. Eppudu some 1800s లో ఎప్పుడో స్టార్ట్ అయింది మెట్ గాలా యాజ్ ఐ 1800s కాదు సారీ 1948 లో స్టార్ట్ అయింది మెట్ గాలా యాజ్ యునో ఇట్స్ అ స్మాల్ డిన్నర్ ఫర్ ఆల్ ద రిచ్ పీపుల్ ఆఫ్ న్యూయార్క్ అనమాట. ఎందుకు అంటే దే వాంటెడ్ టు పిచ్ న్యూయార్క్ యాజ్ అ కాంపిటీషన్ టు ప్యారిస్ ఫర్ ఫ్యాషన్. సో వాళ్ళు అక్కడ దట్స్ వెన్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇన్ న్యూయార్క్ వాస్ కమింగ్ అప్, యునో దిస్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఫ్యాషన్. అప్పుడే మనకి ఆల్ దీస్ మ్యాగజీన్స్ లైక్ వోగ్, లేకపోతే హార్పర్స్ Bazaar, all of these things started coming up, right? So fashion was evolving in New York at that time, and they obviously competition Paris ki damu, let's also become a, you know, fashion capital of the world, and in New York also decided that. That's when they thought, okay, let's because they were rich people in New York, because they had money, they said, okay, let's raise, do fundraising, right? Mane me TV lo chustam kada all these fancy fundraisers of rich people, sometimes you don't understand what is the point of this ani. చాలా యూ కైండ్ ఆఫ్ బ్రేక్ యువర్ హెడ్ అండ్ థింక్ అసలు ఏంటి దీనికి అర్థమేంటి అని నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ది అదర్ డే ఐ వాజ్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ అండ్ ది సెడ్ వై డూ పీపుల్ స్పెండ్ సో మచ్ ఆన్ కార్స్, నాకు అర్థం కాదు ఇఫ్ ఇట్స్ నాట్ సో అంత యూటిలిటీ లేకపోతే దాని నుంచి అని. ది సెడ్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్, రిచ్ పీపుల్ కి అంత డబ్బులు అన్న ఇది ఉండదు కదా, సో దే డోంట్ ఫీల్ ద పించ్ ఇఫ్ దే స్పెండ్ 150K ఆన్ అ కార్ ఆర్ 200K ఆన్ అ కార్, ఇట్స్ బేర్ మినిమమ్ ఫర్ దెమ్. సో దే డోంట్ ఫీల్ దట్ పించ్ కాబట్టి వాళ్ళు ఖర్చు పెడతారు అని. Met Gala is also something like that. The dinner started off like that only back in 1948. The first ticket was $50. And today in 2026, the ticket is $100K. Can you believe it? $100,000 ki meeku oka ticket ostundi. And $350K ki meeku oka table ostundi. So that's how the price has increased, and now it's a global platform. It was earlier, it was just for New York, right? Now it's a global platform. We had so many Indians go to the Met Gala, right? Isha Ambani, Karan Johar, Manish Malhotra, Ananya Birla, Bhavita Mandava. Enta mandi vellaru. So it is a global platform and people are discussing the looks. So that small dinner, that fundraiser snowballed into something so big that right now Amazon owner evaraithe Jeff Bezos unnaro, he is the one that is funding the Met Gala. And what does this funding mean to us? Well, it means a lot of things, which means people started also calling it a tech gala anamata. Asli Met Gala, which started as a fundraiser, asli inta dantloki snowball ela ayindi is our second question. We will talk about that second question, but before that, what I would like to tell you is Prosper lo unde vallaki and other not Texans also, all of us, we have big news, which is Hareli is opening in Prosper. Yes, vallu fourth store open chestunnaru Prosper lo, and the soft launch is happening on May 15th. Hareli is opening on May 15th in Prosper. So meeru, if you are in Hareli and you don't have an accessible Indian store near you, obviously you know that you are ready for fresh vegetables, authentic flavors, quality groceries and exciting launch offers. May 15th na, head to Hareli and claim your offers and buy everything, all your favorite, vegetables, like pote mi flavors, eh unna gaani, mi chaat masalas and all of that. May 15th nunchi, Hareli is in Prosper. So, do go to Hareli on May 15th. And yekkada ani, obviously, meer adugutaru, inta cheppin tarvata, you'll ask me, and which is 5530 West University Drive, Prosper, Texas. 5530 West University Drive, Prosper. And like I always say, if you're doing anything and are busy and cannot take a note of this message, make studio call JSND 972-636-1966 and I will give you the necessary information.

ఈ పాట లిరిక్స్ వింటే నాకు ఎంత చక్కగా ఉన్నవేకి మిర్రరింగ్ అనిపిస్తుంది, బికాస్ ఇట్ ఈస్ కంపారిజన్ కదా, ఎలా ఇంత బాగుంది అని. సో సమ్ హౌ ఇట్ టుక్ మీ బ్యాక్ టు దట్ సాంగ్. బట్ ఆల్సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఇన్ దట్ ఆన్ దట్ సాంగ్, బట్ ఐ విల్ రిజర్వ్ ఇట్ ఫర్ అ సెపరేట్ డే. పిక్చరైజేషన్ మీద, పాట మీద కాదు. అండ్ ఎస్, యు ఆర్ లిసనింగ్ టు మిల్లెనియల్ ముచ్చట్లు ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అండ్ అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ వీ ఆర్ డిస్కసింగ్ ద మెట్ గాలా. నార్మల్ ఫండ్ రేజింగ్ డిన్నర్ దట్ వాస్ సపోజ్ టు బి $50 టికెట్ అయిన డిన్నర్ ఫర్ ద రిచ్ ఇన్ ద న్యూయార్క్, ఇన్ న్యూయార్క్ ఇన్ ద అప్పర్ ఈస్ట్ సైడ్ ఆఫ్ న్యూయార్క్, అది ఎలా ఇంత గ్లోబల్ ఈవెంట్ అయింది అంటే, ఎస్ వీ కమ్ బ్యాక్ టు దిస్ అమేజింగ్ అమేజింగ్ లేడీ. ఆవిడ ఇప్పుడు అమేజింగ్ అనాలా లేకపోతే ష్రూడ్ అనాలా లేకపోతే చాలా కన్నింగ్ అనాలా ఏమనాలి అన్నది ఐ డోంట్ నో, బట్ అనా వింటోర్. Anna Wintour is the one that gave the Met Gala a space in on the global platform. Endukante she said, what is this manam fashion ki fundraising chestunnappudu, why is this event not a whole event in itself, and why is this being held in closed rooms or different different venues ani. Avade she brought it to the Met Museum anamata, she brought it to the Met Museum. And appude 1990s low when she took over Vogue, like we discussed, paparazzi was on rise and lot of things were happening in the fashion world, and celebrities were becoming famous for their clothes, dresses and everything. So she decided that it is her moment and she is going to grab this to make something out of a Met Gala. And appudu kuda Met Gala was in Hollywood only. The global presence increased slowly after 2005 2006, that people started noticing and they decided, yes, I think we need to look at Met Gala. Yes, manam maatladukundam about how Anna Wintour brought it up and what does this year's Met Gala mean. Don't worry about that, we are going to talk about that. Stay tuned, ekkadiki vellakandi, don't switch your channels. I will see you at the end of this break.

0: रेडियो सुरभि टाइम चेक स्टूडियो लो टाइम 2 PM
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
0: ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యువర్ డే begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti, mental peace, masala dosa.
0: శ్రీ కృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
3: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskrutiki andamaina touch ni istu, classy comfort maniki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony, 75056.
4: Anni pettukunnandra, idigo mee nanna sugar gurinche tension. Malli perigithe ee డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.

బ్యాక్ టు బ్యాక్ మహేష్ బాబు పాటలు విన్నాము అండ్ ఐ ఫీల్ దట్ బిట్వీన్ ప్రీతి జింటా అండ్ సోనాలి బింద్రే ఐ విల్ వోట్ ఫర్ మహేష్ బాబు స్పేరింగ్ విత్ సోనాలి బింద్రే ఎందుకంటే చాలా క్యూట్ గా ఉంటారు వాళ్ళు మురారి సినిమాలో దే ఆర్ సో క్యూట్ నేను ఎప్పుడూ అనుకునే దాన్ని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని బట్ యస్ ఫేట్ హాస్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ వాట్ ఎవర్ విచ్ ఎవర్ వే ఇట్ వర్క్డ్ అవుట్ బట్ ఈ గోదావరి గట్టు పైన పాట యు నో వెన్ యూ సీ ఐ కాంట్ వెయిట్ ఫర్ గౌతమ్ టు డెబ్యూ ఎందుకంటే గౌతమ్ సమ్హౌ లుక్స్ లైక్ అ స్పిట్టింగ్ ఇమేజ్ అనమాట నాకు ఆఫ్ మహేష్ బాబు అండ్ అందుకని ఐ ఫీల్ లైక్ గౌతమ్ డెబ్యూ చేసినప్పుడు ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ నార్మల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ డెబ్యూ ఫర్ హిమ్ నాకు దాట్ ఐ ఫీల్ లైక్ కంపేరింగ్ ఇట్ విత్ దుల్కర్ సల్మాన్ when dulquer salman first debut chesinappudu when I saw his first movie I think it was ustad hotel was my first movie of dulquer salman back in 2013 lo chusan anamata was a hostel lo kuchoni chustunappudu I kind of felt that oh my god asal enta baunnadu how come in a debut ki why was there no noise at all and he's mammootty's son I can't believe he doesn't look like mammootty at all and తర్వాత వాట్ ఎ సెన్సేషన్ దుల్కర్ బికేమ్ ఫర్ హిస్ యాక్టింగ్ ఫర్ హిస్ స్టైల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ రియలీ వెల్ అండ్ ఆ తర్వాత అంత బిల్డ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంది గౌతమ్ కి అని నాకు అనిపిస్తుంది బట్ ఆల్ థ్యాంక్స్ టు మహేష్ బాబుజీ ఎస్ నాట్ అండర్ ప్లేయింగ్ నమ్రత శిరోద్కర్ ఇక్కడ బట్ డెఫినెట్లీ మహేష్ బాబు లుక్స్ సో క్యూట్ ఇన్ ఈ సినిమా కాబట్టి మనకి అంత రాజకుమారుడులో అండ్ వి ఆల్ లవ్ హిజ్ లుక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ థింక్ మహేష్ Gautam looks like that. This is my analysis. This is my thinking. But coming back to Met Gala, and don't be surprised, man. Gautam Babu also goes there, Ani, because why not, right? So yes, Met Gala. It started off with New York elites. Rich people were completely different from Hollywood people, and the same way how for us business people never married movie actresses or movie stars. Completely two different idi unnappudu. I think 1950s, 60s lo Diane Vreeland and she did that marriage of Hollywood and New York elites. She said adenti fashion should be combined with both of them. Let's combine that and oka event chesindi. Danni global scale lo teeskellindi Anna Wintour and ee madhya meeraithe definitely Anna Wintour నేమ్ అన్ని చోట్ల వింటూ ఉంటారు ఐ విల్ టెల్ యూ వై ఆల్సో అండ్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ 1990s నుంచి ఇప్పటిదాకా ద మెట్ గాలా వాజ్ డెఫినెట్లీ ద ఫ్యాషన్ హై సొసైటీ ద హై సొసైటీ ఆఫ్ న్యూయార్క్ రిచ్ పీపుల్ బిలియనర్స్ అండ్ మనకి 2000s మనకి ఆబ్వియస్లీ టెక్ జాయింట్స్ ఆల్సో స్టార్టెడ్ బికమింగ్ బిలియనర్స్ అండ్ దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ మనీ రైట్ సో ఆబ్వియస్లీ వై విల్ దే స్టే అవే ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఇన్ మెట్ గాలా why will they meere nak cheppandi anta double unnapudu why shouldn't I conquer the fashion industry ani evaru anukoru we obviously the money undede for dominance kada so everybody thought the same thing and that's how the techies also the tech billionaires also started investing in Met Gala since this year and this year was one of the significant years for the same reason what started off with just the elites adi dan tarvata new york fashion scene ochindi danta the hollywood ochindi తర్వాత డోంట్ బి సర్ప్రైజ్ బికాస్ టెక్ జాయింట్స్ ఆల్సో హ్యావ్ జాయిన్డ్ దిస్ ఇయర్ సో దిస్ దట్ ఈస్ వై దిస్ ఇస్ అ వెరీ డిఫైనింగ్ ఇయర్ ఫర్ మెట్ గాలా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇన్ అ గుడ్ సెన్స్ ఆర్ అ బ్యాడ్ సెన్స్ అని బట్ జనరలీ ఎవ్రీ ఇయర్ కొన్ని ఎవ్రీ టైమ్ మీకు యునో డెకేడ్స్ కి సమ్ డిఫైనింగ్ మూమెంట్స్ ఉంటాయి సో అమెజాన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ is one of this defining moment but what does it mean amazon in fashion industry lo invest chesindi ante we will talk about it stay tuned don't go anywhere after this song

మిలెనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ యూ ఆర్ టాకింగ్ టు మీ అండ్ ఐ ఎమ్ స్పీకింగ్ టు యూ అబౌట్ ద మెట్ గాలా 2026. అండ్ ఫస్ట్ టైం టెక్ జాయింట్స్ వచ్చారు కాబట్టి మెట్ గాలా కి. ఇట్ హాస్ బికమ్ వెరీ ఫేమస్. అండ్ టెక్ జాయింట్స్ అంటే జస్ట్ బికాస్ అమెజాన్ ఫండ్ చేసింది అక్కడ జెఫ్ బీజోస్ అండ్ లారెన్ సాంచెస్ బీజోస్. రిమెంబర్ దిస్ నేమ్. షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ జెఫ్ బీజోస్. సో ఆయన ఒక్కళ్ళే వచ్చారంటే లేదు. వీ హ్యాడ్ ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్, దాని తర్వాత ఓపెన్ ఏఐ, స్నాప్ చాట్, వీళ్ళందరూ వచ్చారు. దే వర్ రోబోట్స్ అట్ ద ఈవెంట్. సో దిస్ ఈస్ వెరీ అన్లైక్ ఆఫ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ అనమాట. జనరలీ బికాస్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ chic, fashionable, and tech doesn't mingle with fashion industry kada. Meeru if you separate industries, meeru even high school tropes chusaru ankonni American movies lo, these fashionistas look down upon these you know, geeks, chadukune vallu, you know, all these people who do things with computers in school, they look down on these people. Dantrathi they care more about these sports people schools lo, basketball players and all of that. Similarly, that's exactly how American elite society is divided, if you look at it that way, because fashion doesn't generally mingle with tech, and this time fashion mingled with tech. Fashion mingling with tech is not the big deal. Fashion mingling with tech, which fashion looks down upon, is the big deal, because Anna Wintour never really let people into the Met game anmata. Whenever, because every time a person is invited to the Met Gala is because Anna Wintour okayed it. And Tana okayni, it's called as the AWOK, Anna Wintour okay. If she okays it, the person will make it to the Met Gala. But just because she invited me to Met Gala ko charante, you can't just wear anything. She has to approve what clothing you wear. That's the level of exercise and control she exercises over Met Gala. So alantidi, how did she approve Lauren Sanchez Bezos, who's not even a fashion icon? She was a reporter, then she's the wife of the billionaire. Well, there is your answer, because she's the wife of the billionaire, right? And here, obviously, Lauren Sanchez Bezos did a lot for the Met Museum of Art kada, for this Museum of Art. She funded money. They funded Amazon, Bezos and Sanchez Bezos, both of them funded $10 million to the Museum of the Met Museum, basically, because obviously she wanted to be in the fashion scene. So her husband said, of course, money kosam manam state lo CM lu avutunte janalu for their girlfriends, she's his wife, so he bought the whole Met for her, right? So the same applies akkada maniki Tamil Nadu lo jarugutondi, ikkada maniki US, ikkada New York lo jarugutondi. Just the scale is different ante. That's the thing why Jeff Bezos and Lauren Sanchez have been at Met, but there's also a deeper meaning to that. We will discuss that just after this song.

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు అండ్ ప్రస్తుతం స్టూడియోలో టైం వచ్చేసి 2:38 PM అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ గ్లోబల్ డామినెన్స్ అండ్ మెట్ గాలా. నేను ఇందాక అన్నాను కదా దట్ జెఫ్ బీజోస్ హ్యాడ్ టు రిపేర్ హిజ్ ఇమేజ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని. అండ్ మెట్ గాలా వాజ్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ దట్ హీ కుడ్ డూ దట్ బికాస్ డిజిటల్ వైజ్ ఆయన పోస్ట్ వాషింగ్టన్ పోస్ట్ కొనేశారు కాబట్టి జనరలీ వాషింగ్టన్ పోస్ట్ లో ఆయన గురించి క్రిటిసిజం చాలా తక్కువగా వస్తుంది. ఇన్ కేస్ హీ యునో స్టార్ట్స్ డూయింగ్ సంథింగ్ ఆర్ యునో దట్ పీపుల్ డోంట్ అప్రూవ్ ఆఫ్ ఆర్ మేబీ సంథింగ్ దట్ ఈస్ అనెథికల్ రైట్. అండ్ ది అదర్ థింగ్ దట్ హీ మే బై ఇస్ వోగ్. మనందరికీ తెలిసిందే దట్ ఇట్ ఈస్ ద ఫ్యాషన్ యునో బైబిల్ ఫర్ పీపుల్ హూ ఫాలో ఫ్యాషన్ రిగరస్లీ. వోగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాషన్ బైబిల్స్ అండ్ దాంట్లో వచ్చే ట్రెండ్స్ అవన్నీ దే ఆర్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బీ ద things that are going to happen, right? So if he takes on the fashion of the Hollywood this thing also, where he could buy celebrities, we could buy the fashion idea and all of that, the ideas of fashion, he could control all of that, obviously that's a win for him, kada. So then why not conquer the fashion world also? And this is the first time that any tech billionaire will be stepping into fashion also. Fashion edaithe high street rich people or you know old money rich vallandarki reserve ayundo, now it is becoming accessible to the public. Is it a good thing? Is it a bad thing? I am not here to discuss all that and give you a moral lesson ikkada, definitely not. But what I do know is that that is why it has created so much noise anmata, Jeff Bezos investing in the fashion world, because old money ni suddenly new money koneste, imagine somebody buying out the royal family, how would you know, how would it look? Or you know, if there's a king or queen of a certain place and you're just buying out all their culture and saying now it's going to be traditional fashion and all of that, and manaku koncham jarring ga untundi chuse vallaki kada. So that's also the reason. And the second reason is the criticism. And ee Met Gala ayyetappudu there were a lot of protests going on around New York actually against Jeff Bezos and against Bezos taking over Met Gala. Why? Because of his unethical work practices. A lot of Amazon workers andaru vilandaru complain chesaru that vaalla working conditions sarigga levu, they had to pee in bottles and you know warehouses sarigga levu and all of that ani. So people are like no dan gurinchi action theeskotledu, but he's investing in he is investing $10 million, you're accepting his $10 million and you're glorifying him. Asala adella chestaru meeru when there is so much unrest in the world because of Amazon's unethical practices, then why are you glorifying him? That is one argument. And there is also the other argument that people have. Nenad, obviously I will tell you after this song. Stay tuned, there's more coming on Met Gala 2026. You're listening to me on Millennial Muchetlu.

అన్నమాట చెప్పని పాట చూసారంటే మీరు ర్యాండమ్ గ్యాస్ స్టేషన్స్ దగ్గర మాల్స్ బయట ది కైండ్ ఆఫ్ స్టార్టెడ్ డాన్సింగ్ అనమాట. నేను ఇలాంటి పాటలు చూసి ఎప్పుడూ అనుకునేదాన్ని, అసలు వీళ్ళకి ఎలా ధైర్యం చాలుతుంది ఇలా అందరూ చూస్తుండేలా డాన్స్ చేయడానికి, బికాస్ ఆ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అన్నా, లేకపోతే యునో with the kind of steps that we have, or you know the age difference between the actor and actress, konchu chala embarrassing ga untundi kada, how will they agree to do that? And but again, money, right? Money, fame, all of those things also. And money gurinchi manam maatladukunnataithe definitely Met Gala is what we have to talk about. And yes, a lot of unethical practices, mana Jeff Bezos V and all of that unnai kabatti, people said no, how can you have him come here? And the other thing that people raised is fashion met this thing met gala over the years has been an expression of art. మీరు దీంట్లోకి కార్పొరేట్ ఇవి తెస్తే, కార్పొరేట్ కల్చర్ ని తెస్తే, వేర్ ఇస్ మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? ఆర్ట్ ఇస్ దేర్ టు రెబెల్ కదా. ఇప్పుడు వరల్డ్ లో అవుతున్న కెయాటిక్ మూమెంట్స్ అన్నిటికీ కూడా ఐఎమ్ సపోజ్ టు రెబెల్, బట్ ఇఫ్ యూ గివింగ్ మీ కార్పొరేట్ రూల్స్ దట్ ఐఎమ్ సపోజ్ టు డూ ఇట్ లైక్ దిస్ బికాస్ నా ఫండింగ్ అమెజాన్ నుంచి వస్తుంది, ఆర్ యు నో మై ఫండింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ సర్టన్ బిలియనేర్ హూ హ్యాస్ దీస్ ప్రిన్సిపల్స్, మరి నేను ఎలా, హౌ షుడ్ ఐ ఎక్స్ప్రెస్, వేర్ ఇస్ మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది సెకండ్ క్వశ్చన్ వచ్చింది. సో దట్ ఈస్ వై a lot of people boycotted the Met Gala this time. And meeru New York lo, if you had a chance to look at all the reels and everything and the news also, dantlo chupichindi entante New York lo skyscrapers meeda, buildings meeda, they said boycott Bezos's tech gala ani. And people, fashion enthusiasts, actually dan tech gala an pilavatam modalettaru instead of Met Gala, because everybody's like, robots unna ikkada, what is this? The thing that fashion stands, art stands for is expression. Meer akkadike vachi idantha you're taking it or taking over ante, what should we do, where should we go and express was the question of all these fashion enthusiasts anna, lekapothe you know all these people, designers or people who want to express, these artists, that is what, that was what their criticism was. So ippudu nenu adugutam mimmalni, do you think it is right or wrong? Ani again, we may say we'll detach ourselves from this and say maakenduku, whatever it is, whatever it is impacting, it will impact us, it doesn't impact us, and definitely it will impact us going forward. How annadi nen definitely paata tarvata cheptanu, so stay tuned, don't go anywhere while we decode this Met Gala 2026.

In conversation about the Met Gala 2026. You're listening to me on Millennial Muchadlu. Nenu mee Vyakhyata Sri Vidya. Ee roju mee nesthani unti gante nunchi 4 ginti varaku. And yes, manam anukunnatte lot of protests and everything has happened. And finally people samadhana paddaru. Some people boycotted. Some people said no, this is not happening. Asal yela, yela, why are we watching this thing at all? Ani mottaniki enta mandi enta criticism ఎటువైపు నుంచి తెచ్చినా జెఫ్ బీజాస్ విత్ హిజ్ మనీ గాట్ వాట్ హీ వాంటెడ్ విచ్ ఇస్ మనం ఈవెన్చువలీ దిస్ విల్ బీ స్పోకన్ అబౌట్ ఫర్ అ లాంగ్ టైమ్ మెట్ గాలా అండ్ దిస్ టైమ్ దే ఇన్వైటెడ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ మన ఇండియన్ బిలియనర్స్ కూడా దే బాట్ దేర్ వే ఇన్ టు ద మెట్ గాలా అనమాట which is Isha Ambani, Karan Johar, Manish Malhotra, Ananya Birla, lot of these people went to the Met Gala. So obviously, manaki India lo kuda ee conversation start avutundi. India lo kuda people will know about the Met Gala. People will know who funded the Met Gala, which is good for Bezos' publicity also. Along with Bezos' publicity, మనకి ఇక్కడ అయిన ఇంకొకటి ఏంటి అంటే పబ్లిసైజ్ అయింది ఎవరిది అంటే యానా వింటర్. యానా వింటర్ వాంటెడ్ టు మార్క్ హర్ లెగసీ. తను రిటైర్ అయింది యాజ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ వోగ్, సమ్ ది అదర్ పర్సన్ టుక్ ఓవర్ అండ్ నౌ షీఈ్ ఇన్ ద బోర్డ్ మెంబర్ చైర్ లాగా ఉన్నారు వోగ్ కి, బట్ షీఈ్ నాట్ ది ఎడిటర్ రైట్, విచ్ మీన్స్ షీ నీడ్స్ టు ప్రిజర్వ్ హర్ లెగసీ. షీ నీడ్స్ టు నో, షీ నీడ్స్ టు మేక్ అ మార్క్. ఇప్పటిదాకా షాడోస్ ఆర్ యు నో అట్ లీస్ట్ అంత మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రాని యానా వింటర్, ఇమాజిన్ దిస్, షీస్ డన్ అ లాట్ ఓవర్ ది లాస్ట్ 3-4 మంత్స్ లీడింగ్ అప్ టు దిస్ మెట్ గాలా. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ తను మెట్ గాలా ప్లాన్ చేశారు విత్ లారెన్స్ సాంచెజ్ అండ్ దట్స్ వాట్ బికేమ్ న్యూస్ అంటే నో, దిస్ అ లాట్ ఆఫ్ ప్లానింగ్ దట్ షీ డిడ్ టు కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ మీడియా. అండ్ వై డిడ్ షీ వాంట్ టు కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇస్ విల్ డికోడ్ దట్ స్లోలీ. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.

0: మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: India Property Expo is back in town. Briscoe lo jaragabothunna Griha Pravesh India Property Expo lo you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR all under one roof. 200 ki paiga projects ni explore chesi mee plan ki perfect ga set ayya property ni easy ga koniskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Briscoe. Pottuna 10 am nundi 9 8 pm varaku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
3: Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo, decoration lo, evvi jarugutunnayata.
5: Ikkada vivid flowers unnadanta, ippude telisindi.
6: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janetha.
7: Thank you for being in our journey.

వెల్కమ్ బ్యాక్. మన మనస్సాను ఉండే చోటే చెప్పమ్మా. ఈ పాట నేను ఎన్నిసార్లు విన్నానంటే ఎవ్రీ టైమ్ అసలు ఈ పాట నేను ప్లే చేద్దామని నా మైండ్ లో థాట్ వచ్చినా ఐ కైండ్ ఆఫ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇట్ అనమాట. బికాస్ విని ఇట్స్ లిటరలీ లైక్ ఇన్ మై బ్లడ్ రైట్ నౌ దిస్ సాంగ్ అన్నట్టు అనిపిస్తుంది. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాను 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ మనకి మెట్కాలా కాకుండా కూడా మనకి గాలాస్ అవుతున్నాయి కదా డాలస్ లో, అండ్ ఐ హావ్ టు టెల్ యూ అబౌట్ దోస్ గాలాస్ రైట్. ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇస్ ద టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్. టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్ మనకి తెలుసు ఇట్ హెస్ బిన్ రీషెడ్యూల్డ్ ఫ్రమ్ April 17th టు May 17th. అండ్ May 17th నౌ విచ్ ఇస్ ఆన్ I believe it's Sunday, right? Yes, it's happening at Grandscape from 4 p.m. all the way till 10 p.m. 4 p.m. nunchi 10 p.m. daka. So, and what do you have at the Teapad Spring Fest ante? ఎక్సైటింగ్ రాఫెల్ ప్రైజెస్ దట్ యూ కుడ్ విన్. రాఫెల్ టికెట్స్ ఉన్నాయి అక్కడ. సూపర్ ఫన్ కిడ్స్ యాక్టివిటీస్ అండ్ 360 degree ఫోటో బూత్. అండ్ అలాంగ్ విత్ దట్ యూ వి ఆబ్వియస్లీ హ్యావ్ డెలిషియస్ ఫుడ్ స్టాల్స్, షాపింగ్ బూత్ అండ్ అమేజింగ్ అమేజింగ్ థింగ్స్ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ టు ఎండ్ ద ఈవినింగ్ ఎం లైవ్ బ్యాండ్ అన్నవాళ్ళు దే ఆర్ బ్రింగింగ్ ద స్టేజ్ ఆన్ ఫైర్ టువర్డ్స్ ది ఎండ్ అనమాట. దాట్ ఈస్ యువర్ గ్రాండ్ ఫినాలే. సో ది ఎంట్రీ ఈస్ ఫ్రీ, పార్కింగ్ ఇస్ ఫ్రీ. మనందరికి Grandscape Mall telisinde in the colony. So meeru next week sex Sunday please plan to mark your calendars for the Grandscape Teapad Spring Fest. Kada ee weekend meer little india fair kellin tarvata at Payne Ferguson Plaza in Louisville, next week meeru Teapad Spring Fest kellali at the Grandscape Mall. But ivanni chusukon tarvata meeru June 7th na Frisco Flyers ki raavali for Radio Surabhi Jatara. Adi matram gurtu pettukondi. And I will see you obviously at Jatara, right? We will meet at Jatara. But Jatara gurinchi maatladutunna కాబట్టి ఐ హ్యావ్ అన్ అదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అబ్బా రిగార్డింగ్ ఈ జాతర దీంట్లలో జరిగే దాంట్లో కార్యక్రమాల్లో. వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీఆర్ ఆర్గనైజింగ్ ఈస్ అ మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రామవర్మ గారు. అండ్ ఈ భక్తి సంకీర్తన మాస్టర్ క్లాస్ యూ విల్ బి లర్నింగ్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రామ్ ప్రిన్స్ రామవర్మ గారు. హీఈస్ అ డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ లెజెండరీ బాలమురళీకృష్ణ గారు. అండ్ హీ విల్ బి కండక్టింగ్ దిస్ మాస్టర్ క్లాస్ ఆన్ May 16th ఫ్రమ్ 11 a.m. టు 1 p.m. May 16th ఫ్రమ్ 11 a.m. టు 1 p.m. దీనికి స్పాట్స్ లిమిటెడ్ స్లాట్స్ ఏ ఉన్నాయి. అండ్ ద రిజిస్ట్రేషన్ ఫీ ఇస్ జస్ట్ $30 మాత్రమే దీని రిజిస్ట్రేషన్ ఫీ. అండ్ రిజిస్ట్రేషన్స్ విల్ క్లోజ్ షార్ట్లీ. సో డెఫినెట్లీ మీరు మాత్రం డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ థింగ్ దట్ ఓకే లాస్ట్ డే రోజు రిజిస్టర్ చేసుకుంటాం కదా అని. నో, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ గైస్, బికాస్ ది స్లాట్స్ ఆర్ లిమిటెడ్. సో రిజిస్టర్ చేసుకోండి. ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? radiosurabhi.com/rsj. ఇంకా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ శృతి చిలకమర్రి 9452572690. అండ్ అగైన్ లైక్ ఐ ఆల్వేస్ సే, ఇఫ్ యూ మిస్ దిస్ ఇన్ఫర్మేషన్ కాల్ 9726361966. And not just me, any other RJ will be able to give you this information. Yes, that's about the masterclass with Prince Ramavarma. Meek inka doubts unte matram definitely na call jaysayandi. In the meantime, listen to my other favorite song.

கோப்பமா நான் பையனா ஒன் ஆஃப் மை ஃபேவரட் பேரிங் த்ரிஷா அண்ட் பிரபாஸ் நாக்கு எந்த இஷ்டம் அண்டே தென் நாக்கு தான் தர்வாத அனுஷ்கா டுக் ஓவர் அனுக்கோண்டி ஐ காண்ட் ஹெல்ப் இட் பட் ஐ ஸ்டில் ப்ரே ஃபார் அனுஷ்கா அண்ட் பிரபாஸ் டு கெட் மேரிட் சம்டே அண்ட் அது ஒரு டெய்லி ப்ரேயர் வெல்தூ உண்டு ப்ளீஸ் தேவடா வாళ్ళ இதுக்கு பெళ్లి చేసేది சோ க்யூட் அசலு வாళ్ళ சினிமால எண்ணி சாரு சுடுமன்னா இஃப் யூ ஆஸ்க் மீ டு வாட்ச் தம் ஆன் ஸ்கிரீன் ஐ வில் ஜஸ்ட் கீப் வாட்சிங் தம் அண்ட் கீப் லுக்கிங் அட் தம் அண்ட் அது ஒரு దీంట్లో చూస్తూ ఉంటాను అనమాట వాళ్ళిద్దరిని నేను ఎర్లియర్ అనుష్క ఎంట్రీ ముందర ఐ యూస్ టు థింక్ ప్రభాస్ త్రిషా బాగుంటుంది అని బట్ సారీ నో ఐ థింక్ త్రిషా ఇస్ గుడ్ విత్ విజయ్ ఓన్లీ విల్ గివ్ ప్రభాస్ అండ్ అనుష్క టుగెదర్ సో దట్స్ వాట్ ఐ థింక్ అబౌట్ ప్రభాస్ అండ్ అనుష్క అండ్ మీరు వింటున్నారు మిల్లేనియల్ ముచ్చట్లు నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు ఇంకొక 30 మినిట్స్ లో ఐ విల్ సే బై బై టు ఆల్ ఆఫ్ యూ బట్ స్టిల్ వీఆర్ ఇన్ కాన్వర్సేషన్ అబౌట్ ద లాస్ట్ బిట్ ఆఫ్ మెట్ గాలా and what it means meer inta ankon undar kada just when you see a met gala or a gala happening or a red carpet happening for that matter oscar aina edana we don't think in these lines I feel manam chusi are vaalla battalu baagunnayi idi baagundi ani but what it means to a bigger society larger in society asli ela manam how our thinking how our looking at it or how patronizing it is shaping the event annadi manam generally anukom that's exactly what happened with with Met Gala, right? People want to be in conversation because Met Gala conversations go on. That too, ippudu social media undi kabatti, there's even more awareness about what Met Gala is, what it is and how celebrities are going there, what everybody is wearing, ye brands ostunayi, evaru ostunaru. అవన్నీ చాలా చాలా చాలా లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి అకౌంటెడ్ ఫార్ బికాస్ ఆఫ్ సో మనీ మీడియా టు క్యారీ దట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ద సేమ్ వే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో రైట్ ఫార్ పీపుల్ బికాస్ దే లుక్ ఎట్ ఇట్ అండ్ దే థింక్ అబౌట్ ఒక సర్టన్ విధానంలో ఆలోచిస్తారు అండ్ దట్ కైండ్ ఆఫ్ షేప్స్ హౌ యూ థింక్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఈ విధానం ఏంటి ఈ షేప్ ఏంటి అన్నది నేను మీకు బ్రేక్ తర్వాత చెప్తా స్టే ట్యూన్ డోంట్ గో ఎనీవేర్ యు ఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు Every Friday 1 p.m. to 4 p.m.

0: నాలుగో సింహం సాయి కుమార్ రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఓం లక్ష్మీదేవి ఆయ నమః. ఓం వెల్త్ గాడెస్ ఆయ నమః. ఓ నారి, ఏమి నీ కోరిక? అమ్మా లక్ష్మీదేవి, హాలిడేస్ కదా, ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ కి నాకు డబ్బులు కావాలి. ఇంతేనా, నీ భక్తికి మెచ్చా, నీకు అద్భుతమైన వరం ఇస్తున్నాను. అర్జెంట్ గా మేరు లెండింగ్ కి కాల్ చేయి. వాళ్ళ కొత్త హీలో ప్రాజెక్ట్ నుంచి నీకు డబ్బులే డబ్బులు. కాల్ మేరు లెండింగ్ అట్ 9723128959 ఆర్ ఇనిషియట్ హీలో ప్రాసెస్ హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ డిపాజిట్ ఫండ్స్ ఇన్ యూర్ అకౌంట్ ఇన్ జస్ట్ అబౌట్ 3 weeks. కాల్ మేరు లెండింగ్ ఫర్ హోమ్ ఈక్విటీ లోన్స్ ఆర్ క్యాష్ అవుట్ రీఫైనాన్స్. సమ్ రెస్ట్రిక్షన్స్ అప్లై. NMLS ID number 1190717. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్

బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మినేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ మెట్ గాలా హాస్ ఇంపాక్టెడ్. బట్ బిఫోర్ ఐ డూ యు నో టెల్ యూ ద కంక్లూజన్ ఆఫ్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ అ స్పెక్టకల్ దట్ ఆల్ ఆఫ్ అస్ వాచ్. అండ్ అది నేను చెప్పినట్టు ఈ కంక్లూజన్ నేను చెప్పాల్సింది అనుకుంది అది, దట్ ఆల్ ఆఫ్ అస్ వెన్ వీ వాచ్ దట్, వెన్ వీ ఐడలైజ్ దెమ్ అండ్ when we place them on a pedestal, we kind of manaki vallaki oka distance create chestunnam. Leda manaki obviously undi, manaki vallaki oka distance undi ani మనందరం అగ్రీ చేస్తాం. బట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ రీఎన్ఫోర్సింగ్ దట్ అండ్ రీఎన్ఫోర్సింగ్ దట్ త్రూ పిక్చర్స్, త్రూ షేరింగ్, త్రూ పుట్టింగ్ దెమ్ ఆన్ ఎ పెడెస్టల్, వాళ్ళంతంత రేట్స్ పెంచడానికి అబౌట్ ఆల్ ఆఫ్ దట్ అండ్ నాట్ టాకింగ్ అబౌట్ థింగ్స్ దట్ యాక్చువల్లీ మ్యాటర్ బట్ రాదర్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అన్నది, it doesn't make any sense, right? It is not serving its purpose annadaithe anipistundi. And ide spirit lo usually Met Gala jariginappudu the mayor of New York compulsory attend avtar anamata. Adi it's not a rule but it's an obligation. He thinks that okay, New York lo avutundi kada, because I'm the mayor of New York, it is my responsibility to attend this gala ani. But for the last few years lot of mayors have been attending, but Zoran Mamdani this time skipped the invitation. He did not go because obviously కంట్రీలో ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు యు ఆర్ నాట్ అడ్రెస్సింగ్ దట్, ఇన్స్టెడ్ యు ఆర్ యు నో కండోనింగ్ సంబడి హూ ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు అ లాట్ ఆఫ్ కేయాస్, వర్కర్స్ లో అయినా, వర్కర్స్ యూనియన్స్ లో అయినా, లేకపోతే వాళ్ళ ప్రాక్టీసెస్ తో అయినా, దేంతో అయినా యు ఆర్ ప్రమోటింగ్ దెమ్, కాబట్టి నేను దీనికి రాను అని ఆయన చెప్పి ఇది చేశారనమాట. బట్ అగైన్ దట్ ఈస్ వన్ ఎండ్ ఆఫ్ ద థింగ్. ది అదర్ ఇస్ ఆబ్వియస్లీ మనం ఒక ఎలిటిజం కి, ఒక రిచ్ పీపుల్ కి, లైక్ ఐ టోల్డ్ యూ, rich people ki they just do it because they need that experience, right? They want to have that experience in their life kabatti vallu ala chestaru kabatti daniki manam koncham hava ichi daniki koncham manam we are taking it forward ani without actually questioning the reason behind it. See, if you have a take on it and danin meeru idi chesthe yes, but because a lot of people have a problem for that only, that meeru reason telusukokunda we are just promoting Met Gala as the gala. Why is it the gala for us? Why, how should it matter to us ani adi anamata. With that is the this thing about Met Gala, criticism around Met Gala 2026, right? అది నడుస్తోంది. మీకు కూడా ఏదైనా హాట్ టేక్ ఉంటే దీని మీద డెఫినెట్లీ 9726361966. ఇట్స్ ఆల్ అబౌట్ రిచ్ పీపుల్స్ పవర్ పాలిటిక్స్. ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్ ఇంత డబ్బు, ఇంత పవర్ ఉంటే హౌ టు ఎక్సర్సైజ్ ఇట్, ఎవరికి వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడుతున్నారు అనమాట. ఆనా వింటర్ ఇస్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్, జెఫ్ బెజోస్ ఇస్ ప్లేయింగ్ హిస్ ఓన్ గేమ్, ఆల్ ది సెలబ్రిటీస్ దట్ ఆర్ అపియరింగ్ దేర్ ఆర్ ప్లేయింగ్ దేర్ ఓన్ గేమ్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కొక్కసారి చూస్తుంటే కోపం వస్తుంది అనమాట, ఏంటిది, వై ఆర్ వీ మేడ్ టు వాచ్ ఆల్ దిస్ అని. సో దట్స్ ద న్యూస్ ఆన్ మెట్ గాలా 2026. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్ విత్ మీ 9726361966.

అది అన్నమాట సంగతి. ఆల్ దీస్ బ్లాక్ బస్టర్ అమేజింగ్ సాంగ్స్ మిమ్మల్ని అందరినీ ట్రిప్ టు నాస్టాల్జియా తీసుకెళ్లాయని అనుకుంటున్నాను. బికాస్ ఆబ్వియస్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ నాస్టాల్జిక్ ఈ పాటలు వింటుంటే. ఈచ్ పాట ఒక్కొక్క మెమరీని ఇట్ ఈస్ బ్రింగింగ్ బ్యాక్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ ఇందాక మీకు చెప్పినట్టు దట్ ఇఫ్ నాస్టాల్జియా హ్యాడ్ అ సాంగ్ పికాసో చిత్రమా వుడ్ బి ఇట్ ఫర్ మీ అని. ఆబ్వియస్లీ అది ఒక్కటే పాట కాదు, చాలానే పాటలు ఉన్నాయి. బట్ ఆ పాట చూసినప్పుడల్లా I get that feeling. We could ailanti paatalu emanna unte definitely 972-636-1966 ki call chesi naaku cheppeyandi. And yes, so we were talking about Met Gala and how the billionaires made it a spectacle. Adu oka expression nunchi spectacle aipoyindi and it has been commercialized right now. That is what everybody is complaining about, right? And also, like I told you, it promotes elitism. Chaala promote chestundi. And meeru Met హిస్టరీని చూస్తుంటే గనక ద మ్యూజియం హౌ ఇట్ వాస్ సెట్అప్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇస్ డెఫినెట్లీ దాని కొంచెం వైలెంట్ హిస్టరీ ఉంది. బికాస్ కార్పొరేట్ ప్రాక్టీసెస్ ఆర్ నెవర్ ఎథికల్. మీరు ఏ కార్పొరేట్ ని తీసుకున్నా గానీ ఎనీ బిజినెస్ దట్ ఈస్ అ కాంగ్లోమరేట్ ఆర్ అ బిగ్ బిజినెస్ దాని ప్రాక్టీసెస్ ఎక్కడ ఎథికల్ గా అయితే ఉండవు. So we know that about corporate, so that is why people have been saying that one side says fashion is a form of expression asalu malli corporates ni pull in chesi you are kind of negating the whole statement ani. Some people say that it's already a closed society, ma middle class vallaki dantlo entry ledu, dan paina you are again making it even more commercialized and alienating us. What is the point? Yes, definitely there are two sides of the argument, whichever one you want to pick. So next time meer edaina social event chusinappudu dani social implications kuda chudandi. It is fun to decode that. And if you want a person to decode that with, you can come hang out with me Srividya, because I love discussing all these pop culture elements. And meer vintunnaru nannu on Millennial Muchatlu. And ippudaithe naaku oka request song vacchesindi Sushma gar daggara nunchi. So here is this beautiful song for all of you. And enjoy this song. Meekudalane edana request song unde 972-636-1966.

that's it from me for today. Malli, next week trending topics, though, how they are impacting our culture and the pop culture annadani telusukundamu. Until then, stay tuned, don't go anywhere. Maniki drive time lo ee roju we have a surprise RJ, so stay tuned, don't go anywhere. And like I always say, weekends are always busy at Radio Surabhi. This is me, Srividya, signing off for Millennial Muchatlu for this week. Malli next week mimmalli nenu oka interesting topic tho kalustanu. Until then, stay safe, because అందరూ వర్క్ వెళ్ళాలి మండే రోజు కాబట్టి. మీరు ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రీచ్ బ్యాక్ హోమ్ సేఫ్. దట్స్ ఆల్ ఫ్రమ్ మీ. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
4: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, handle it the Swadeshi way.
5: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

ఏ పని చేసినా మంచి మనసుతో చేయండి. రిటర్న్ గా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. దెన్ యుల్ నెవర్ బి డిసప్పాయింటెడ్. ఇవన్నీ చెప్పడానికి వినడానికి బానే ఉంటాయి, కానీ రియలిస్టిక్ గా మనం ఇది ఫాలో అవ్వగలమా? హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ హ్యాపీ ఫ్రైడే టు ఆల్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రాఫ్ టైమ్ షో. టుడే ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ సర్ప్రైజ్ అని చెప్పింది కదా శ్రీ విద్య, నేనే ఆ సర్ప్రైజ్. సో నా గొంతు వినేశారు, మీరు చాలా మంది గమనించేశారు. సో కేజీఎఫ్ కల్పన విల్ బి హియర్ టిల్ 7 PM ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ పెద్దగా ఏమి టాపిక్ లేదు, వి జస్ట్ గోయింగ్ టు గో విత్ ద ఫ్లో. అయితే శ్రీవిద్య తన షోలో ఏం చెప్పిందంటే, కొన్ని పాటలకి మన ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఆ పాటలు వినగానే ఎప్పుడూ ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు మనకు గుర్తొస్తాయి. ఈ పాట మనము పెళ్లిలో విన్నాము, లేకపోతే ఈ పాట మనము డాబాపై కూర్చొని చక్కగా కజిన్స్ అందరూ ముచ్చట్లు పెడుతూ విన్నాము. అలా కొన్ని పాటలు మనకి కనెక్ట్ అయిపోతాయి, తెలుసో తెలుగో, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. అలాంటి పాటలు మీకు ఏవైనా గుర్తొస్తాయి, తప్పకుండా ఏం చేయాలి, కాల్ చేయాలి మా స్టూడియోకి 972-636-1966. మీరు చెప్పండి ఏ పాట మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఎప్పుడు కనెక్ట్ అయ్యారు, ఏ ఇన్సిడెంట్ మీకు గుర్తొస్తుందో. బట్ నేను ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ప్లే చేసే ముందర మన స్పాన్సర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. సో థ్యాంకింగ్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. మొదట రేడియో సురభి జాతర, విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ June 7 అట్ ఫ్రిస్కో ఫ్లైర్. దెన్ వీ హ్యావ్ మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రమా వర్మ. ఆ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా అందించేస్తాను. ఆల్సో థ్యాంక్ యూ టు ఇండియా బజార్, టీ ప్యాట్ స్ప్రింగ్ ఫెస్ట్, లిటిల్ ఇండియా ఫెస్ట్, SNR Insurance, Second Skin, and Hareli Prosper. So thank you to all our sponsors. And now let me take you to the first song of this segment. Rai Rai Vachem Antunnaran Mata, ee paata toti, here we go. On Friday evening, D2 time lo enjoy chedam ee paatani.

సో అలా బాధ పడకు పడిపోకుండా మనం ఏంటంటే మన డాలస్ వెదర్ లాగా, డాలస్ లో ఒక రోజు వెదర్ 90 degrees అయితే నెక్స్ట్ డే టప్ మనీ 70 degrees కి డ్రాప్ అయిపోతుంది, సమ్ టైమ్స్ ఈవెన్ 50 degrees కి డ్రాప్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ పాట లేటెస్ట్ పాట మీరు పెద్ద మూవీ నుంచి విన్నారు, విచ్ హాజన్ట్ రిలీజ్డ్ యట్, జూన్ 1st week లో రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ పెద్ద మూవీ పాట నుంచి నేను సడన్ డ్రాప్ అయినానంటే 40 years బ్యాక్ పాటకి తీసుకువెళ్తున్నాను, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై నాస్టాలజిక్ పాట. ఇందాక చెప్పాను కదా మనకి కొన్ని కొన్ని పాటలతో కొంత కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, ఆ రోజులు ఆ సీన్ ఆ సందర్భాలు గుర్తొచ్చేస్తాయి. సో ఈ పాట ఏదైతే వినిపించబోతున్నానో సాగర్ సంగమం సినిమా నుంచి, ఇది అప్పుడు దీని కనెక్షన్ నాకు ఎలా ఉందంటే ఐ థింక్ ఈ సినిమా అరౌండ్ ఏ టైంకి వచ్చింది తెలియదు కానీ, బట్ 86 లో అప్పుడే మా చుట్టాల్లో మా కజిన్ పెళ్లి అయినప్పుడు మేమందరము వెళ్లి, అంటే ఫస్ట్ నాకు గుర్తున్న పెళ్లి ఫస్ట్ టైం అనమాట వెళ్లడం, అందరితో చక్కగా కలవడం కాలక్షేపం చేయడము. అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ అమ్మాయిలందరూ నాకంటే కొంచెం పెద్దవాళ్ళు, నేను అప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళందరూ పెద్దమ్మలని పెద్ద నాన్నలని మావయ్యలని డబ్బులు అడిగారనమాట, డబ్బులు ఇస్తారా మీ సినిమా ఏదో థియేటర్ లో ఉంది చూస్తాం చూస్తామని అంటే వాళ్ళతో పాటు మేము కూడా తోకలాగా వెళ్ళిపోయామన్నమాట వాళ్ళందరూ వెళ్తుంటే. సో కొంతమంది 50 రూపాయలు 100 రూపాయలు అలా అంతే అంత కలెక్ట్ చేసుకుని ఎన్ని టికెట్స్ వస్తాయి ఎంతమందిని మనం యాడ్ చేయొచ్చు, చిన్నపిల్లలైతే మరీ వద్దనేసి మేమే నడిచేవాళ్ళం. కాకపోతే నేను ఇంక్లూడ్ ఉన్నానులే అందులో, ఐ వాజ్ ఇంక్లూడెడ్ లకీలీ. సో ఈ సినిమాకి వెళ్ళాం సాగర్ సంగమం సినిమాకి. పాటలన్నీ బాగున్నాయి, నాకు అప్పుడు ఆ సినిమా అంత కనెక్ట్ అవ్వదు కానీ చూడంగా చూడంగా చాలా బాగా అనిపించింది. ఇది అంత ఎపిక్ సినిమా, క్లాసిక్ సినిమా అని తర్వాత తెలిసింది. అయితే ఈ సినిమాలో ఈ పాట విన్నప్పుడు ఈ పాట నాకు చాలా సూదింగ్ గా అందరు మాట్లాడుతుంటే ఎంత బాగుంది కదా చేసేది, ఎంత బాగుంది, ఎంత బాగా చక్కగా పాట ఉంది, ఎంత క్వైట్ గా ఉంది పాట, సూదింగ్ గా అలా మాట్లాడుతుంటే ఓ నిజంగా ఈ పాట బాగుందని అలా విని విని విని విని ఈ పాటకి ఆ సందర్భానికి నాకు కనెక్షన్ ఏర్పడిందనమాట. అందుకని ఈ పాట నేను మీకు వినిపించబోతున్నాను, మౌన మీల నోయి. అయితే మీరు కూడా అలాంటివైన సందర్బాలు గుర్తులు ఇప్పుడు గుర్తొస్తే కాల్ చేసేసండి మా స్టూడియో నంబర్ 9726361966. అండ్ ఈ పాట వినిపించే ముందు ఐ వాంట్ టెల్ యూ అబౌట్ సెకండ్ స్కిన్. ఇందాక పాప్ కల్చర్ గురించి మెటాగాలా గురించి మాట్లాడింది శ్రీవిద్య. అయితే అవన్నీ కాకుండా సింపుల్ గా స్వీట్ గా ఇఫ్ యూ రియలీ వాంట్ టు లుక్ అమేజింగ్ డాషింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఈవెంట్ డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ సెకండ్ స్కిన్. సో ఈ May 16th ఇంకా May 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు ఎవరు, సెకండ్ స్కిన్ వాళ్ళు. అండ్ చాలా మందికి ఇండియాలో షాపింగ్ చేస్తుంటే సెకండ్ స్కిన్ తెలిసే ఉంటుంది. వర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు ఈ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచీస్, టిష్యూ సారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో పండుగలకైనా పెళ్లిళ్ళకైనా గ్రాడ్యుయేషన్ పార్టీస్ ఏ ఈవెంట్ అయినా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. అండ్ ఎప్పుడవుతుంది ఇది, May 16th and 17th గుర్తుపెట్టుకోండి, 12 PM నుంచి 7 PM వరకు. అడ్రస్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 అవే. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్, secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆర్ కాల్ దమ్ ఎట్ 972-829-5201. అగైన్ ఇట్స్ 972-829-5201.

పాట వింటుంటే అలా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోయానమాట. 40 ఇయర్స్ బ్యాక్ ఆ సమ్మర్, ఆ చిలిపితనము, అందరు కలవడము, చుట్టాలందరు కలవడము, పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయడము, అవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి కనెక్షన్ ఒక పాటతో ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? ఆలోచిస్తే మీకు ఇలాంటి పాటలు ఎన్నో ఉండే ఉంటాయి. అయితే ఇప్పుడు పవన్ గారు చెప్పారనమాట, ఇందాక మీతో ఈ పాట నేను వినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు పవన్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ రానున్న పాట ఏదైతే నేను వినిపించబోతున్నాను, ఈ పాటతో ఆయనకున్న కనెక్షన్ ఏమిటంటే, కొత్తగా అప్పుడే ఈ ఈ సినిమాలో అంటే టాబు ఉందనుకోండి, సో హీ రియలీ లైక్ టర్, ఈ అమ్మాయి ఇది బాగుంది, చక్కగా ఉంది అని అనేసి. అండ్ అప్పుడు కాలేజ్ లో పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బనాయించేవాళ్ళు, టాబు సినిమా వచ్చింది, టాబు సినిమా వచ్చింది, టాబు కోసమే వెళ్తున్నావు కదా అనేసి. అఫ్కోర్స్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అనుకోండి ఆ తర్వాత. సో ఈ పాట విన్నప్పుడల్లా ఆ సినిమాకి వెళ్లడము, అంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు వెళ్లాలట ఈ సినిమాకి. అయితే మీలో ఎవరికైనా పవన్ గారు కాకుండా సినిమా పేరు తెలిసే కాల్ చేసి చెప్పేయచ్చు ఇప్పుడు విన్న తర్వాత, అఫ్కోర్స్ పాట విన్న తర్వాత. సో ఆయనకి పాట ఈ సినిమా చూసినప్పుడల్లా ఆ రోజులు గుర్తొస్తే ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమా అంటే కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్లి అండ్ వచ్చిన తర్వాత బనాయించడము ఇలాంటివన్నీ ఆ సందర్భాలు గుర్తొస్తాయట పవన్ గారికి. సో ఈ సినిమా నుంచి పాట వినిపించబోతున్నాను. ఈ సినిమా ఏమిటి అది మీరు చెప్పాలి 972-636-1966.

సో పవన్ గారికి ఈ పాట విన్న తర్వాత మళ్ళీ కొత్త కొత్తగా ఆ పాత పాట అలా అనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ రిక్వెస్టింగ్ ద సాంగ్. అలాగే లిసనర్స్, మీరు అది వింటున్నారు డ్రైవ్ చేస్తూ కానివ్వండి, లేదంటే ఇంట్లో పనులు చేస్తూ కానివ్వండి, మీరు కూడా ఏదైనా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966. అయితే ఇవాళ మనం ఏమంటున్నామంటే, ఎనీ పాట, ఏ పాట అయినా మీకు ఏదైనా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయా, ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అనే సందర్భాలకి అలా గుర్తొస్తే రిక్వెస్ట్ చేయవచ్చు ఆ పాట. ఎందుకు ఆ పాట అంటే మీకు ఎందుకు అంత ఇష్టము, షేర్ అ లిటిల్ స్టోరీ బిహైండ్ దట్ సాంగ్ అండ్ తప్పకుండా నేను ఆ పాట ట్రై చేశాను ప్లే చేయడానికి. యాజ్ లాంగ్ యాజ్ ఆ పాట మరి ఈ పాతది అంటే సాడ్ సాంగ్స్ అయితే వద్దు, డీ టూర్ కాబట్టి సిరుబి డీ టూర్ టైమ్ లో అండ్ వీ డోంట్ వాంట్ ఎనీవరీ టు డీ టూర్ ఆ షో. సో ధమాకీదార్ పాటలు ఏమైనా నాస్టాలజిక్ పాట ఉంటే తప్పకుండా రిక్వెస్ట్ చేయండి, తప్పకుండా కల్పన ప్లే చేయడానికి ట్రై చేస్తుంది. బ్రదర్వైజ్ ఇవాళ మనం ఏంటి ముచ్చటగా మూడు, ఇవాళ తను శ్రీవిద్యా మెడ్గాల గురించి మాట్లాడింది కదా, మెడ్గాల అవును, దాని గురించి సోషల్ మీడియాలో చూస్తుంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ విచిత్రంగా గమ్మత్గా కూడా ఉన్నాయి. అండ్ దానికి ఇంకోటి ఫనీగా ఏంటంటే అవే మనం తీసుకొచ్చి అంటే సింపుల్ గా ఈషా అంబానీ వేసుకున్న ఎన్నో లక్షలు పెట్టి కొన్న ఆ కాస్ట్యూమ్ ని జస్ట్ ఇన్స్టా రీల్లో ఆ అమ్మాయి యాజ్ ప్రాంక్ కింద ఏంటంటే జస్ట్ ఒక అమెజాన్ లో వచ్చిన కవర్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి పెట్టుకుని ఇలా నడుస్తూ ఫోటో తీసింది అనమాట. అంటే దిస్ కెన్ హ్యాపెన్ ఈవెన్ విత్ 0% ఇన్వెస్ట్మెంట్ కూడా. బట్ ఆల్ జోక్స్ అ పార్ట్, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ముచ్చటగా మూడు. ముచ్చటగా మూడు అంటే మామూలుగా ఎనీథింగ్ మనం 3 times చేస్తే, అంటే మామూలుగా మనం పెళ్ళప్పుడు మూడు ముళ్ళు వేస్తాము రైట్, ఇంకా ఆ తర్వాత 3 సార్లు ఏదైనా పనులు చేస్తే చక్కగా జరుగుతుంది అంటారు, మూడు సార్లు అయినా పని చేస్తే చక్కగా జరగదు కూడా అంటారు అనమాట. అలా ముచ్చటగా మూడు గురించి మనం మాట్లాడదాము. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో, దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఇంకో పాట వినిపించబోతున్నాను అండ్ దిస్ సాంగ్ ఇస్ రిక్వెస్టెడ్ బై చిన్నా.

0: మీరెప్పుడైనా మీరెవరైనా గమనించారా, ఎస్పీ గారు పాట పాడితే ఆ పాట ఎవరికైతే పాడుతున్నారో అది వాళ్లకి అలా సెట్ అయిపోతుంది లాగా పాడతారనమాట. అంటే ఆయన మిమిక్రీ వచ్చినందువల్ల తెలీదు, లేకపోతే ఆ వాయిస్ మాడ్యులేషన్స్ అలా చేస్తారో తెలియదు, మరి అలా పాడుతుంటే ఇది చిరంజీవికి యాప్ట్ గా ఉంటుంది, సెట్ అయిపోయిందని అనిపిస్తుంది. మళ్ళీ అలాగే వెంకటేష్ గారికి పాడితే కూడా అలాగే అనిపిస్తుంది, అరే ఇది వెంకటేష్ గారికి పాడినట్టుగానే అనిపించిందని. అలా ఎస్పీ గారికి అదొక ఆర్ట్ ఉందన్నమాట. ఎనివే, మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. ఇవాళ మీరా షోని సబ్స్టిట్యూట్ చేయడానికి వచ్చేసాను అండ్ నేనుంటాను 7 PM వరకు. కాకపోతే చిన్న కమర్షియల్ తీసుకోవడానికి వెళ్తున్నాను, బట్ తిరిగి వచ్చేస్తాను. సో స్టే ట్యూన్ టు 107.9 FM HD3 కి. ఐ విల్ బి బ్యాక్.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapothundi. Keep listening, me Nestam Radio Surabhi.
2: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్.

రూల్ ఆఫ్ త్రీ. ఎప్పుడైనా విన్నారా రూల్ ఆఫ్ త్రీ? ఏ పని చేయాలన్నా, అంటే కమ్యూనికేషన్ కి కానివ్వండి, ఏదైనా హ్యాబిట్ చేయాలనుకున్నా, క్లీన్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా రూల్ ఆఫ్ త్రీ చాలా మంది యూజ్ చేస్తారు. అంటే మనం తాళి కట్టేటప్పుడు ముచ్చటగా మూడు ముళ్ళు అంటాం కదా, మూడు ముళ్ళు కట్టడం అనేది. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఏదన్నా రిపిటేటివ్ యాక్షన్ కా, లేకపోతే ఏదన్నా నిజంగా లాక్ చేయడానికా, అంటే ఇది ఇలాగే ఉండాలి అనేసి, ఇది ఇలా అయితేనే కంప్లీట్ అవుతుంది అనేసి. సో ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీయా, వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ ఇట్ రూల్ ఆఫ్ త్రీ? అలా చాలా మంది చాలా కల్చర్లో చాలా రిలీజన్లో రూల్ ఆఫ్ త్రీ వాడుతుంటారు అనమాట. బట్ మీకు దాని వెనకాల ఏదైనా రీజన్ ఉంటే అండ్ షేర్ చేయాలనుకుంటే డెఫినెట్లీ కాల్ అస్ అట్ 972-636-1966. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అయితే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అమేజింగ్ సారీ కలెక్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు సెలబ్రేట్ ఎనీ ట్రెడిషన్, tradition touched with artistry, where elegance meets fine art, timeless beauty handicrafted. The modern cape collections kanivandi ledanante indaga cheppan kada, you have a many collections like chandari silk, banarasi, kanjivaram, tassar, jamdani sarees, ivanni available unnai second skin daggara. Second skin hyderabad lo chala famous, chala mandi velli shopping chese untaru. But ippudu vallu nee kosam ikkada dallas ki teeskostunnaru may 16 and 17. సో హైదరాబాద్ నుంచి వస్తున్నారు అనమాట వాళ్ళు. సెకండ్ స్కిన్ వాళ్ళు మీకోసం చేస్తున్నారు స్టన్నింగ్ కలెక్షన్స్ ఆఫ్ సిల్క్, బనారసీ, కంచి, టిష్యూ సారీ, ఇంకా ఎన్నో కలెక్షన్స్. సో ఎనీ ఈవెంట్, అంటే పండుగలకి, పెళ్లిళ్ళకి, గ్రాడ్యుయేషన్స్ కి, ఏ ఈవెంట్ అయినా యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్, బై అండ్ డెకరేట్ యువర్ వార్డ్రోబ్. దట్ ఇస్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఇంకా ఒకవేళ మీరు ఇంకా ప్రివ్యూ అండ్ కలెక్షన్స్ చూడాలి అని అనుకుంటే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళొచ్చు, విచ్ ఇస్ సెకండ్ స్కిన్ .usa ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆర్ కాల్ దమ్ ఎట్ 972-829-5201. ఇదే కాకుండా వీ ఆల్సో హ్యావ్ హరేలీ ప్రాస్పర్. బిగ్ న్యూస్ ఫర్ ప్రాస్పర్ అండ్ నార్త్ టెక్సస్. Hareli Fresh Market is opening its fourth store with a special soft launch happening on May 15th. అంటే ఈ శుక్రవారం, వచ్చే శుక్రవారం, సారీ ఇవాళ శుక్రవారమే కదా, వచ్చే శుక్రవారం. గెట్ రెడీ ఫర్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఒథెంటిక్ ఫ్లేవర్స్, క్వాలిటీ గ్రాసరీస్ అండ్ ఎక్సైటింగ్ లాంచ్ ఆఫర్స్ వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. సో విజిట్ ద బ్రాండ్ న్యూ హరేలీ ఫ్రెష్ మార్కెట్ అట్ 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్, ప్రాస్పర్. మార్క్ యూర్ క్యాలెండర్, బ్రింగ్ యూర్ ఫ్యామిలీ అండ్ డు నాట్ మిస్ ద ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్స్ డ్యూరింగ్ ద సాఫ్ట్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఆన్ మే 15. దట్ ఈస్ హరేలీ ప్రాస్పర్. అండ్ ఇవాళ మనం పాటలు వింటున్నాం, వినిపిస్తున్నాము. ఆ పాటలకి వెనకాల ఏదైనా చిన్న కనెక్షన్ ఉంటే, నాస్టాలజీ కనెక్షన్, ఒక అనుబంధం మీకు కనుక ఏర్పడితే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను బాహుబలి ముగినేచ్ ఒక పాట, మనోహరి. అంటే ఏ పాటని వినిపించమన్నారు, బట్ నేను క్లిక్ చేయగానే ఈ పాట వచ్చేసాను కాబట్టి ఈ పాట వినిపిస్తున్నాను. బట్ ఈ పాటకి సునహేరికి కనెక్షన్ ఏంటంటే, సునహేరి వాజ్ జస్ట్ 14 years old వెన్ షీ వాచ్ దిస్ మూవీ. ఇండియా వెళ్ళినప్పుడు వాచ్ చేసిందట సమ్మర్ హాలిడేస్ లో. అండ్ అప్పుడు ఏంటంటే పెద్ద లైన్ ఉండేది, తనకి ఫస్ట్ టైం కొంచెం అమేజింగ్ అనిపించింది, అమ్మో సినిమా చూడాలంటే ఇంత పెద్ద లైన్ లో నిలబడాలా అనేసి. బట్ సినిమా చూడాలని తనకు ఉండింది, సో వెళ్లి పార్ట్ వన్ చూసేసింది కాబట్టి పార్ట్ కూడా చూడాలి కదా మరి. సో వెళ్లి చూసినప్పుడు అంత పెద్ద లైన్ అక్కడ, తనకు ఆకలి వేస్తుంది. సో వాళ్ళని లైన్ లో నించోబెట్టి వాళ్ళ నాన్న వెళ్లి వెళ్ళి స్నాక్స్ తీసుకుని వచ్చారు. అండ్ పక్కనే చాలా మంది స్నాక్స్ అమ్ముతున్నారు కూడా. సో షీ హ్యాడ్ అ వెరీ గుడ్ మెమరీ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ దట్. ఈవెన్ తో లైన్ పెద్దగా ఉన్నప్పటికైనా పక్క వాళ్ళు ఛాయ్, అంటే కొంతమంది ఛాయ్ అమ్ముతున్నారు, సమోసాలు అమ్ముతున్నారు లైన్ లో వచ్చి, మీకేం కావాలి అంటారు కదా, ఛాయ్ ఛాయ్ ఛాయ్, సమోసా ఇలా అంటుంటారు కదా. సో వాళ్ళు ఎలా అన్నారు నాకు తెలియదు, నేను జస్ట్ అనుకోని చెప్తున్నాను. సో షీ హ్యాడ్ అన్ అమేజింగ్ టైమ్. అదేదో తనకి ఒక ఎక్స్కర్షన్ లాగా, అవుటింగ్ లాగా అనిపించింది. అఫ్ కోర్స్ షీ ఎంజాయ్ ద మూవీ ఆల్సో, బట్ ఆ లైన్ లో నిలబడి టికెట్ కొనడం తనకి బాగా నచ్చింది అనమాట. సో సునహరి, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ ఫ్రమ్ బాహుబలి, మనోహరి.

0: సో సునహిరి, ఈ పాట వింటూ డెఫినెట్ గా ఆ రోజులు నువ్వు ఎప్పుడైతే లైన్ లో నించుని మీ పేరెంట్స్ తోటి చాయ్ పకోడీలు సమోసాలు నువ్వు టీ తాగలేదని చెప్పావు, బట్ మిగతా అవన్నీ ఎంజాయ్ చేశావు కదా. ఐఎమ్ షూర్ దాట్ వాజ్ ద వండర్ఫుల్ మూమెంట్ ఫర్ యూ. అండ్ నౌ వీ హ్యావ్ గిరి గారు. హాయ్ గిరి గారు, హ్యాపీ ఫ్రైడే, ఎలా ఉన్నారు?
1: హ్యాపీ ఫ్రైడే కల్పన గారు, మీరు ఎలా ఉన్నారు?
0: వండర్ఫుల్, బాగున్నానండి. చెప్పండి, మీకు అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా, నాస్టాల్జిక్ పాటలు?
1: తప్పకుండా అండి, నాకు ఇదేనా మొదటి ప్రేమ లేక సాంగ్ బాగా ఇష్టం.
0: ఇదేనా మొదటి ప్రేమ?
1: ఇదేనా మొదటి ప్రేమ లేక దాసను నీకు చెప్పలేక.
0: చెప్పేస్తే రాసిన అవసరం ఉండదు కదేమో. అంతే అంటారా? ఓకే, ఇంట్రెస్టింగ్. ఓకే సార్, చెప్పండి, మీరు ఇంకేం చెప్పబోతున్నారు?
1: ఇందాక మీరు ఒక మంచి మిమిక్ చేశారు, అది నాకు కనెక్ట్ అయ్యా అనమాట, దానికి దాని గురించి కాల్ చేశాను.
0: ఓకే చెప్పండి.
1: ఖమ్మం నుంచి ఒక 100 కిలోమీటర్స్ వెళ్తే కాజీపేట రైల్వే స్టేషన్ ఉంటుంది.
0: అవునవును, కాజీపేట రైల్వే స్టేషన్.
1: అక్కడ ఇవన్నీ ఐటమ్స్ అన్ని అమ్ముతా ఉంటారు బండి మీద పెట్టి. చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్ బడి అంటే దాంట్లో గారే వడ మసాలా వడ ఇడ్లీ దోశ అన్ని ఉంటాయి అనమాట. గారె వడ బడి
0: బాబు బాబు బాబు, ఒకసారి వస్తా మాకు మసాలా వడ కావాలండి, ఎంతకి ఇస్తా చెప్పండి.
1: అప్పుడున్న కరెన్సీ ప్రకారం 3.50 రూపాయలు.
0: 3 రూపాయలు
1: తెలియదు
0: వింటనే.
1: ఆఖరికి అబ్బాయి కంక్లూడ్ చేసేది బ్రెడ్ ఆమ్లెట్ అంతటి. ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఆమ్లెట్ ఏంటి, బ్రెడ్ ఆమ్లెట్ ఏంటి అంటే 2 ఐటమ్స్ ఉంది వారి దగ్గర.
0: వాళ్ళు అనడం కూడా భలే అంటారు గిరి గారు. అసలు ఇప్పుడు నేను మొన్నీ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు అది హరేక్ మాల్ అని వస్తుంది, వాళ్ళు కూడా అంటే స్పీకర్స్ పెట్టి ఇదివరకు వాళ్ళు అలా చెప్తుండే వాళ్ళు, వాళ్ళ గొంతు ఎందుకు అనవసరమైన ఎనర్జీ వేస్ట్ అనేసి ఇప్పుడు మైక్ పెట్టుకుని రికార్డెడ్ గా వస్తుంది హరేక్ మాల్ హరేక్
1: మాల్. హరేక్ మాల్ అంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది.
0: వాళ్ళు ఉన్న చిన్న బడిలో సంసారం అంతా వేసుకొని తీసుకెళ్తుంటారు. బట్ థ్యాంక్ యూ, ఇదిగో మీరు అడిగిన పాట లైన్ అప్ చేసేసాను, సో వేపించేసాను. థ్యాంక్ యూ గిరి గారు. సో అదనమాట సంగతి. అలా మీకు కూడా ఏమన్నా జ్ఞాపకాలుంటే, పాటతోటి ఆ కనెక్షన్ ఉంటే, ఆ పాట వినాలని మీకు అనిపిస్తే, ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఇంట్లో పని చేస్తూ తప్పకుండా కాల్ చేయండి. నేను ఇక్కడే ఉంటాను 8 వరకు, 9726361966 మా స్టూడియో నంబర్. అయితే గిరి గారు అడిగిన ఈ పాట వినిపించే ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ లిటిల్ ఇండియా ఫెస్ట్. Bringing a little piece of India to you, a Little India Fair is a vibrant pop-up market celebrating Indian culture, food and festivities. This time they are back with a food festival edition. Ante they have 50 plus vendor booths, 50-100 varieties of food booths, cultural activities, pet fashion show, bhajan jamming, karaoke, live band, DJ, kids zone, kids treasure hunt, Mother's Day fashion walk, inka surprises kuda unnai. అండ్ గుర్తు పెట్టుకోండి, ఇది ఫ్రీ ఈవెంట్ అండ్ ఫ్రీ పార్కింగ్ కూడా. అండ్ అవుట్డోర్ ఈవెంట్, అవుట్డోర్ అంటే ఇక్కడ వేన్ ఫర్గ్యూసన్ ప్లాజా లూయిస్విల్ దగ్గర జరగబోతుంది. May 9th అంటే ఈ ఆదివారం 11 AM to 9 PM, దట్ ఈస్ లిటిల్ ఇండియా ఫెస్ట్ ఆన్ వేన్ ఫర్గ్యూసన్ ప్లాజా.

Radio Surabhi Jatara. Radio Surabhi Jatara Season 4 is happening on June 7th. Ee Sari Jatara is coming back with a divine revamp and infinite excitement. Ante ee sari highlights enante mukhyam shanle enante Sri Sita Rama Kalyanam jaragabothundi June 7th na Frisco Flyer daggara. This is in association with Mata. ఈ సెలబ్రేషన్ ఈ కళ్యాణం వేడుక మీరు తప్పకుండా మిస్ అవ్వకండి. అండ్ ఇదే కాకుండా అక్కడ మెగా కోలాటం కూడా జరగబోతుంది. అండ్ ఆ కోలాటం మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. కాకపోతే ఈసారి దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇదే కాకుండా వీ హ్యావ్ ఈవెంట్ అండ్ జాతర అంటే డెఫినెట్ గా డెలిషియస్ ఫుడ్ బూత్స్ ఉంటాయి కదా, ఎక్సైటింగ్ వెండర్ బూత్స్ కూడా ఉంటాయి. అయితే ఆర్జే అవార్డ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ రికగ్నిజేషన్ అవార్డు ఉంది, ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ బిగ్ సర్ప్రైజెస్ ఫినాలే జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. All this under one roof, which is Frisco Flyer. June 7th na jaragabothundi. And indulo registrations ki kanivandi, voting ki, nominations ki, tickets for Kalyanam, everything in one place. That is www.radiosurabhi.com/RSJ. And for sponsorships, call us at 516-851-6919 or email admin@radiosurabhi.com. ఇది మన జాతర, మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం జూన్ 20 తారీఖున. అండ్ మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పనా.

0: చిప్స్ కావాలి అండ్ గాజు ఒక సెంటర్ లో ఫ్లాట్ కావాలి అని అంటే కష్టం కదా, బట్ ప్రాపర్టీ ఎక్స్పో గనుక మీరు వింటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. అండ్ వాటి గురించి మేము త్వరలో చెప్పబోతున్నాము. బట్ ప్రస్తుతానికైతే చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని నేను వెళ్తాను, బట్ తప్పకుండా నేను తిరిగి వచ్చేస్తాను 107.9 FM HD3 కి. అండ్ 8 వరకు ఉంటాను. ఈ టైంలో ఉన్న పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ అస్ అట్ 972-636-1966.
1: Radio Surabhi time check. Studio lo time 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఈ మే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
2: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
3: Manashanti, mental peace, masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
6: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana sanskrutiki andamaina touch ni istu classy comfort maniki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.

అండ్ ఈ సునబీ డీటూర్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఇందాక అడిగింది కదా రూల్ ఆఫ్ త్రీ, ముచ్చటగా మూడు. అలా చాలా రిలీజన్ లో కల్చర్లో వాళ్ళు త్రీ టైమ్స్ అలా పనులు చేస్తారు. అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే మనము మంగళసూత్రం కట్టేటప్పుడు కూడా మూడు సార్లు కడతారు. అండ్ ఏదైనా మంచి పనులకైనా చెడు పనులకైనా మూడు సార్లు అలా ఉంటాయన్నమాట. బట్ దాని వెనకాల రీజన్ అంటూ ఏమన్నా ఉన్నాయి, అంటే ఎవరన్నా అలా పెట్టారు ఎందుకు అని అంటే ఒకటి మాత్రం చెప్పగలము. ఇప్పుడు మనం ఈ ముడులైతే వేస్తారో మంగళసూత్రానికి, దానికి మూడు సార్లు ఎందుకు అంటారంటే జస్ట్ టు సింబలైజ్ రెండు సోల్స్, రెండు ఆత్మలు కలుస్తాయి కాబట్టి మూడు పిల్లలు. ఆ మనస వాచ కర్మణ అంటే మన థాట్స్, స్పీచ్ అండ్ యాక్షన్ ఇవన్నీ అలైన్ గా ఉంటే ఆ ఫ్యామిలీ కూడా ఏంటంటే చక్కగా ఉంటుందని అర్థంతో మూడు ముళ్ళు వేస్తారు. అలాగే మీరు అలా అనుకుంటే ఇదేంటే శుభకార్యం అనుకోండి, బట్ ఒక్కోసారి ఏంటంటే మేడే మేడే మేడే త్రీ టైమ్స్ అన్నారనుకోండి, అది కూడా ఏంటంటే అది ఎమర్జెన్సీలో వాడతారు. అది ఎందుకు అలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇన్ కేస్ ఇఫ్ యూ నో కాల్ మీ అట్ 972-636-1966. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

జీవి ప్రకాష్ మ్యూజిక్ విన్నారు మీరు. సోల్ఫుల్ బ్లెండ్ ఆఫ్ మెలడీ అన్నమాట. అందులో ఎమోషన్ ఉంటుంది అండ్ ప్రేమ భక్తి ఇవన్నీ కలిపి పిండేసినట్టు ఉంటుంది ఈ పాటలో. అండ్ ఈ పాటలో రవీన టండన్ వాళ్ళ అమ్మాయి కూడా ఉందన్నమాట. మీరు పిక్చర్ మీరు పాట విన్నారు, నేను పాట విన్నాను మరియు చూశాను కూడా. మరి మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఇందాక నేను అడిగాను కదా ముచ్చటగా మూడు, మామూలుగా అంటే మంగళసూత్రం మూడు సార్లు కడతారు ఎందుకు అని అంటే దాని వెనకాల అర్థం మేబీ మనస వాచ కర్మణ, అంటే మన ఆలోచనలు మన మాట మన యాక్షన్స్ మూడు ఒకటేలాగుండాలి, అప్పుడే బంధం ఏమిటంటే గట్టిగా ఉంటుంది అనేసి బలపడుతుంది. అయితే ఇందాక మనకి ప్రసన్న గారు కూడా కాల్ చేసి చెప్పారు, ఆవిడేమన్నారంటే ఎలా అయితే మూడు ముళ్ళు అని అంటారు, ఏడు అడుగులు పది జన్మలు ఇలా అంటారు కదా, సో బహుశా ఏ పనైనా మనం రిపీటెడ్ గా చేస్తే అదొక అలవాట్లాగా అయిపోతుంది, మనం అడాప్ట్ అయిపోతాం దానికి. సో బహుశా ఒకసారి కడితే మరి తెగిపోయే అవకాశం ఉంటుంది కదా, అందుకే మూడు సార్లు కడితే గట్టిగా ఉంటుంది అని అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 21 డేస్ ఏదైనా మనం కొత్త హ్యాబిట్ అడాప్ట్ చేయాలంటే 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే అది అలవాటులో మారిపోతుంది అని అర్థం. కొంతమంది 40 డేస్ అని అంటారు. బట్ థ్యాంక్ యూ ప్రసన్న గారు మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు. అండ్ బై ద వే ఐ ఆల్సో వాంట్ టు టెల్ యూ ఆల్ అబౌట్ మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రమ వర్మ. రేడియో సుబ్రీ ప్రెజెంట్స్ భక్తి సంకీర్తన మాస్టర్ క్లాస్ విత్ అక్లెయిమ్డ్ వోకలిస్ట్ ప్రిన్స్ రమ వర్మ, ఎ డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ ద లెజెండరీ ఎం బాలమురళీ కృష్ణ గారు. Prince Rama Verma garu will be conducting an exclusive master class on Saturday May 16th at 11 a.m. to 1 p.m. Central Time. If you are a music enthusiastic or someone passionate about devotional music, this is a wonderful opportunity to learn two beautiful compositions directly from a maestro and perform at the Grand Radio Surabhi Jatra on June 7th. ఇంట్రెస్టింగ్ కదా. లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ కి $30 కట్టాలి. ఫర్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ విజిట్ radiosurabhi.com/RSJ ఆర్ కాంటాక్ట్ శృతి చిలకమూరి చిలకమారి అట్ 9452572690. అగైన్ ఇట్స్ 9452572690. అండ్ ఇప్పుడు రవీన టండన్ వాళ్ళ అమ్మాయి పాట విన్నాము, ఇప్పుడు అమ్మ పాట కూడా వింటే బాగుంటుంది కదా. ఆల్రెడీ మదర్స్ డే రాబోతుంది, సో ఆన్ డెడికేషన్ టు మదర్స్ డే రవీంద్ర టండన్ పాట కూడా వినేసేద్దాం. బంగారు బుల్లోడు సినిమా నుంచి స్వాతిలో ముత్యమంతా.

సో మదర్స్ డే స్పెషల్ ఎర్లీగా సెలబ్రేట్ చేసేసాము. మామ్ అండ్ డాటర్ పాట వినిపించేసాను బ్యాక్ టు బ్యాక్, రవీన్ టండన్ పాట అండ్ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి పాట. వాళ్ళ అమ్మాయి పేరేంటి, రాష్నాన యాష్నాన ఏదో ఉంటుంది. బట్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇవాళ నేను మీరా అంటే రాజేశ్వరి ని సబ్స్టిట్యూట్ చేయడానికి వచ్చాను. ఆల్సో ఐ వాంట్ టెల్ యూ అబౌట్ Cedar Park Get Ready India Bazaar is here with 3 days of non stop fun, food and full on celebration May 15th to 16th and 17th. Akkada freebies untai, raffle prizes unnai, exclusive deals unnai. Pillalaki of course pillalaki chaala activities unnai, photo booth and live treats. ఇదే కాకుండా మనకి షుగర్ కేన్ జ్యూస్, చాట్ అండ్ ఆల్ యువర్ ఫేవరెట్ బైట్స్ అట్ రాజులాస్ కిచెన్. సో మిస్ అవ్వకండి. దిస్ ఇస్ నాట్ జస్ట్ షాపింగ్, దిస్ ఇస్ ఫుల్ సెలబ్రేషన్. అంటే ఇండియా బజార్ 3 days నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఇందాక అడిగాను కదా ముచ్చటగా మూడు సార్లు మంచి పనులు చేస్తారు, ఒకసారి ఏంటంటే అవే పనులు మూడు సార్లు అనేసరికి కొన్నిసార్లు డిస్ట్రక్షన్స్ కూడా అవుతుంటాయి అనమాట. But May Day is one of them. Three times yendukantaru asalu adi ekkada start ayyindannante almost 100 years back. Yeah, almost 100 years back appude em ayyindannante ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ చెప్పాలంటే, ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ అండ్ అప్పుడు వాళ్ళు మే డేస్ అని అనేవాళ్ళు. దాన్ని ఎలా ఫాస్ట్ ఫార్వర్డ్ అనేసి మే డే అని అనేసారు. సో రేడియోలో ఉన్న సిగ్నల్ ఏదైనా సంథింగ్ డిస్ట్రక్టివ్ సిగ్నల్ పంపించాలన్నా బట్ కమ్యూనికేట్ అవ్వాలి కదా. అప్పుడు ఇంత ఫోన్లో సోషల్ మీడియా ఇలా క్లిక్ ఆఫ్ బటన్లో ఇక్కడి నుంచి అక్కడ మొత్తం గ్లోబ్ అంతా తెలిసిపోతుంది అలా ఉండేది కాదు కదా. సో ఎనీథింగ్ కమ్యూనికేట్ చేయాలి, స్పెషల్లీ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. అంటే ఈ ఫ్రెంచ్ లో మే డేస్ అంటే హెల్ప్ మీ, అంటే కమ్ ఫర్ మై రెస్క్యూ అనేసి అర్థం అనమాట. సో అలా మూడు సార్లు అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికి అర్జెంట్ గా మనం వాళ్ళకి హెల్ప్ అందించాలనేసి అలా మే డే మూడు సార్లు అనేవాళ్ళు. సో ఇప్పుడు ముచ్చటగా మూడు సార్లు అనే గురించి మాట్లాడుతున్నాము. రూల్ ఆఫ్ త్రీ, వై డూ వీ డూ దాట్? అఫ్ కోర్స్ 5 సెకండ్ రూల్ కూడా ఉంటుంది, అది డిఫరెంట్. ఏదైనా కింద పడగానే టక్కున మనం తీసేసుకుంటే దానికి అంత ప్రాబ్లం ఉండదు అనేసి. అండ్ ఏ పనైనా మనం హ్యాబిట్ ప్రకారం చేస్తూ పోతుంటే అది మనకు అలవాటు అయిపోతుంది అని ప్రసన్న గారు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏదైనా ఉంటే చెప్పండి. అలాగే మీకు ఏదైనా పాటతోటి 90s లో 80s లో, అంటే బిలో 80s వెళ్ళట్లేదు, 80s తర్వాత ఎనీ డెకేడ్ పాటతో ఏదైనా కనెక్షన్ ఏర్పడితే కాల్ చేసి రిక్వెస్ట్ చేయండి. ఆ పాట నేను మీకు ప్లే చేస్తానమాట ఆన్ ద ఎయిర్ వేవ్స్ 107.9 FM HD3. అండ్ ఇప్పుడు ఈ పాట ఏదైతే వినిపిస్తున్నానో ఈ పాట సుప్రియ గారు అన్నారు ఈ పాట ఎవరికి చాలా ఇష్టము. ఆవిడ ఏంటంటే చిరంజీవి గారి కోసం ఈ సినిమా అప్పట్లో కనీసం 4-5 సార్లు చూసా, నాకు గుర్తు కూడా లేదు. అండ్ ఎప్పుడు ఈ పాట విన్నా ఏంటంటే నాకు అప్పట్లో అమ్మ వద్దన్నా కూడా వెళ్లేదాన్ని. ఐ జస్ట్ లవ్ దిస్ మూవీ అంతే. అందులో ఏ పాటను వేయమన్నారు కాబట్టి ఈ పాట వినిపించేస్తున్నాను సుప్రియ గారు మీకోసం.

0: సుబ్రహ్మణ్యం ఫార్ సేల్. టైటిల్ చిత్రం విచిత్రంగా ఉంది, సినిమా బాగుంటుంది కానీ టైటిల్ అలా క్యాచిగా ఉంటేనే ఏంటి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని అనుకుంటాం కదా, దాని గురించి ఏమై ఉంటుంది ఏమిటని అనుకుంటాం. బట్ ఎనీవే ఇక్కడ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కాదని ప్రాపర్టీ ఎక్స్పో మాత్రం జరగబోతుంది May 12. దాని గురించి వివరాలు మీకు అందించబోతున్నాం త్వరలోనే. సో ఎనీ రియల్ ఎస్టేట్ నెట్వర్కింగ్ కి కానివ్వండి, ఏదన్నా హోమ్ షోకి కానివ్వండి, బిల్డర్ సమ్మిట్ ఇవన్నీ జరుగుతుంటే ప్రాపర్టీ ఎక్స్పోలో, వాటి గురించి వివరాలు త్వరలో అందిస్తాము. బట్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే KGF కల్పన, అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. సో ఇవాళ గేమ్స్ నేపథ్యంలో కాసేపట్లో గేమ్స్ కూడా ఆడతాను. అండ్ ఫ్రైడే ఈవినింగ్, సో థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అని అంటారు. ఫ్రైడే ఈవినింగ్ అలా వెళ్తూ డ్రైవ్ చేస్తూ ఎక్కడ తినాలి ఏమిటి అని ఆలోచిస్తుంటాం కదా, ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఏదైనా ఒకటి చక్కగా మంచి రుచికరమైన ప్లేస్, ఇంట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చేసుకుందాం అది అని అనుకుంటాం. సో బట్ అలా if you want to go to any event and enjoy, we have something coming up which is May 9th lo Little India Fest jaragabothundi, Mother's Day special kinda. But stay tuned, I'll be back.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, history-free quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
4: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్, స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
7: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
8: Chepan sir, what you'd like to order?
9: Bhaiya, in the specials me dagara?
8: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B exceeded special thali, bisbella bhaji, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus stem, aamki paneer tikka, vichami kava parota.
9: Endu bro, ganni cheppino, nen specials matrame adina.
8: Inga unnai, cheppantara? Meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
10: Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here

ఇప్పటి వరకు వచ్చిన రిక్వెస్ట్ లలో అంటే పాటకి మనం బంధం అనుబంధం ఏర్పడుతుంది తెలుసు తెలియకు అని అన్నాను కదా, అప్పుడు ఇప్పుడు విన్నప్పుడు అలా ఇప్పటి వరకు వచ్చిన రిక్వెస్ట్ లో ఇప్పుడు ఈ పాట ఏదైతే వినిపించబోతున్నానో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పల్లవి గారికి ఈ పాట ఎందుకు ఇష్టం అంటే, ఆవిడ ఇండియాలో ఉన్నప్పుడు ఆవిడ కాలనీ అంటే ఇంత ఎదురుగానే మీరి సామ్నే వాలీ కిడికీ మే ఇక్ చాంద్ కా టుక్కడా రెహతా హై అలాంటి సీన్స్ ఎతారైంది అనమాట. సో షీ లైక్ ద పర్సన్, ఇంటి ఎదురుగా ఉండే అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఏమని ఇష్టపడ్డారు. అలా ఏంటంటే రోజు చెట్లకి నీళ్లు పోస్తూ అలా ఆయన డాబా మీదకి వచ్చి ఆయన ఇలా చూస్తూ కనులు కనులు అలా చూసుకుంటూ ప్రేమ అలా మొదలవుతూ వెళ్ళింది. అప్పుడు ఈ పాట ఆయన అక్కడి నుంచి విన్నట్టు ఈవిడికి వినిపిస్తూ అలా ఏంటంటే దే యూస్ టు గెట్ కనెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ది ఈవినింగ్స్ స్కూల్ కాలేజ్ వాట్ ఎవర్, మరి నడవలేదు పల్లవి గారిని, బట్ అది చెప్పారు అందుకని ఈ పాట అంటే నాకు ఇష్టం అన్నారు. సో అలాంటి కనెక్షన్స్ ఏర్పడతాయి అనమాట. అందుకని ఆ తర్వాత ఈ పాట ఎప్పుడు చూసినా ఆవిడకి అలాంటి యంగ్ డేస్, అలా ఇంటి ముందర ఆవిడ నీళ్లు పోయడము, వెనకాల నుంచి ఎదురుగా వాళ్ళ ఆయన ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు లవర్ ఇప్పుడు ఆయన అయ్యారు, అలా డాబా మీదకి వచ్చి తనని చూడడము అలాంటివన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. కాబట్టి ఆవిడకి ఈ పాట అంటే చాలా ఇష్టం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇప్పుడు ఈ పాట మీకు వినిపించబోతున్నాను జెంటిల్మెన్ సినిమా నుంచి, మీ జెంటిల్మెన్ హబీకి ఫ్రమ్ పల్లవి.

సో నీ ప్రాణం అనుకుంటూ అలా చెట్లకు నీళ్లు పోస్తూ అలా అప్పటి రోజులు గుర్తు తెచ్చుకునే ఉంటారు పల్లవి గారు, మీ ఆవిడని తలుచుకొని జెంటల్మెన్ తెలుసుకొని ఇలా మనకి ఎన్నో పాటలతో బంధం అనుబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంకొక పాట వినిపించబోతున్నాను, కానీ దానికంటే ముందర ఐ వుడ్ టెల్ యూ అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. Planning summer travel or visiting USA, make sure you're covered with SNR insurance for medical emergencies, trip cancellations and more, so you can travel with peace of mind. Call or text 469-464-9864 or visit www.snrinsurance.com to get started.

0: శరారత్ పాట ఫ్రమ్ ధూరందర్. అండ్ ఈ పాటకి కనెక్షన్ మనకి సుప్రియ గారికి ఉండింది, బికాస్ షీ లవ్ దిస్ సాంగ్. ఈ ఆవిడ రీల్ చేసినప్పుడు ఆవిడకి యమ లైక్స్ వచ్చేసాయట, ఎందుకంటే షీ హ్యాస్ దాట్ కైండ్ ఆఫ్ కనెక్షన్. ఓకే, నౌ ఐ హ్యావ్ ఎన్ ఆర్జే విత్ మీ, శ్రీకాంతి. హై శ్రీకాంతి, ఎలా ఉన్నావు?
1: హలో, నేను బాగున్నాను కృష్ణ గారు, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నాను. సో యూజువల్ గా నేను షో సైన్ ఆఫ్ చేసే ముందర నా నెక్స్ట్ ఆర్జే ముందర వచ్చేస్తే స్టూడియోలో, ఐ ఆల్వేస్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్ టు ఆస్క్ నెక్స్ట్ మీరు ఏం మాట్లాడబోతున్నారు ఏమిటి అనేసి. సో నువ్వు ఏం మాట్లాడబోతున్నావు నీ షోలో?
1: నాది యూజువల్ గా ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ ఉంటాయి. సో 7:00 కి క్లాస్ లో అయిపోయి ఇంటికి వెళ్తా ఉంటారు, ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంటారు అనమాట కిడ్స్. లాస్ట్ టైం ఎవరో మామ్ చెప్తుంది, కార్యక్రమంగానే మా బాబు స్టో స్టార్ట్ అయిపోయిందా, శ్రీకాంతి క్వశ్చన్స్ అడిగేస్తుందా అని. సో దట్ కిడ్ సెక్షన్ ఐ ఎంజాయ్ వెరీ మచ్. అండ్ దెన్ ఫాలోడ్ బై ఫన్ మెదడుకి మేత అనే ప్రోగ్రామ్. పాత బిట్లు వేస్తాను కామెడీ బిట్స్, దాంట్లో ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతాను. అది ఏ సినిమా, దీంట్లో ఎవరు అది కాదు, దాంట్లో ఏదో ఒక ట్రిక్కీ క్వశ్చన్ ఉంటుంది అనమాట. అది ఇది విన్నారా, జాగ్రత్తగా వినాలి, జోకే కదా అని వినేయకూడదు. అది మెదడుకి మేత.
0: అదే బాగుంది. సో ఇప్పుడు నేను కూడా నీ మెదడుకి మేత చేయబోతున్నాను. నీతో ట్రివియా క్వశ్చన్స్ కాకపోయినా రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. కాకపోతే పని చేద్దాం, ఒక పాట వినిన తర్వాత నేను కొంచెం ప్రిపేర్ చేస్తాను. మరీ స్పాట్ లైట్ లో పెట్టేశాను కాబట్టి ఒక పాట విని వచ్చిన తర్వాత ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ చకచక అడిగేసేద్దాము మన శ్రీకాంతిని.
1: అంతే, షూర్.

0: బొబ్బిలి రాజస్ సినిమా నుంచి మీరు విన్నారు ఈ పాట చెమ్మ చెక్క. అండ్ ఇప్పుడు చెమ్మ చెక్క చకచక ఒక క్వశ్చన్ అడిగిద్దాము శ్రీకాంతిని, ఎందుకంటే రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మన లిస్టర్స్ నే కాదు అప్పుడప్పుడు జస్ట్ ని కూడా స్పాట్ లైట్ లో పెట్టేద్దాము. సో శ్రీకాంతి, ఇప్పటి వరకు ఎవరైతే కాల్ చేశారో కోఇన్సిడెంట్లీ అందరూ ఒక్కొక్కరిని బీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ కాలర్ 53 సెకండ్స్ లో ఫినిష్ చేస్తే, సెకండ్ కాలర్ 49 సెకండ్స్, తర్వాత 43 సెకండ్స్ అండ్ 38 సెకండ్స్. చూద్దాము నువ్వు మరి వీళ్ళందరినీ బీట్ చేస్తావో లేదో చూద్దాము.
1: హైయెస్ట్ అవుతాను.
0: రివర్స్ ఓకే, సో రివర్స్ సైకాలజీ అయితే వాడాలి. ఓకే, సో నో ప్రాబ్లం. ఎలా ఏం చేద్దాము, ఎందుకంటే క్వశ్చన్ చాలా సింపుల్ గానే ఉంటాయి, బట్ దాన్ని నువ్వు ఎలా ఫాస్ట్ గా చెప్తావో చూద్దాం అనమాట. లెట్ మీ పుట్ ది టైమర్ ఆన్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఫస్ట్ క్వశ్చన్, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలయ్య గారు పార్టీకి పిలిచి ఎవరి పార్టీకి వెళ్తారు?
1: చిరంజీవి గారు.
0: చిరంజీవి గారు, ఓకే. ఫస్ట్ థింగ్, ఏ సినిమా మీరు 100 సార్లు చూడడం ఇష్టపడతారు?
1: గోదావరి.
0: ఓకే, ఇది మన ఈ మధ్య వచ్చేసి
1: ఈ క్వశ్చన్ టైం అయిపోతుంది.
0: ఓకే ఓకే, ఏదైనా పంచటైలాగ్ చెప్పండి.
1: మొక్కే కదా అని పీకేస్తే పీకొస్తా.
0: ఓకే వావ్. అండ్ తెలుగు మూవీలో ఏదైనా సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయాలని మీకు ఆఫర్ వస్తే ఏ సినిమాలో యాక్ట్ చేస్తారు, ఏ హీరో పక్కన?
1: చిరంజీవి గారి పక్కన యాక్ట్ చేస్తాను.
0: ఏ సినిమాకి?
1: శ్రీదేవిని రిప్లేస్ చేద్దాం అనుకోవడానికి కదా.
0: సో ఏ సెలబ్రిటీ అవుట్ ఫిట్ ని నువ్వు దొంగతనం దొంగిలిద్దామని అనుకుంటావు? అది చాలా బాగా వేశారు కదా అని.
1: చీరలు అన్ని రకాల సౌందర్య కొన్ని ఒకనొక పీరియడ్ లో సౌందర్య శారీస్ చాలా బాగుండేవి, ఆవిడ చీరలన్నీ తీసుకెళ్ళిపోతా.
0: ఓకే గుడ్. లాస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ బిర్యానీ ఆర్ ఆంధ్ర మీల్స్?
1: ఆంధ్ర మీల్స్.
0: ఓకే, అండ్ యువర్ టైమ్ స్టాప్స్ నౌ 56 సెకండ్స్. పర్లేదులే, హ్యాపీ హ్యాపీనెస్ ఓకే, బట్ బానే ఆడవు. అండ్ అందులో మధ్యలో నేను కొంచెం టైం స్పెండ్ చేసా, అందుకని మళ్ళీ రిమైండ్ చేసావు నువ్వు అలా క్వశ్చన్ అడిగితే.
1: మన ఆర్జీలకి ఏంటంటే అది వరం అనమాట, మనం ఒక మాట చెప్పి ఊరుకోలేము, కొంచెం మాట్లాడదాం,
0: కొంచెం సాగదీచాలన్నమాట, కొంచెం తోకలు పీకలు పెట్టాలి. బట్ అయినా బానే ఆడవు. అయితే నీ చిరంజీవి అంటే ఇష్టము. అండ్ ఏ సినిమాను? గోదావరి.
1: గోదావరి, ఆనంద్, గోదావరి.
0: ఆనంద్ కూడా చాలా బాగుంటుంది. నీకు తెలుసా, ఆనంద్ మూవీకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఇలాగే నేను థర్మస్ తీసుకుని వెళ్ళా, కాఫీ థర్మస్, యూస్ అండ్ త్రో కప్స్ తీసుకుని వెళ్ళి. మంచి కాఫీ లాంటి సినిమా కదా, సో అందుకని మంచి కాఫీ లాంటి సినిమా కాఫీ తాగితే చూస్తే బాగుంటుంది కదా అని బిఫోర్ అండ్ ఆఫ్టర్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాఫీ తాగి ఎంజాయ్ చేశాం సినిమా. ఓకే, సో మీకు సౌందర్య గారి చీరలు అంటే ఇష్టం?
1: సౌందర్య గారి చీరలు చాలా ఇష్టం.
0: నాకు రమ్య కృష్ణ కట్టి చీరలు అంటే వెరైటీగా ఉంటాయి.
1: అన్నయ్య మూవీ టైంలో అనుకుంటాను సౌందర్య శారీస్, తర్వాత రోజాను రాజా మూవీలో వెంకటేష్ గారి ఆ టైంలో ఎందుకో శారీస్ ఇంత బాగున్నాయి చీరలు అనిపించేది.
0: తర్వాత వాళ్ళు షాప్ లో కూడా ఆ పేరు పెట్టి మళ్ళీ అమ్మేవాళ్ళు, సినిమా చీరలు అనేసి అమ్మేవాళ్ళు అనమాట. మనం కూడా అలానే కొనుక్కునే వాళ్ళం కూడా. ఇప్పుడు అలా రావట్లేదు, ఐ థింక్ అలా
1: రావట్లేదు. ఆ డబుల్ షేడెడ్ శారీస్ గుర్తున్నాయా? బ్రౌన్ అండ్ బ్రౌన్ సిల్క్ లోనే కలనెత్త శారీస్ లాగా డబుల్ షేడెడ్ లాగా వచ్చేవి, సౌందర్యతో స్టార్ట్ అయ్యి ఒక నెట్ బ్లౌజ్ లాగా ఉండేది దానికి కాంబినేషన్.
0: యు మీన్ సాటిన్? ఉండేది యాక్చువల్లీ సిమిలర్ కైండ్, తను అందులో కూడా వేసుకుంది అంతఃపురం సినిమా.
1: అంతఃపురం సూపర్ సూపర్ గా ఉంటాయి,
0: వండర్ఫుల్. సో ఇలా చీరల గురించి అమ్మాయిలు మాట్లాడితే అలా మాట్లాడుతూనే ఉంటాం, కాకపోతే చీరల గురించి మాట్లాడడం కాబట్టి ఆ చీరల గురించి ఇంకొన్ని వివరాలు మీకు అందిస్తాను, విచ్ ఇస్ సెకండ్ స్కిన్. అయితే సెకండ్ స్కిన్ వాళ్ళు షోకేస్ చేస్తున్నారు May 16th and 17th హైదరాబాద్ నుంచి మరీ వచ్చారన్నారు డాలస్ కి. అండ్ వాళ్ళు అందిస్తున్నారు రకరకాల స్టన్నింగ్ కలెక్షన్ అయిన సిల్క్ శారీస్, బనారసీస్, కంచీస్, టిష్యూ శారీస్ అండ్ ఇంకా ఎన్నో వెరైటీస్. అయితే పండుగలైనా, పెళ్లిళ్ళైనా, గ్రాడ్యుయేషన్ పార్టీస్ అయినా, ఏ ఈవెంట్ అయినా, ఇన్ఫాక్ట్ డాలస్ లో ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి కదా, సంథింగ్ బ్యూటిఫుల్ టు డెకరేటివ్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ May 16th and 17th ఫ్రమ్ 12 PM to 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ దెమ్ అట్ 972-829-5201. అగే 972-829-5201. అండ్ మీరు విన్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. ఇందు మీద మాట్లాడుతూ ఏంటంటే తడబడుతున్నాను, సురభి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ దిస్ ఇస్ ఆర్జీ కల్పన. మళ్ళీ తిరిగి ట్యూస్డే అండ్ వెనస్డే కలుద్దాము. ఇప్పటికైతే శ్రీకాంతికి స్టూడియో అప్ప చెప్పేసి వెళ్ళిపోతున్నాను. 7 to 9 షీల్ బియర్ టు ఎంటర్టైన్ యూ ఆన్ ద సేమ్ ఎయిర్ వేవ్స్ విచ్ ఇస్ 107.9 FM HD3. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Serves access to food.
2: ఈ మే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్ బనారసీస్ కంచి ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు పెళ్లిళ్లు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-5201.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: India Property Expo is back in town. Frisco lo jaragabothunna Griha Pravesh India Property Expo lo you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. 200 ki paiga projects ni explore chesi mee plan ki perfect ga set ayye property ni easy ga koneskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Pottuna 10 AM nundi night 8 PM varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
7: Tick tick, Radio Surabhi time check. Studio lo time.
8: స్టూడియోలో టైం 7 PM అంటే ఈ రోజు ఫ్రైడే 7 PM హ్యాపీ అవర్ మీరు వింటున్నారు మీ ఫేవరెట్ ఆర్జే ఆర్జే శ్రీకాంత్ షో ఆన్ ద హ్యాపీ అవర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఎస్ ఫ్రైడే అంటే మన హ్యాపీయెస్ట్ అవర్ వచ్చేసింది అండ్ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటారు సో ఐ విల్ బి స్టార్టింగ్ మై పిల్లలు సెగ్మెంట్ వెరీ వెరీ సూన్ ద ట్రివియా క్వశ్చన్స్ వెరీ వెరీ సూన్ సో హోప్ఫుల్లీ మీరందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటూ ఫస్ట్ పిల్లల కోసం బుజ్జి పిల్లల పాట రెడీగా లైన్అప్ చేశాను అది వినేస్తూ ఉండండి వచ్చేయండి క్వశ్చన్స్.